ఆకాశవాణి కర్నూలు కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూలై నెల 4వ తేదీ శనివారం. శ్రోతలందరికీ శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

స్వామిం సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం

సౌరార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ సౌమ్యౌ సదానుభవనేపి నవానుభావ్యౌ శ్రీ వెంకటేశ.

వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. లక్ష్మీమహీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మలిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్రరాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం.

వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయ మానౌ. ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన. సౌమ్యోపయంతృ మునినా మమ దర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన. సౌమ్యోపయంతృ మునినా మమ దర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.

శ్రోతలు, ఇంతవరకు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆలపించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధ ఈనాటి కార్యక్రమంలో డాక్టర్ ఎం మధుసూదనాచార్యులు గారి సూక్తులు వింటారు.

విరోధభావము, శత్రుత్వము, పగ గురించి తిక్కన మహాభారతంలో ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసంలో ఈ విధంగా వివరిస్తాడు. శత్రుత్వం నీకు ఏర్పడితే పామున్న ఇంటిలో కాపురం ఉన్నట్లే. ఒక్క నిమిషం కూడా మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయంలో ఎవరు పగ తీర్చుకుంటారో అని భయపడుతూ ప్రతినిత్యం జీవించవలసి వస్తుంది. కావున శత్రుత్వాన్ని వదిలి జీవించాలి. ఎవరితోనూ దీర్ఘకాల విరోధం తగదు. తల్లి గర్భము నుండి ధనము తేడువడు.

శ్రీ ధర్మపుర నివాస ఆభరణాలచే ప్రకాశించేవాడా, సర్వ పాపాలను దూరం చేసేవాడా, దుర్మార్గాలను పారద్రోలే ఓ నరసింహ అని నరసింహుని సంబోధిస్తూ శేషప్ప కవి ధనం ఎప్పటికీ శాశ్వతం కాదని ఈ విధంగా వివరిస్తాడు. మనిషి తల్లి కడుపులో నుండి పుట్టినప్పుడు ధనాన్ని వెంట తీసుకొని రాడు, మరణించినప్పుడు తాను సంపాదించినది తీసుకొని వెళ్ళలేడు. లక్షాధికారి అయినను కోటీశ్వరుడైనను అందరూ తినే ఉప్పుతో కూడినటువంటి ఆహారాన్నే తింటారు, కానీ బంగారాన్ని తినలేరు. ధనం సంపాదించి గర్వం పెంచుకోవడమే జరుగుతుంది, కానీ తాను కూడబెట్టిన సొమ్మును తినలేడు. అలాంటి అశాశ్వతమైన ధనాన్ని దానధర్మాలు చేయకుండా తాను తినకుండా దాచిపెడుతూ ఉంటాడు. తేనెటీగలు తేనెను సేకరించి చివరకు ఇతరులకు సమర్పించినట్లే మానవుడు కూడా ఆ సొమ్మును అనుభవించకుండా చివరకు దొంగల పాలో ఆసుపత్రుల పాలో చేస్తాడు. కనీసం మనకున్న దాంట్లో కొంతనైనా పేదలకు నీ వారికి

0: విద్య నృపాల పూజితము విద్య నిరుంగని వాడు మర్త్యుడే. మానవులకు విద్యయే మంచి రూపాన్ని అందాన్ని ఇస్తాయి. విద్యయే రహస్యంగా దాచిపెట్టబడిన ధనము. ఆ విద్యయే సకల భోగములను కీర్తిని కలుగజేయును. విద్యయే గురువులే అన్నియు బోధించును. పరదేశమునందలి పరప్రాంతమునందలి చుట్టము వలె బంధువు వలె నీకు సహాయమునర్చును. విద్యయే నీకు దైవము. విద్యయే రాజపూజితము, రూపాల పూజితము, రాజుల చేత పూజింపబడినదే విద్య. ధనము అశాశ్వతము, ధనము ఇట్టిది కాదు. మరి అట్టి విద్య లేని వాడు నిజంగా మనిషా అంటే మానవుడే కాదు. కాబట్టి విద్య అందరూ చదవాలి, అందరూ ఎదగాలి.
1: మీరింతవరకు డాక్టర్ ఎం మధుసూదనాచార్యులు గారి హితోక్తులు విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తి సుధా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం పొలం పనులు

పురుగు మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రైతులు పురుగు మందుల వాడకంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల అనేక అనర్థాలు సంభవిస్తున్నాయి. సిఫారసు చేసిన మందు ద్రావణం వాడకపోవడం, అనేక మందులను కలిపి పిచికారీ చేయడం, మందులను వాడవలసిన పరిస్థితులను సరిగ్గా నిర్ధారించలేకపోవడం వల్ల చీడపురుగులు నిరోధక శక్తిని పెంచుకోవడం, రైతుకు నికర ఆదాయం తగ్గడం, వాతావరణ కాలుష్యం పెరగడం వంటివి జరుగుతున్నాయి. రైతులు మందులు కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువగా దుకాణదారుని లేదా పక్క రైతుల సలహాను పాటిస్తున్నారు. అలా కాకుండా నిపుణుల సలహా మేరకు పంటకు ఆశించింది పురుగా లేదా తెగులా లేదా ఇంకేమైనా లోపమా అనే విషయాన్ని ముందుగా నిర్ధారణ చేసుకొని

పక్క రైతుల సలహాను పాటిస్తున్నారు. అలా కాకుండా నిపుణుల సలహా మేరకు పంటకు ఆశించింది పురుగా లేదా తెగుల లేదా ఇంకేమైనా లోపమా అనే విషయాన్ని ముందుగా నిర్ధారణ చేసుకొని మందును ఎంపిక చేసుకోవడం చాలా మంచిది. చీడపురుగుల దశలను గుర్తిస్తే సరైన సమయంలో సరైన నివారణ చర్యలు చేపట్టడానికి వీలుంటుంది. పురుగులు తక్కువ స్థాయిలో ఉంటే మందుల పిచికారీ అనవసరం. ఆర్థిక సహనా స్థాయి లేదా ఆర్థిక నష్టపరిమితి స్థాయిల్లో మాత్రమే మందులు వాడుకోవాలి. ఒకే పురుగు మందును అనేక వ్యాపార సంస్థలు వేరువేరు వ్యాపార పేర్లతో అమ్ముతారు. కనుక రైతులు సాధారణ పేరుతో పాటు వ్యాపార నామాలు కూడా తెలుసుకోవాలి. మందు డబ్బాలపై త్రిభుజాకారంలో ఒక రంగు నింపబడి ఉంటుంది. ఈ రంగును బట్టి మందు ఎంత విషపూరితమైనదో తెలుసుకోవచ్చు. ఎరుపు ఉంటే అత్యధిక విషపూరితం, పసుపు ఉంటే అధిక విషపూరితం, నీలం రంగు ఉంటే మధ్యస్థ విషపూరితం, అలాగే ఆకుపచ్చ రంగు ఉండే స్వల్ప విషపూరితం అని తెలుసుకోవాలి. ఇక రైతు సోదరులు పురుగు మందుల కొనుగోలు వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి తెలుసుకున్నట్లయితే, అనుమతి పొందిన లేదా లైసెన్స్ ఉన్న దుకాణాల నుంచి మాత్రమే పురుగుల మందును కొనుక్కోవాలి. ఐఎస్ఐ ముద్ర ఉన్న మందులను మాత్రమే కొనాలి. గడువు తీరిన కాలాన్ని గమనించి కాలం చెల్లిన మందులను కొనరాదు. లీకేజీ కాకుండా మూత సరిగ్గా ఉన్న డబ్బాలను మాత్రమే కొనాలి. లేబుల్ని పూర్తిగా చదివి దానిలో ఇచ్చిన జాగ్రత్తలను పాటించుకోవాలి. మందు డబ్బాలను వేరే డబ్బాల్లోకి మార్చకుండా కొన్న డబ్బాను అలాగే భద్రపరచాలి. పిల్లలకు అందకుండా బీరువాలో పెట్టి తాళం వేసుకోవాలి. పశువులకు తగలకుండా దూరంగా ఉంచుకోవాలి. అలాగే ఆహార పదార్థాలకు దూరంగా మందులను ఉంచాలి. మందు డబ్బాల మూతలను నోటితో తీయరాదు. దీని కొరకు విడిగా ఒక కత్తిని ఉపయోగించుకోవాలి. మందుల వాసన చూడరాదు. మందు ద్రావణాన్ని చేతితో కలపరాదు. ఎకరాకు కావలసిన మందును తీసుకొని తగిన మోతాదు నీటిలో కలుపుకొని ద్రావణం తయారు చేసుకొని పిచికారీ చేసుకోవాలి. అలాగే మందును గాలివాలుకు ఎదురుగా పిచికారీ చేయరాదు. స్ప్రేయర్లు, డస్టర్లు చిల్లులు లేకుండా కారిపోకుండా చూసుకోవాలి. నాజిల్ ఇతర భాగాలను పరిశీలించి ఏ విధమైన అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. నాజిల్ అడ్డుపడితే నలకలను నోటితో ఊదరాదు. పరికరాలను మంచినీటితో శుభ్రపరిచి వాడుకోవాలి. మళ్ళీ పిచికారీ తర్వాత శుభ్రపరిచి జాగ్రత్త పరుచుకోవాలి. పిచికారీ చేసే సమయంలో నీరు తాగడం, ఆహారం తినటం, సిగరెట్ కాల్చడం వంటివి చేయరాదు. పిచికారీ చేసే వ్యక్తి శరీరమంతా కప్పి ఉండునట్లు దుస్తులు ధరించుకోవాలి. తలకు టోపీ, చేతులకు గ్లౌజులు, కాళ్లకు బూట్లు, కళ్ళజోడు ధరించుకోవాలి. చర్మ వ్యాధులు, శరీరంపై గాయాలు ఉన్నవారు మందు పిచికారీ చేయరాదు. ఎక్కువ ఫలితం పొందాలని స్ప్రేయర్ నాజిల్స్ రంధ్రాలు పెద్దవి చేయడం, పెద్ద రబ్బరు పైపులు వాడటం చేయరాదు. స్ప్రేయర్ నిండా మందు ద్రావణం నింపరాదు. అందువల్ల ద్రావణంపై ఒత్తిడి పెరిగి స్ప్రే ఫ్లూయిడ్ బయటకు వేగంగా వచ్చి పైరు మీద గట్టిగా అంటుకుంటుంది. విషాన్ని పీల్చకుండా ఎప్పుడు నడుం కింది లెవెల్లోనే పిచికారీ చేసుకోవాలి. మందులను చల్లని వేళల్లో పిచికారీ చేయాలి. మంచు, తీవ్రమైన ఎండ ఉన్నప్పుడు పిచికారీ చేయరాదు. మంచు ఆరిన తర్వాత చల్లితే ఎండిన మొక్క భాగాలు తేలికగా ద్రవ రూపంలో ఉన్న మందులను పీల్చుకుంటాయి. మంచు ఉన్నప్పుడు పొడి మందులను చల్లుకుంటే బాగా పనిచేస్తాయి. పిచికారీ తర్వాత వాన పడితే తిరిగి పిచికారీ చేసుకోవాలి. మబ్బు వాతావరణం, వర్షం పడే పరిస్థితుల్లో పిచికారీ తప్పనిసరి అయితే స్టిక్కర్స్ను వాడాలి. మందులు చల్లాక 18 నుంచి 24 గంటలు వర్షం లేకుండా ఉంటే చల్లిన మందులు బాగా పనిచేస్తాయి. అంతర్వాహిక మందులు కనీసం 12 గంటలు వర్షం లేకపోతే సమర్థవంతంగా పనిచేస్తాయి. మందు పిచికారీ చేసిన పొలంలోకి కనీసం 10 రోజుల వరకు పశువులను రాకుండా జాగ్రత్త వహించాలి. పిచికారీ చేసిన వ్యక్తి సబ్బుతో స్నానం చేసి బట్టలు ఉతుక్కోవాలి. పరికరాలను బావి దగ్గర కడగరాదు. అలాగే పిచికారీ చేసేవారు

0: కనీసం 2 నెలలకోసారి డాక్టర్ను సంప్రదించి ఆరోగ్యం పరిరక్షించుకోవాలి. ఒకవేళ ప్రమాదవశాత్తు విష ప్రభావానికి లోనైతే ముందుగా ప్రథమ చికిత్స చేసి దగ్గర్లో వైద్యుని వద్దకు తీసుకువెళ్ళాలి. వాడిన మందు డబ్బాలను సీసాలను తిరిగి వాడకుండా భూమిలో గుంత తీసి పూడ్చివేయాలి.
1: పొలం పనులు విన్నారు.

0: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
1: ఉంది సార్.
0: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
1: 4
2: ఇరనా.
1: ఉండప్పా, వదిలేసు.
0: ఇంకో 2 లక్షల
1: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే. ఉండు సార్. 6 8 సార్.
0: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నెంబర్ చెప్పు.
1: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు.
1: ఉండప్పా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
0: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఇరన్నా నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఇరన్నా, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంకు అంత పెద్ద కాపులా ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఇరన్నా, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఇరన్నా. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
3: అంగడి పోయి ఉప్పు పప్పు బెల్లం పాలు తీసుకురాపో. బెల్లినపో.
4: అమ్మా బ్యాగే.
5: ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు పర్యావరణానికి ఆరోగ్యానికి హానికరం. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. స్వచ్ఛ భారత్ కై సహకరించండి.
6: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 6:45 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వాసుపత్రులకు మందుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం పర్యటనలో భాగంగా పొగురుపల్లి పారిశ్రామిక ప్రాంతంలో పలు పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ముఖ్యమంత్రి నిన్న నిర్వహించారు. పెట్టుబడి ఒప్పందాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంటూ,
1: కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని, ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీలు ఇక్కడ తీసుకొస్తాం. మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఉండాలంటే మీరు పరిశ్రమలు పెట్టాలి, ఎంఎస్ఎంఈలు పెట్టాలి, స్టార్టప్ కంపెనీలు పెట్టాలి. 9322 కోట్ల రూపాయలు, 27 ఇండస్ట్రీలు, ఇవి పూర్తి

0: ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. దేశంలో గ్రీన్ ఎనర్జీ ఆధారంగా నిర్మితమవుతున్న తొలి ఉక్కు కర్మాగారం ఇదేనని తెలిపారు. 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేశవ్యాప్తంగా 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 160 గిగావాట్ల లక్ష్యంతో పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోలు పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ అంశంపై ఆయన నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు రోగులకు అవసరమైన మందులు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండే విధంగా సమర్థవంతమైన కొత్త విధానాన్ని రూపొందించాలని మంత్రి సూచించారు. ఈ మేరకు వైద్య విద్య డైరెక్టర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీలో ప్రజారోగ్య శాఖ సంచాలకులు, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కు చెందిన సీనియర్ అధికారి, రాష్ట వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ డ్రగ్స్ విభాగం అధికారి, ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్లు, ఫార్మాసిస్టులు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని బీసీ గురుకుల వసతి గృహాన్ని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి నిన్న తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహారం వసతి సదుపాయాలు బాగున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. పేద పిల్లలకిచ్చే ఆహారంపై ఫుడ్ కమిషన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు పేర్కొంటూ,
1: పేద పిల్లలకు ఇచ్చే ఒక ఫుడ్ కు సంబంధించిన విషయాలు, రేషన్ షాపులు అయితే పిఎం మాతృవందన యోజన ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, గర్ల్ బేబీ అయితే గనక 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాహారం మీద మాత్రం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ కు ఒక సివిల్ కోర్టుకు ఉన్న అర్హతలు, విధి విధానాలు, దానికి సంబంధించిన యాక్ట్ అవన్నీ ఉంటాయండి. పేద పిల్లలకు పెట్టే ఆహారం, ఆ ఆహారంలో ఎటువంటి తప్పులు చేయొద్దు అధికారులు అని చెప్పి మేము ఎంతో మంది ఎంప్లాయీస్ మోటివేట్ చేస్తున్నాం. జాగ్రత్తగా పనిచేయడం మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈరోజు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో ఏలూరు పట్టణాభివృద్ది సంస్థ, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయ అధికారులతో అభివృద్ది పనులపై సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం కాకినాడలో తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. అమరావతి రాజధాని పేరుతో భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణానికి తెరలేపారని వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఒకే వైఖరిని అవలంబిస్తున్నారని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బొగ్గు రంగంలో దేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 2026లో బొగ్గు దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 12.95% తగ్గాయని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అదే సమయంలో విద్యుదుత్పత్తి రంగానికి సంబంధించిన బొగ్గు దిగుమతులు 24.89% మేర తగ్గడం ప్రభుత్వ విధానాల విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశీయ బొగ్గు ఉత్పత్తి పెంపు, సరఫరా వ్యవస్థ బలోపేతం, దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. స్వతంత్ర సమరయోధులు, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి ఈరోజు. 1876 ఆగస్టు 2న ఆయన కృష్ణాజిల్లా బట్ల పెనుమరులో జన్మించారు. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఆ పతాకానికి కొద్దిగా మార్పులు చేశారు. పింగళి వెంకయ్య అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2009లో తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆయన పేరు పెట్టారు. పింగళి వెంకయ్య 1963 జూలై 4న తుది శ్వాస విడిచారు.

0: వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం నెలకొందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఇది వచ్చే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వాసుపత్రులకు మందుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ రోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శ్రోతలు ఒకసారి గమనించండి. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కాంతరేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు శ్రీ సి శంకర్ గారి ప్రసంగం వింటారు. అనంతరం చరిత్రలో ఈరోజు విశేషాలు తెలుసుకుంటారు. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35 అభిరుచి, మీరు కోరిన తెలుగు సినిమా పాటలు. 9:30 చిత్రాంజలి కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 వసుదైక కుటుంబం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 1:30 వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం వారి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి వెలువడతాయి. 14:00 నేషనల్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు. 5:00 శిశిర శిబిరం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ ఎం భాస్కర్, నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతమాలిక. 6:00 ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. 6:20 రేపటి ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:25 అభిరుచి, కుటుంబ సంక్షేమ గీతం వింటారు 7:00. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఇక ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో సన్నజీవాల్లో తొలకరి వర్షాలకు వచ్చే వ్యాధులు, నివారణ గురించి కర్నూలు పశువ్యాధి నిర్ధారణ కేంద్రం పశువైద్యులు డాక్టర్ ఐ కార్తీక లక్ష్మి గారి ప్రసంగం వింటారు. 7:45 మహిళా ప్రభా కార్యక్రమంలో ప్రపంచ పురోగతిలో మహిళ పాత్ర శ్రీమతి గంధం అరుణ గారి ప్రసంగం వింటారు. రాత్రి 8:00

హలో కర్నూల్ ఎఫ్ఎం టెలిఫోన్ ద్వారా మీరు కోరే తెలుగు సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:40 లలిత గీతం వింటారు. 8:45 హిందీలోను 9:00 ఆంగ్లంలోనూ వార్తలు. అనంతరం 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 గజల్స్ కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించి ఆలపించిన తెలుగు గజల్స్ వింటారు. 10:00 ఏకచిత్రగానం శీర్షికన యజ్ఞం చిత్రం నుంచి పాటలు వింటారు. ఇకెప్పట్లాగే రాత్రి 10:30 ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారంలో మీరు వినబోయే మా కార్యక్రమాలు. శ్రోతలింతవరకు ఈరోజు ప్రసారమయ్యే కర్నూల్ ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు విన్నారు

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వార్షిక ఎగుమతుల వృద్ధితో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఈ ఉదయం జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ది వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన, సుస్థిరమైన విమాన అనుసంధానం వంటి పలు వ్యూహాత్మక అంశాలపై ఈ ప్రాజెక్టు దృష్టి సారిస్తుంది. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బాలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను బాలోత్రాలోని పంచ్ప్రదా వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. 13,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టే జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఆర్గనైజర్ వీక్లీ పత్రిక 80వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ మంత్రి, విశ్వసనీయతను కాపాడుకుంటూనే పత్రికలు సమాచారాన్ని అందించి, ప్రశ్నించి విజ్ఞానవంతమైన ప్రజా చర్చను ప్రోత్సహించినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్యానికి కొన్ని వారాల ముందు 1947 జూలై 3వ తేదీన తొలి సంచికతో ప్రారంభమైన

0: ఆర్గనైజర్స్ వీక్లీ పత్రికా ప్రస్థానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ ప్రయాణంలో ఆర్గనైజర్ వీక్లీ కూడా పాల్పంచుకుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రఫుల్ కేత్కర్, గౌతమ్ చౌబే రచించిన హిందుత్వ డిస్కోర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, రీడింగ్ విత్ ఆర్గనైజర్ పేజెస్, డాక్టర్ ఉజ్వల చక్రదేవ్ రచించిన టెంపుల్స్ బియాండ్ భారత్ అనే పుస్తకాలను కూడా ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యాకర్తలోని ప్రాబ్రన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా జూలై 10-11వ తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. కాగా గత 40 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలోనే దేశ వార్షిక ఎగుమతులు దాదాపు 15% నమోదయ్యాయని, దీంతో భారత్ $1 ట్రిలియన్ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వస్తువుల ఎగుమతులు సుమారు $440 బిలియన్ నుండి $530 బిలియన్లకు, అలాగే ఇతర ఎగుమతులు సుమారు $421 బిలియన్ నుండి $470 బిలియన్లకు పెరగాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
1: Our aim is to grow in the current year. We were $863 billion last year. We want to grow to $1 trillion export this year. And to reach $1 trillion, our goods export will have to increase from 440 to about 530. $90 billion increase. That is 17% growth in goods. Services will have to grow from 421 to about 470.
0: సుంకాల మార్పులు, రవాణా అంతరాయాలు ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ $863 బిలియన్ గరిష్ట స్థాయి ఎగుమతులను సాధించి 4.6% వృద్ధిని నమోదు చేసిందని కూడా గోయల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ఎల్నినో ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితులను, వాటి ప్రభావాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ కార్యదర్శితో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, ఎల్నినో కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కారణంగా తలెత్తే సమస్యలు, పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలియజేశారు. వ్యవసాయ శాఖ, సంబంధిత అన్ని మంత్రిత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ఏ పంటలు వేయాలో రైతులకు తగిన సలహాలు ఇచ్చేందుకు రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని కూడా అమిత్ షా చెప్పారు. అలాగే దేశంలో బియ్యం, గోధుమలతో సహా అత్యవసర ఆహార ధాన్యాలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయని హోంమంత్రి తెలియజేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా అధ్యక్షతన నిన్న న్యూఢిల్లీలో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్, CCRAS 5వ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఆయుర్వేద విద్య, పరిశోధన, శాస్త్రీయ సమాచార ప్రసారం, డిజిటల్ పాలనను ప్రోత్సహించే లక్ష్యంతో 3 ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించడంతో దేశ ఆయుర్వేద పరిశోధన వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం ఒక ముఖ్యమైన ముందడుగు వేసిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సమావేశంలో ఆయుర్వేద పరిశోధన, విద్య, ప్రజారోగ్యాన్ని అభివృద్ధి చేయడంలో CCRAS చేసిన గణనీయమైన కృషిని కొటేచా అభినందించారు. జాతీయ పరిశోధన వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆవిష్కరణలు, ఉత్తమ పద్ధతులను రూపొందించాలని ప్రోత్సహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఫ్రెంచ్ ఆర్థిక శాఖ మంత్రి రొనాల్డ్ లెస్కూర్ నిన్న ఫ్రాన్స్లో ఎక్స్ఎన్ ప్రొవిన్స్లో భారత్ ఫ్రాన్స్ ఆర్థిక చర్చకు సహాధ్యక్షత వహించారు. భారత్లో ఆర్థిక అభివృద్ధి కోసం ఫ్రెంచ్ అభివృద్ధి సంస్థల పురోగతిపై వారు చర్చించారు. ఈ సందర్భంగా భవిష్యత్తు ప్రాజెక్టుల అవకాశాలను కూడా వారు స్వాగతించారు. భారత్ ఫ్రాన్స్ మధ్య ఆర్థిక, ద్రవ్య, సాంకేతిక, పెట్టుబడి, వాణిజ్య అంశాలను పరిష్కరించడానికి ఈ ఆర్థిక చర్చా వేదిక దోహదపడుతుందని ఇరువురు మంత్రులు పేర్కొన్నారు.

జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జల సమృద్ది భారత్ అనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దరఖాస్తులన్నింటినీ www.awards.gov.in అనే ఆన్లైన్ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈరోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు 102,000కు పైగా ఎన్యూమరేషన్ ఫామ్లు డిజిటలైజ్ చేశారు. ఢిల్లీలోని ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా సుమారు 33,14,000 ఫామ్లను పంపిణీ చేసినట్లు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వార్షిక ఎగుమతుల వృద్ధితో భారత్ $1 trillion ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం. వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడుగులో తామరా
5: సై బాల్,
4: బురద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: పత్రికా సమాచారం. జిల్లాలో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం డిజిటలైజేషన్ ప్రగతిపై ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1000 నుంచి 1200 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఒత్తిడిని తగ్గించడానికి సిబ్బందిని అదనపు అసిస్టెంట్లుగా నియమించి BLOలకు డిజిటలైజేషన్ పనిలో సహాయం అందించాలని సూచించారు. ప్రతి BLO కనీసం 100 ఫారాలు పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు చేపట్టారు.

0: చేపల సంరక్షణ కోసం చేపల వేటను నిషేధిస్తున్నట్లు మత్స్యశాఖ జిల్లా ఉపసంచాలకులు విఆర్ బాబు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం సహజంగా చేపల సంతానోత్పత్తి జరుగుతుందని, దీంతో చేపల వేటపై నిషేధాన్ని విధిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 2ను జారీ చేసిందన్నారు. తుంగభద్ర నది, సుంకేసుల బ్యారేజీతో పాటు వాటి ఉపనదుల్లో నిషేధ కాలంలో చేపల వేట కొనసాగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు లబ్ది ఫార్మర్ రిజిస్టరీ యాప్లో రైతులు పేర్లను నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, విత్తనాల పంపిణీ, భూసార పరీక్షలు తదితర ప్రభుత్వ పథకాలు అందాలంటే రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్టరీ యాప్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. యాప్లో పేర్లు నమోదు చేసిన రైతులకే ప్రభుత్వాలు అన్ని ప్రయోజనాలు అందిస్తాయన్నారు. రైతులు గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల్లో, మండల వ్యవసాయ కార్యాలయాల్లో సిబ్బందిని సంప్రదించి ఆధార్ కార్డు, భూ సంబంధిత పత్రాలు, తమ బ్యాంకు ఖాతా వివరాలు అందజేసి పేర్లను నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లాలో 3,27,465 మంది రైతులున్నారని, ఇప్పటిదాకా 2,66,085 మంది రైతులు మాత్రమే యాప్లో పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. ఇంకా 61,474 మంది రైతుల పేర్లను నమోదు చేసుకోవాల్సిందన్నారు. వీరిలో 879 మంది రైతులు పీఎం కిసాన్ పథకానికి అర్హులు కాని వారికి రైతు విశిష్ట సంఖ్య లేనందున లబ్ది పొందలేకపోయారన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉప కులపతి వి వెంకట బసవరావు అన్నారు. శుక్రవారం రాయలసీమ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత దినాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం జరిగింది. అనంతరం క్యాంపస్ పరిసరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిశుభ్రమైన ప్లాస్టిక్ రహిత సమాజం కోసం విద్యార్థులు పర్యావరణ ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని పిలుపునిచ్చారు. వ్యర్థాల సేకరణ సంచులు, భద్రతా గ్లౌజుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ టీటీసీ లోయర్ గ్రేడ్ థియరీ పరీక్షలు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, వైఎస్ఆర్ కడప, అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ గోవింద్ నాయక్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో టీటీసీ 42 రోజుల శిక్షణ కోర్సును పూర్తి చేసిన అభ్యర్థులు, గత పరీక్షలో ఉత్తీర్ణత సాధించని వారు తమ వివరాలను, పరీక్షా రుసుమును సంబంధిత కోర్సు ఇన్ఛార్జీలకు సమర్పించాలని సూచించారు. ఈ వివరాలను కార్యాలయ వెబ్సైట్ ద్వారా, ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా అప్లోడ్ చేయడానికి వీలవుతుందని, అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా ఆయన కోరారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా స్వీకరించిన ప్రతి ఎన్యూమరేషన్ ఫారాన్ని వెంటనే డిజిటలైజేషన్ చేయాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేషు బీఎల్ఓలను ఆదేశించారు. శుక్రవారం ఆయన 17వ పోలింగ్ కేంద్రంల పరిధిలోని అశోక్ నగర్ కేసీ కెనాల్ బండ్ ప్రాంతంలో సర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం బీఎల్ఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి రోజువారీ లక్ష్యాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్వో మాట్లాడుతూ, ఎన్యూమరేషన్ గడువు సమీపిస్తున్నందున ఎలాంటి జాప్యం లేకుండా రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని పనిని వేగవంతం చేయాలని కమిషనర్ బీఎల్ఓలకు సూచించారు. అత్యల్ప శాతంలో ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్ ఉన్న బీఎల్ఓలపై సూపర్వైజర్లు, ఏఈఆర్ఓలు, అదనపు ఏఈఆర్ఓలు ప్రత్యేక శ్రద్ద చూపించాలని సూచించారు. వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: తాతయ్య, ఇది ఏం మొక్క?
4: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది. పీకేయదు. Free foreign trip? లింక్ పై క్లిక్ చేయండి.

0: చూడండి, ఇప్పుడే చేస్తాం.
1: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
0: ఎందుకు?
1: ఇది SMS స్కామ్, క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
0: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు శ్రీ శ్రీ శంకర్ గారి ప్రసంగం.
4: భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు. మన్యం ప్రజల హక్కుల కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. 2 ఏళ్ల పాటు బ్రిటిషర్లకు కంటి మీద కునుకు లేకుండా చేసిన రామరాజు తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు రామరాజు. నేడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహావీరుని మనం ఒకసారి స్మరించుకుందాం. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4 విశాఖపట్నం జిల్లాలోని పాండ్రంగి గ్రామంలో జన్మించారు. పెరిగింది మాత్రం పశ్చిమగోదావరి గ్రామం మోగల్లులో. రామరాజు తండ్రి వెంకటరామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. రామరాజును ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు. తరువాత రామరాజుకు సీతమ్మ అనే చెల్లెలు, సత్యనారాయణ అనే తమ్ముడు ఉన్నారు. రామరాజు అమ్మగారు స్కూల్కు వెళ్ళి చదవకపోయినా ఇంట్లోనే ఉంటూ సాంప్రదాయబద్ధంగా పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు చదివి రామరాజు గారికి చెప్తూ ఉండేవారు. రామరాజు గారి నాన్న చిత్రకళలోనూ ఫోటోగ్రఫీలోనూ మంచి ప్రావీణ్యం కలవారు. 1902 రామరాజు గారి నాన్న రాజమండ్రిలో స్థిరపడి ఫోటోగ్రఫీలో పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. అక్కడే ఒక స్టూడియో కూడా పెట్టారు. ఒకరోజు రామరాజు గారు వారి నాన్నతో కలిసి గోదావరి గట్టు పైన నడుస్తూ ఉన్నప్పుడు గుర్రం పైన ఒక బ్రిటిష్ అధికారి వస్తున్నాడు. అందరూ ఆ అధికారికి వంగి వంగి నమస్కారాలు చేస్తూ ఉన్నారు. రామరాజు కూడా నమస్కరించబోతే రామరాజు వారి నాన్న నమస్కారం చేయవద్దని వారించారు. ఎందుకంటే బ్రిటిష్ వారు మన దేశంపై పడి తోచుకు తింటూ మన వారిని చిత్రహింసలు పెడుతున్నారు, వీళ్ళని వెళ్ళగొట్టడం కోసం ఎంతోమంది మహానుభావులు ఉద్యమాలు చేస్తున్నారు, అలాంటి వారికి నమస్కారం చేయాలి, కానీ ఇలాంటి బ్రిటిష్ దగాకోరులకి నమస్కారం చేయవద్దని చెప్పారు. 7 సంవత్సరాల వయసులోనే రామరాజుకి దేశభక్తి గురించి వాళ్ళ నాన్న హితబోధ చేశారు. సీతారామరాజుకి 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రామరాజు గారి నాన్న కలరా వ్యాధితో చనిపోవడం జరిగింది. 6వ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోవడం రామరాజు జీవితంలో పెనుమార్పులే తీసుకొచ్చింది. పేదరికం వల్ల రామరాజు కుటుంబం అష్టకష్టాలు పడింది. వివిధ ప్రదేశాలకు వెళ్ళి నివసించవలసి వచ్చింది. ఆ తర్వాత రామరాజు గారి చిన్నాన్న ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది. తర్వాత కుటుంబాన్ని భీమవరానికి మార్చారు. భీమవరంలో మిషన్ ఉన్నత పాఠశాలలో మొదటి ఫారంలో చదివారు. చదువుపై రాజుగారికి ఆసక్తి ఉండేది కాదు. ఆ సంవత్సరంలో పరీక్ష తప్పారు. నర్సాపురం దగ్గర చించినాడ అనే గ్రామంలో స్నేహితుడి దగ్గర గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. తర్వాత 6వ తరగతి 7వ తరగతి రాజమహేంద్రపురంలో పూర్తి చేశారు. ఆ తర్వాత కాకినాడలో పిఠాపురం రాజా పాఠశాలలోని 3వ ఫారంలో చేరారు. తర్వాతకు విశాఖపట్నంలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. రామరాజు కుటుంబం 1918 వరకు తునిలోనే ఉన్నారు. ఆ కాలంలోనే చుట్టుపక్కల గల కొండలు, అడవులలో తిరుగుతూ రామరాజు గారు గిరిపుత్రుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవారు. ఉత్సవాయి నీలాద్రి రాజు వద్ద జ్యోతిష్యము, వాస్తుశాస్త్రము, హఠయోగము, కవిత్వము నేర్చుకున్నారు. సూరి అబ్బయ్య శాస్త్రి వద్ద సంస్కృతము, ఆయుర్వేదం గురించి నేర్చుకున్నారు. తరువాత రామరాజు ఉత్తర భారతదేశాన్ని చుట్టూ ప్రదేశాలని దర్శించారు. దానిలో ముఖ్యంగా బరోడా, ఉజ్జయిని, అమృత్సర్, హరిద్వార్, బద్రీనాథ్, బ్రహ్మకపాలం, బొంబాయి, సో మిగతా ప్రధాన నగరాలను

ఆయన దర్శించడం సందర్శించడం జరిగింది. తర్వాత కృష్ణదేవునిపేటకు చేరుకొని అక్కడే దగ్గరలోని దారాకొండపై కొన్నాళ్ళు తపస్సు చేశారు. కృష్ణదేవునిపేట వద్ద తాండవ నదిలో చిక్కెలగడ్డ కలిసే చోట గ్రామస్తులు కట్టి ఇచ్చిన రెండు ఇండ్లలో రామరాజు కుటుంబం నివసించేవారు. దానికి శ్రీరామ విజయనగరం అని పేరు పెట్టారు. ఆ రోజుల్లో ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాఘాతాలకు, దోపిడీలకు, అన్యాయాలకు గురయ్యేవారు. శ్రమ దోపిడీ, ఆస్తుల దోపిడీ, స్త్రీల మానహరణం సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. మన్యంలోని గిరిపుత్రుల జీవితం దుర్భరంగా ఉండేది. పోడు వ్యవసాయం చేసుకుంటూ అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకుని జీవించేవారు. వారిపై బ్రిటిష్ వారు ఘోరమైన దురాఘాతాలు చేసేవారు. రక్షిత అటవీ ప్రాంతం పేరుతో పోడు వ్యవసాయం చేయకుండగా, అటవీ ఉత్పత్తులను సేకరించకుండగా వాళ్ళని నిలుపుదల చేశారు. ఆ గిరిపుత్రులకు జీవనాధారం లేకుండా చేశారు. గిరిపుత్రులను కూలీలుగా నియమించుకొని వారితో వెట్టి చాకరి చేయించుకున్నారు. వారికి సరిగా జీతాలు ఇచ్చేవారు కారు. సో ఆ జీతాలు సరిపోకపోవడంతో సరిగా తిండి లేక అనేక రోగాల బారిన పడేవారు. సో గిరిపుత్రుల స్త్రీలపైన అత్యాచారాలు చేసేవారు. అయినా ఏమీ చేయలేని పరిస్థితిలో గిరిపుత్రులు ఉండేవారు. ఈ దురాఘాతాలను సహించలేని గిరిపుత్రులు కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాట్లు చేసేవారు. మన్యం వాసుల కష్టాలను కడతీర్చడానికి, తెల్లదొరల దోపిడిని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చేయాలని రామరాజు నిర్ణయించుకున్నారు. వారికి తమ హక్కులను వివరించి, వారిలో ధైర్యాన్ని నింపి అన్యాయాలను ఎదిరించే విధంగా వాళ్ళని తయారు చేశారు. గిరిపుత్రులు రామరాజు దగ్గరికి వివిధ సమస్యల పరిష్కారానికి వచ్చేవారు. ఆ చుట్టుపక్కల 30-40 గ్రామాల ప్రజలకు రామరాజు నాయకుడయ్యారు. మన్యంలోని గిరిపుత్రులను సమీకరించి వారిలోని దురలవాట్లను దూరం చేసి వారికి యుద్ధ విద్యలు, గెరిల్లా పద్ధతులు నేర్పించి వారిని పోరాటానికి సిద్ధం చేశారు. సీతారామరాజు అనుచరులలో ముఖ్యులు గామ్ గంటంధర, గామ్ మల్లుదొర, కంకిపాటి ఎండుపడాలు. బ్రిటిష్ వారి దురాఘాతాలు రోజురోజుకి ఇంకా పెరిగిపోయాయి. సో తిరుగుబాటు చేయాలంటే ఆయుధాలు సమకూర్చుకోవాలని రామరాజు భావించారు. మన్యంలో తిరుగుబాటు ప్రారంభమైంది. సో అదేవిధంగా రంపచోడవరం దగ్గరలోని చింతపల్లి పోలీస్ స్టేషన్ పైన 300 విప్లవకారులతో, విప్లవ వీరులతో రామరాజు దాడి చేసి రికార్డులను చింపివేసి తుపాకులు, మందుగుడ్డు సామాగ్రిని తీసుకువెళ్లారు. మొత్తం 11 తుపాకులు, 5 కత్తులు, 1390 తుపాకీ గుళ్ళు, 14 బయోనెట్లు తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్లో ఏమేమి తీసుకువెళ్లారో రికార్డు పుస్తకంలో రాసి రామరాజు, సీతారామరాజు సంతకం చేశారు. ఆ సమయంలో స్టేషన్లో ఉన్న ఏ పోలీసుకు కూడా ఏ అపాయం తలపెట్టలేదు. తర్వాత వరుసగా కృష్ణదేవునిపేట పోలీస్ స్టేషన్, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్, రంపచోడవరం పోలీస్ స్టేషన్, అడ్డిదీగల పోలీస్ స్టేషన్లలో దాడి చేసి ఆయుధాలను సమకూర్చుకున్నారు. సీతారామరాజు గారు పోలీస్ స్టేషన్ పై దాడికి ముందు సమాచారం ఇచ్చి మరీ దాడి చేసేవారు. ఇది ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం. వరుస పోలీస్ దాడుల వల్ల బ్రిటిష్ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరయ్యింది. రామరాజును పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నాలు తీవ్రతరం చేసింది. బ్రిటిష్ వారు రామరాజు అనుచరులను ఒకరి తర్వాత ఒకరిని చంపడం మొదలుపెట్టారు. అదేవిధంగా రామరాజు గారిని పట్టించిన వారికి అనేక రివార్డులు ప్రకటించారు బ్రిటిష్ వారు. రామవరం ప్రాంతానికి కమాండర్గా ఉన్న అండర్వుడ్ సైనికులకు, మన్యం వీరులకు భీకరమైన పోరాటం జరిగింది. ఈ పోరాటంలో రామరాజు గారి అనుచరులలో ముఖ్యుడైన గాము మల్లుదొర పోలీసులకి చిక్కారు. తరువాత మన్యానికి స్పెషల్ కలెక్టర్గా రూథర్ఫర్డ్ని నియమించారు. ఈయన విప్లవాన్ని అణచడంలో నిపుణుడు. విప్లవకారులలో అగ్గిరాజు పేరెన్నిక గలవారు. అగ్గిరాజు ప్రభుత్వ అధికారులను, పోలీసులను ముప్పుదిప్పలు పెట్టేవారు. అగ్గిరాజుకు ప్రాణభయం లేదు. బ్రిటిష్ వారిని కఠినంగా శిక్షించేవారు. అయితే ఎదురుకాల్పుల్లో అగ్గిరాజు కాలుకు గాయం కావడం జరుగుతుంది. శత్రువులకు చిక్కకుండా ఒక బావిలో దూకి మరణించాలని అనుకుంటాడు. అలాగే అక్కడ ప్రాకుతూ వెళ్తుండగా సైనికులు వచ్చి పట్టుకొని అతన్ని అండమాని జైలుకు పంపి అక్కడ మరణించడం జరుగుతుంది అగ్గిరాజు గారు. తర్వాత వారం రోజుల్లో రామరాజు ఆచూకి చెప్పకపోతే ప్రజల్ని కాల్చి చంపేస్తామని కృష్ణదేవునిపేట సభలో రూథర్ఫర్డ్ ప్రకటించారు. రూథర్ఫర్డ్ ఏం చెప్పాడని తెలుసుకుందామని రామరాజు

0: మునసబు ఇంటికి వెళ్లారు. తన వల్ల మన్యం ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో వివరించి వారికి ఈ బాధల నుండి విముక్తి ప్రసాదించడానికి తాను లొంగిపోవాలని రామరాజు నిశ్చయించుకున్నారు. రామరాజు తనను ప్రభుత్వానికి పట్టి ఇచ్చిన వారికి 10,000 రూపాయలు బహుమతి లభిస్తుందని, దానిని తీసుకుని ఈ గిరిపుత్రులకు పేద గిరిపుత్రులకు ఇవ్వాలని కోరారు. దానికి మునసబు ఒప్పుకోలేదు. 1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రామరాజును బంధించారు. కొయ్యూరులో ఉన్న మేజర్ గుడాల వద్ద సీతారామరాజు గారిని హాజరుపరిచారు. బందీగా ఉన్న అల్లూరు సీతారామరాజును ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపారు. తల్లికి కూడా ఈ విషయం చెప్పకుండా, ఈ వార్త చెప్పకుండా ఉన్నారు. తల్లికి కూడా రామరాజు చనిపోయిన వార్తను తెలియజేయలేదు. ఆ దేహాన్ని తీసిన ఫోటోను మాత్రమే తల్లికి చూపించడం జరిగింది. తర్వాత దహనం చేయడం జరిగింది. ఆ చితి భస్మాన్ని అక్కడ దగ్గరలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఆ విధంగా కేవలం 27 ఏళ్ల వయసులోనే అల్లూరు సీతారామరాజు అమరుడయ్యారు.
1: Forgive me, O Lord, for I am ending a noble soul. My Lord is my duty, and my duty is divine. And I am abide to my Lord. Antu Rutherford garu kuda kallu chemarchutu udvegapadutulayyaru.
0: చిన్నప్పటి నుండి రామరాజుకు దైవభక్తి, దేశభక్తి, దానగుణం అధికంగా ఉండేవి. ఇవన్నీ కూడా నేటి యువతకు ఆదర్శంగా మారి రామరాజు బాటలోనే నడవాలని, సమాజంలో మనకు ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడంలో రామరాజు గారి జీవితం మనకెంతో ఆదర్శం, అదేవిధంగా ఆయన యొక్క జీవితం యొక్క గుణపాఠం కావాలి.
2: మీరింతవరకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు శ్రీ శ్రీ శంకర్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
6: ఉంది సార్.
5: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
6: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
5: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
6: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
5: సతాయిస్తున్నావు
6: నువ్వు సార్. ఒక్క నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
5: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
6: చెప్పప్ప, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
7: ఈరన్న, నీకు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయా?
6: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
7: అందుకోసం ఫోన్ చేసింది.
6: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
7: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
6: ఇప్పుడు బ్యాంక్ కి అంత పెద్ద కాపులా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
7: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
6: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
2: చరిత్రలో ఈరోజు విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన్యం వీరుడు, ఆంగ్లేయుల పాలిట సింహస్వప్నం అల్లూరి సీతారామరాజు గారు 1897 జులై 4న విశాఖ జిల్లా భీమునిపట్నం సమీపంలోని పాండ్రంగిలో జన్మించారు. తండ్రి లేని బాలునిగా విద్యార్థి దశలో అష్ట కష్టాలు పడి 8వ తరగతి వరకు చదివారు. జాతీయ భావాలు, దేశభక్తి, పట్టుదల కలిగిన యువకునిగా 18 ఏళ్ల వయస్సులో

ఇప్పుడు తెలుసుకుందాం. మన్యం వీరుడు, ఆంగ్లేయుల పాలిట సింహస్వప్నం అల్లూరి సీతారామరాజు గారు 1897 జూలై 4 విశాఖ జిల్లా భీమునిపట్నం సమీపంలోని పాండ్రంగిలో జన్మించారు. తండ్రి లేని బాలునిగా విద్యార్థి దశలో అష్ట కష్టాలు పడి 8వ తరగతి వరకు చదివారు. జాతీయ భావాలు, దేశభక్తి, పట్టుదల కలిగిన యువకునిగా 18 ఏళ్ల వయసులో కాలినడకన ఉత్తర భారత పుణ్యక్షేత్రాలను సందర్శించారు. బెనారస్లో సంస్కృత భాష నేర్చుకున్నారు. యుద్ధ విద్యలలో ఆరితేరారు. 1917 విశాఖ జిల్లా కృష్ణదేవిపేటలో ఆశ్రమ జీవితం గడిపి మన్యం ప్రజలకు దైవ సమానులయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వ దోపిడి నుంచి మన్యం ప్రజలను కాపాడేందుకు 1922 విప్లవ శంఖం పూరించారు. స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలను వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు దోచుకునేవారు. ఆనాటి మైదాన ప్రాంత నాయకులెవరూ వీరిని సమర్థించకపోయినా మన్యం ప్రజల ఆదరాభిమానాలతో ఆంగ్లేయులపై యుద్ధం చేశారు. అల్లూరిని పట్టుకోలేని ఆంగ్లేయ సేనలు సామాన్యులపై చేస్తున్న ధాష్టికాలు చూడలేక ఆయనే స్వయంగా లొంగిపోయారు. అలా లొంగిపోయిన అల్లూరి సీతారామరాజు గారిని 1923 మే 7 చెట్టుకు కట్టేసి తుపాకీ తూటాల వర్షం కురిపించారు. ఈనాటికి ఆయన ప్రజల గుండెల్లో విప్లవ వీరునిగా నిలిచే ఉన్నారు. మరికొన్ని విశేషాలు వినే ముందు ఓ మంచి పాట విందాం ఇప్పుడు.

చరిత్రలో ఈరోజు విశేషాల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు చిత్రంలోని పాటను విన్నాం. మరికొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ స్వామి వివేకానంద గారి వర్ధంతి. ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త స్వామి వివేకానంద జన్మదినమైన జనవరి 12వ తేదీని జాతీయ యువజన దినోత్సవంగా 1984లో ప్రకటించిన భారత ప్రభుత్వం 1985 నుంచి ఏటా దేశమంతటా ఓ వేడుకలా నిర్వహిస్తోంది. భారతీయ యువతను అద్భుతంగా ప్రభావితం చేసిన స్వామి వివేకానందుని బోధనలు, భావాలు ముందుతరాలకి అందించాలని, తద్వారా పటిష్టమైన యువతను రూపొందించడమే ఈ జాతీయ యువజన దినోత్సవంలోని అంతరార్థం. గురువైన శ్రీ రామకృష్ణ పరమహంస ద్వారా తనను ప్రభావితం చేసిన భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలతో పాటు ఆయన విశాల దృక్పథమే స్వామి వివేకానంద రచనలు, ఉపన్యాసాల్లో ప్రతిఫలిస్తోంది. 1863 జనవరి 12న జన్మించిన స్వామి వివేకానంద గారు 1902 జులై 4న పరమపదించారు. ఇవాళ వారి వర్ధంతి. భూమికి సూర్యునికి భౌగోళిక శాస్త్రపరంగా విడదీయలేని బంధముంది. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుండడం వలననే రాత్రింబవళ్లు ఏర్పడతాయి. ఒక దీర్ఘ వృత్తాకార కక్షలో సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం చేస్తుంటుంది. అలా పరిభ్రమణం చేసేటప్పుడు కొన్నిసార్లు సూర్యునికి దగ్గరగాను మరికొన్నిసార్లు దూరంగాను భూమి వస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాలలో సూర్యునికి భూమినికి మధ్య బాగా ఎక్కువ దూరం ఉండటాన్ని అపహేలి అని పిలుస్తారు. అపహేలి

ప్రతి సంవత్సరం జులై 4వ తేదీన సంభవిస్తుంది. ఆ రోజున భూమికి సూర్యునికి మధ్య 152 మిలియన్ కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈరోజు భౌగోళిక శాస్త్రంలో ఒక ప్రత్యేకతను సంచరించుకుంది. ఇవాళ కొనిజేటి రోషయ్య గారి జన్మదినం. రాజనీతిజ్ఞుడు, ఆర్థిక నిపుణుడు, ముఖ్యమంత్రి కొనిజేటి రోషయ్య గుంటూరు జిల్లా వేమూరి గ్రామంలో 1933 జులై 4న జన్మించారు. విద్యార్థి దశలో వీరు చూపిన వక్తృత్వ ప్రతిభ రాజకీయ సోపానాలు వేసింది. ఈయన రాజకీయ గురువు ఆచార్య ఎన్జి రంగ 1952 ఎన్నికల్లో కృషికార్ లోక్ పార్టీ తరఫున విస్తృత ప్రచారం చేసి 1959లో రంగాగారి స్వతంత్ర పార్టీలో చేరారు. 1968లో ఆ పార్టీ మద్దతుతో తొలిసారిగా శాసనమండలి సభ్యులయ్యారు. ఎమ్మెల్సీగా 18 ఏళ్లు కొనసాగారు. 1979 కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీలో ప్రముఖ పాత్ర వహించారు. 1996లో పీసీసీ అధ్యక్షుడై కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారు. రాష్ట ఆర్థిక మంత్రిగా మొత్తం 15 సార్లు రాష్ట బడ్జెట్ ప్రవేశపెట్టి రాష్ట ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం 2009 సెప్టెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠమెక్కి 2010 నవంబర్ 24 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ తరువాత 2011 ఆగస్టు 31న తమిళనాడు గవర్నర్గా పదవి చేపట్టారు. ఇవాళ దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరవీరునిగా చరిత్రకెక్కిన దొడ్డి కొమరయ్య 1927లో వరంగల్ జిల్లా దేవరుప్పల మండలం కడివెండి గ్రామంలో జన్మించారు. హైదరాబాద్ సంస్థానాన్ని 7వ నిజాం నవాబు ఉస్మాన్ అలీఖాన్ నిరంకుశంగా పాలించేవాడు. అతని క్రింద దేశ్ముఖ్లు ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపిస్తూ ఉండేవారు. విసునూర్ దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి సంస్థానం మొత్తంలో క్రూరాతి క్రూరంగా ప్రజలతో వ్యవహరించేవాళ్లు. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ వెళ్లాలనుకుందంటే అతని ఆగడాలకు వ్యతిరేకంగా జరిగిన ప్రజల కూటమి అది. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఆరుట్ల రామచంద్రారెడ్డి కడివెండి గ్రామంలో సంఘం ఏర్పాటు చేయించారు. 1946 జులై 4న రామచంద్రారెడ్డి దేశ్ముఖ్ రౌడీలు వచ్చి ప్రజలపై దాడి చేశారు. ప్రజలు చేతకందిన వాటితో వారిపై తిరగబడి తరిమికొట్టారు. ఆ అల్లరి మొక్కల తుపాకీ కాల్పులకు నవ యువకుడు దొడ్డి కొమరయ్య అమరుడైనారు. కొమరయ్య ప్రతి నెత్తిటి బొట్టు ఒక్కో కొమరయ్యను తయారు చేసిందని, ఆ సంఘటనే నిజాం పతనానికి హేతువైందని అంటారు. అలాగే ఇవాళ పింగళి వెంకయ్య గారి వర్ధంతి. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గారు 1878 ఆగస్టు 2న కృష్ణాజిల్లాలో జన్మించారు. తన 19వ ఏటా సైన్యంలో చేరి ఆఫ్రికా వెళ్లారు. అరేబియా, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక దేశాల్లో విద్యనభ్యసించారు. బళ్లారిలో ప్లేగు వ్యాధి ఇన్స్పెక్టర్గాను, చెన్నైలో రైల్వే గార్డుగాను పనిచేసిన తృప్తిపడని వెంకయ్య గారు దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు. జపాన్, సంస్కృతం, ఉర్దూ భాషలు నేర్చుకున్నారు. కాంగ్రెస్ మహాసభల్లో పాల్గొంటూ కాంగ్రెస్ నేతలతో మంచి సంబంధాలు పెంచుకున్నారు. వీరి నాయకత్వ పటిమను చూసిన మునగాల జమీందార్ నాయని రంగారావు వీరిని తమ సంస్థానానికి తీసుకెళ్లి వ్యవసాయ పరిశోధనలు చేయించారు. 1916లో మన జాతీయ పతాకమనే గ్రంథాన్ని ప్రచురించారు. 1921లో కాంగ్రెస్ కమిటీ సమావేశాలు విజయవాడలో జరిగినప్పుడు త్రివర్ణ పతాకాన్ని చిత్రించి గాంధీజీకి ఇవ్వగా అది జాతీయ పతాకంగా రూపుదాల్చింది. 1947లో భారత రాజ్యాంగ సభలో రాట్నం చిహ్నాన్ని తొలగించి అశోక చక్రాన్ని ఉంచుతూ వీరు రూపొందించిన త్రివర్ణ పతాకం జాతీయ పతాకమైంది. 1963 జులై 4న దివంగతులైన వీరు జాతీయ జెండా రెపరెపల్లో ప్రజలు గౌరవించుకుంటూనే ఉంటారు. చరిత్రలో ఈరోజు విశేషాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మరో పాట విందాం.

0: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
1: ఉంది సార్.
0: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
1: 4
2: ఇరనా
1: ఉండప్పా వదిలేసు.
0: ఇంకో 2 లక్షలు
1: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే ఉండు సార్. 6 8 సార్.
0: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
1: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు.
1: ఉండపా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
0: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఈరన్న, నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంకుకి అంత పెద్ద కాపులా ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్నీ పోయేటివి.
3: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీ

0: మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: బావా, ఏంట్రా నీ చేతిలో
2: ఈ సిగరెట్?
1: ఈ సిగరెట్టా? రే, బ్యాన్ చేశారా, ఎంత ప్రమాదం తెలుసా? అవునా?
3: ఈ సిగరెట్ లో ఆవిరితో కూడిన పొగ పీల్చడం ఆరోగ్యానికి అత్యంత హానికరం.
4: ఈ సిగరెట్ వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి.
3: శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె జబ్బులు లాంటివి ఎక్కువ అవుతాయి.
4: ఈ సిగరెట్ వాడకం చట్టరీత్యా నేరం.
5: ఓబ్లేసనా, సరుకులు పట్టి ఇచ్చింటి కట్టినావా?
6: ఆ, ఎప్పుడో కట్టినానమ్మా. ఎత్తుకోబా.
5: ఎట్లా ఎత్తుకోబోయేది? నువ్వేమైనా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
6: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
5: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గానీ క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
7: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
0: ఇంతటితో ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి అనంతరం 8:30 జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ముందుగా హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

0: West Madhya Pradesh and Odisha for today. Heavy to very heavy rainfall conditions are expected over East Rajasthan, East Madhya Pradesh, coastal Karnataka, Telangana and Vidarbh for next 2 days. Meanwhile in Delhi, the sky is likely to remain cloudy with the possibility of light rain today. And now for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Anuja. All the dailies have covered the news on the rapidly warming oceans, raising the likelihood of heat waves, droughts and heavy rainfall across large parts of the world. Hindustan Times writes, El Nino to intensify rapidly by September, set off weather chaos. A headline in the Statesman says, India emerges as one of the lowest cost major solar power markets globally. Center to summon Meta officials over alleged child sexual abuse ads on Instagram, cites the Times of India. An editorial in the Pioneer states a recent judgment in the Apex Court, the landmark judgment recognizes homemakers as nation builders. The article adds that 15 to 17% of the GDP is contributed by unpaid caregiving work, household or unrecognized work. The Asian Age and all other dailies have noticed the Defence Acquisition Council clearing over 50,000 crore rupees of military purchases for all three services to boost combat readiness. All the dailies have noticed the government's order on removal of the three Chinese apps after these were allegedly found being misused for stalling e-rickshaws. The Hindu writes, SIT likely to re-audit Ram Temple Trust accounts for 5 years. And finally, a report in Times of India states, Bangalore, Chandigarh and Delhi having the highest average income in the country. And with that, it's back to you, Anuja.
0: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to launch several development projects in Rajasthan and Gujarat today to inaugurate country's first greenfield integrated refinery cum petrochemical complex in Balotra. Gujarat anti-terrorist squad arrests 8 people associated with Pakistan-based terror outfit Jaish-e-Mohammed. Centre reviews below normal rainfall situation and potential drought conditions in certain areas across country due to El Nino. IMD issues a red alert for heavy to very heavy rainfall over Gujarat, Goa, Maharashtra and Odisha for today. In FIFA World Cup, Argentina enter round of 16 after defeating Cabo Verde in a thrilling 3-2 encounter at Miami. Egypt also cruise into pre-quarterfinals and men in blue to take on England in second T20 in Manchester this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ వింటారు. రాష్ట ప్రభుత్వ ప్రతిష్టాత్మక యోగాంధ్ర 2026లో భాగంగా జిల్లా కలెక్టర్ టి నిశాంతి ఆధ్వర్యంలో పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రాల్లో యోగా కార్యక్రమాలు జరిగాయి. మత్స్యగుండం శైవక్షేత్రం, కొత్తపల్లి జలపాతం, అరకులోయ మాడగడ సన్రైజ్ వ్యూ పాయింట్ వద్ద ప్రకృతి ఇతివృత్తంతో యోగా నిర్వహించారు. ప్రతి కార్యక్రమంలో 500 నుండి 2000 మంది వరకు విద్యార్థులు, గిరిజనులు, పర్యాటకులు, అధికారులు పాల్గొన్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అరకులోయ కేంద్రంలో 5000 మందితో మెగా యోగా ఈవెంట్ ఏర్పాట్లు చేశారు. గత ఏడాది అరకు డిగ్రీ కాలేజీలో వరల్డ్ రికార్డు సాధించిన స్ఫూర్తితో ఈ ఏడాది కార్యక్రమాలు కొనసాగాయి. పాడేరులోని కాఫీ హౌస్లో ఇండియన్ రెడ్ క్రాస్, జీజీహెచ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కలెక్టర్ టి నిశాంతి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో 14 యూనిట్ల రక్తం సేకరించారు. 18 ఏళ్లు నిండిన ఆరోగ్యవంతులంతా స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే గేట్ల నిర్వహణ, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాంల పనులను కేంద్ర బృందం పరిశీలించింది. ఈ ఏడాది ఖరీఫ్కు 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజ్ పంపిణీ, పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. జూన్ చివరి వారంలో ముంపు గ్రామాల ప్రజలతో గ్రామ సభలు నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. జూన్ 24 జరిగిన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీఓ ఆదిత్యవర్మ ప్రారంభించారు. 25కి పైగా సంస్థలు హాజరై 1200 మంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ మేళాలో 430 మంది గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. నైపుణ్య శిక్షణ పూర్తి చేసిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ మేళాలో బెంగళూరు, హైదరాబాద్, విశాఖలోని ఐటీ, ఫార్మా, హాస్పిటాలిటీ రంగాల్లో

0: ఉద్యోగాలు కల్పించారు. పోలవరం జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం మారేడు మిల్లులో వేసవి విడిదికి పర్యాటకుల తాకిడి పెరిగింది. జూన్ నెలలో 30,000 మందికి పైగా పర్యాటకులు మారేడుమిల్లి సోకులేరు వ్యూ పాయింట్, జలతరంగిణి జలపాతాన్ని సందర్శించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మారేడుమిల్లిలో ట్రెక్కింగ్ సౌకర్యాలు కల్పించారు. యోగాంధ్రలో భాగంగా మారేడుమిల్లిలో కూడా యోగా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గిరిజనులకు హోంస్టేల ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నషామక్త భారత అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లు మాట్లాడుతూ మత్తురహిత సమాజ నిర్మాణానికి విద్యార్థులు, ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్లు పిలుపునిచ్చారు. నషాముక్త భారత అభియాన్పై విస్తృత అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మత్తురహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన మత్తురహిత దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. గిరిజన రైతుల ఆర్థిక అభివృద్ది లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అల్లూరు సీతారామరాజు జిల్లా, పోలవరం జిల్లాల కలెక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి కార్యక్రమం ద్వారా రైతుల్లో ఖరీఫ్ సాగుపై అవగాహన పెంపొందించడం, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వ వ్యవసాయ పథకాలను రైతులకు చేరవేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రైతుల మధ్య సమన్వయం పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు. అలాగే అధిక దిగుబడులు సాధించి రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ సంస్కృతిని పరిరక్షించడం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమని జిల్లా కలెక్టర్లు వివరించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యతో పాటు సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వర్ష ప్రభావం అధికంగా ఉండడంతో కాలానుగుణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు అల్లూరు సీతారామరాజు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన పి సూర్యారావు, ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి.

అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ఉత్తరం పంపారు ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్. అలాగే వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి ఉత్తరం పంపారు గోనసంచుల రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్. వీరందరి కోరిక మేరకు వినండి అన్నమయ్య చిత్రం కోసం కీరవాణి సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట.

0: కొత్త కర్వెలుచుకునే అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
1: ఆగుమొద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్గెలచుకుని ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్గా ఉండండి.
3: కార్యక్రమంలో తర్వాత భలే కాపురం చిత్రం నుండి పాటను కోరుతూ ఉత్తరం పంపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి, భారతిబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ అంటూ రాశారు. అలాగే నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లె గ్రామం నుండి ఉత్తరం పంపారు తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్. వీరందరి కోరిక మేరకు వినండి భలే కాపురం చిత్రం కోసం ఈ పాట.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: కార్యక్రమంలో తరువాత కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి ఉత్తరం పంపారు దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర. అలాగే మేడ్చల్ జిల్లా మల్కజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి ఉత్తరం పంపారు వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లేసీ, శ్యామ్, వెంకటేష్, బాబు అకేలా, వన్నపురం, దశరథ్, వనజ, బాల్ నరసింహ అంటూ రాశారు. వీరందరి కోసం వినిపిస్తున్న పాటకి గీత రచయిత దాసరి నారాయణరావు, స్వరకర్త చక్రవర్తి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల. సర్దార్ పాపరాయుడు చిత్రం నుంచి

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
2: ఉంది సార్.
1: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
2: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
1: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
2: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
3: ఇరనా
2: 4
3: ఇరనా
2: ఉండప్పా, వదిలేసు.
1: 50 లక్షల
2: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే ఉండు సార్. 6 8 సార్.
1: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
2: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
3: ఉండపా,
2: ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
1: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
2: చెప్పప్ప, ఫోన్ కట్ చేస్తే నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
3: ఈరన్న, నీకు బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయా?
2: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
3: అందుకోసం ఫోన్ చేసింది.
2: ఆ ఫోన్ కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
3: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
2: ఇప్పుడు బ్యాంక్ అంత పెద్ద కాపలా ఉంటది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
3: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న, ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
2: అబ్బా.

0: చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్నీ పోయేటివి.
1: ఇది కర్నూల్ ఎఫ్ఎం. మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో తర్వాత కర్నూలు మద్దూర్ నగర్ నుండి ఉత్తరం పంపారు కాటగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, శారద, విజయ్, ఉమామహేశ్వరి, శాంతి, విజయకృష్ణ, వాసవి, వైష్ణవి, బాలాజీ, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిఘ్న, విజయ్, వినోద్, చంద్రిక, చార్విక, విష్ణుప్రసాద్ వారి ఇతర కుటుంబ సభ్యులు. అలాగే రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుంచి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి అంటూ రాశారు. వీరందరి కోరిక మేరకు వినండి చక్రవర్తి సంగీత సారథ్యంలో పిఠాపురం ఎల్లారీశ్వరి జి ఆనంద్ పాడిన ఈ పాట పాత చిత్రం బొమ్మరిల్లు నుండి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: అక్షర శిల్పి డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతానికి కెవి మహాదేవన్ సంగీతాన్ని అందించగా మువ్వగోపాలుడు చిత్రం కోసం ఆలపించారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల. ఈ పాటను కోరుతూ ఉత్తరం పంపారు కర్నూలు కొత్తపేట నుంచి గురువుగారు రాంప్రసాద్, స్నేహితులు స్మార్ట్ సత్యం, పద్మ, రాజశేఖర్, మణి, సూర్యనందన్, విష్ణునందన్. అలాగే ప్రకాష్ నగర్ నుంచి ఉత్తరం పంపారు రాంప్రసాద్, మానస, మాధురి, స్నేహలత, వారి ఇతర కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు వినండి మువ్వ గోపాలుడి చిత్రం కోసం ఈ పాట.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: శ్రోతలు వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో తరువాత అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి ఉత్తరం పంపారు పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. అలాగే కర్నూల్ మద్దూర్ నగర్ నుండి ఉత్తరం పంపారు ధర్మరాజు, లక్ష్మీబాయ్, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, బాలాజీ, శారద, విజయ, మహేశ్వరి, శాంతి, విజయకృష్ణ వారి ఇతర కుటుంబ సభ్యులు. వీరందరి కోసం వినిపిస్తున్న ఈ పాటకు మానసవీణ చిత్రంలోనిది. కేజే యేసుదాస్, పి సుశీల పాడిన ఈ పాటకు సంగీతాన్ని అందించారు ఎంఎస్ విశ్వనాథన్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తర్వాత అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి ఉత్తరం పంపారు పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి ఉత్తరం పంపారు కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా అంటూ రాశారు. వీరందరి కోసం వినండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి గీతం, రాజన్ నాగేంద్ర సంగీతం. చిత్రం పేరు 4 స్తంభాలాట.

కార్యక్రమంలో తర్వాత నా ఆటోగ్రాఫ్ చిత్రం కోసం పాటను కోరుతూ ఉత్తరం పంపారు. కర్నూలు కల్లూరు ఎస్టేట్ నుంచి మహేష్ ఆనంద్ వారి ఇతర కుటుంబ సభ్యులు, అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి ఉత్తరం పంపారు బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహారావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రీతిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు. వీరందరి కోరిక మేరకు వినండి నా ఆటోగ్రాఫ్ చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో కేకే ఆలపించారు.

0: ఓబ్లేసన్నా, సరుకులు పట్టి ఇచ్చింటి కట్టినావా?
1: ఆ, ఎప్పుడో కట్టినానమ్మా. ఎత్తుకోబా.
0: ఎట్లా ఎత్తుకోబోయేది? నువ్వేమన్నా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
1: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
0: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గాని క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
2: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
3: కార్యక్రమంలో తరువాత కోడుమూరు మండలం ముడుమలగుడితి గ్రామం నుంచి ఉత్తరం పంపారు అయ్యప్ప, సునీత, యశ్వంత్, ప్రణీత, దీప్తి, వారి ఇతర కుటుంబ సభ్యులు. అలాగే ఆదోని మండలం చిన్నపెండకల్ గ్రామం నుంచి ఉత్తరం పంపారు వేణుగోపాల్ యాదవ్, హరి, వారి ఇతర కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు వినండి కేజీ యేసుదాస్ జానకి ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం, చక్రవర్తి సంగీతం, పచ్చని కాపురం చిత్రం నుంచి

0: రే బజారీ
1: అయ్యా,
0: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
1: అలాగయ్యా, కాల్చొత్తా.
2: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలగజేస్తాయి.
3: క్యారీ బ్యాగుల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
4: అభిరుచి కార్యక్రమంలో చివరిగా నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుంచి ఉత్తరం పంపారు లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్ సింహ, యమున, లోంబిని కుమార్, సిద్ధార్థ, స్వామి, వెన్నెల తేజ, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, గౌతమ్ కుమార్ అంటూ రాశారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి ఉత్తరం పంపారు గంగాధర్, శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ, నరేష్, లావణ్య, మహస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుష్మ. వీరందరి కోరిక మేరకు వినండి తోటరాముడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన దాసరథి గీతం, సత్యం సంగీతం.

విన్న పాటతో ఈ పూట అభిరుచి సమాప్తం. తిరిగి ఇదే కార్యక్రమంలో ఈ సాయంత్రం 6:25 మరికొన్ని పాటలు వినవచ్చు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, చిత్రాంజలి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా విందాం కార్తికేయ చిత్రం కోసం శేఖర్ చంద్ర స్వరసారథ్యంలో హరిచరణ ఆలపించిన ఈ పాట.

0: ఓబ్లేజన్నా, సరుకుల పట్టి ఇచ్చింటి కట్టినావా?
1: ఆ, ఎప్పుడో కట్టినానమ్మా. ఎత్తుకోబా.
0: ఎట్లా ఎత్తుకోబోయేది? నువ్వేమన్నా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
1: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
0: క్యారీ బ్యాగ్ కు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గానీ క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
2: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
3: శ్రోతలు వింటున్నారు 102.4 మెగాహెర్ట్స్ పై కర్నూల్ ఎఫ్ఎం కేంద్రం నుంచి చిత్రాంజలి కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన కళ్యాణరాముడు చిత్రం నుంచి కేజీ యేసుదాస్ ఆలపించిన శ్రీహర్ష గీతం, మణిశర్మ సంగీతం.

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.

0: మీరు విన్న పాట నేనున్నాను చిత్రం కోసం కీరవాణి సునీత ఆలపించారు.
1: రే బజారి
2: అయ్యా,
1: ఇంట్లో పనికిరాని టైర్లు కవర్లు ప్లాస్టిక్ సామాన్లు ఎతకపోయి చెరువులో వేసి కాల్చిరా, ఇల్లు ఖాళీ అవుతుంది.
2: అలాగయ్యా, కాల్చొత్తా.
3: టైర్లు ప్లాస్టిక్ సామాన్లు కవర్లు ఎలా పడితే అలా కాల్చరాదు. అది పర్యావరణానికి హాని చేయటమే కాక ప్రజలకు పశువులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కలుగజేస్తాయి.
4: క్యారీ బ్యాగ్ల వాడకం మానండి, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టండి.
0: చిత్రాంజలి కార్యక్రమంలో చివరిగా వినండి బంగారం చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, అనురాధ శ్రీరామ్ ఆలపించిన గీతం. ఈ గీతానికి సంగీతాన్ని అందించారు విద్యాసాగర్.

వింటున్న పాటతో ఈనాటి చిత్రాంజలి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో వసుదైక కుటుంబం ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. ముందుగా వసుదైక కుటుంబం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి

ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. గత వారం రోజులుగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతల అనంతరం ప్రస్తుతం పరిస్థితులను మరింత దిగజారకుండా నిలువరించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలైతే కొనసాగుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మో జలసంధి ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఇరు దేశాల మధ్య పరోక్ష చర్చలు సానుకూలంగా కొనసాగాయి. ఖతార్ రాజధాని దోహాలో జరిగిన ఈ చర్చల్లో వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఇరుపక్షాలు ప్రధానంగా చర్చించాయి. ఈ సమావేశం గురించి ఖతార్ విదేశాంగ శాఖ ప్రతినిధి మాజిద్ అల్ అన్సారీ పాత్రికేయులకు వివరిస్తూ ఇరుపక్షాల మధ్య జరిగిన పరోక్ష చర్చలు సానుకూలంగా ముగిశాయని చెప్పారు. ఈ చర్చల్లో ప్రధానంగా 14 అంశాల అవగాహన ఒప్పందంపై దృష్టి సారించామని చెప్పారు. ఒప్పంద ఉల్లంఘనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఒక సరికొత్త అత్యవసర కమ్యూనికేషన్ ఛానల్ ఏర్పాటుకు ఇరుపక్షాలు అంగీకరించాయన్నారు. దీంతోపాటు ఖతార్ బ్యాంకులలో స్తంభింపు చేసిన ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులను విడుదల చేయడంతో పాటు వ్యూహాత్మక ప్రాంతమైన హార్మో జలసంధి భద్రత, లెబనాన్ అంతర్గత పరిస్థితులపై కూడా ఇరుపక్షాలు సుదీర్ఘంగా చర్చించాయని చెప్పారు. 2 రోజుల పాటు జరిగిన ఈ చర్చలకు పరోక్షంగా ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహించాయని తెలిపారు. చర్చల అనంతరం ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలేవీ జరగలేదని, అంతా మధ్యవర్తుల ద్వారానే సాగాయని పేర్కొన్నారు. ఇక మరోవైపు ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయితుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇరాన్లో నిన్న ప్రారంభమయ్యాయి. ఖమేనీ అంతిమ సంస్కారాలు 6 రోజుల పాటు జరగనున్నాయి. టెహ్రాన్ నగరంలోని గ్రాండ్ మొసల్లా ప్రార్థనా మైదానంలో అధికారిక వీడ్కోలు కార్యక్రమం సమావేశాన్ని నిర్వహించారు. ఆ దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఖమేనీకి నివాళులు అర్పించారు. పశ్చిమాసియాలో గత కొన్ని నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ అంత్యక్రియలకు ఇరాన్ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఖమేనీ అంత్యక్రియలకు భారత్ తరపున ప్రతినిధి బృందం హాజరైంది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరిటా, బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ సయ్యద్ అతా హస్నైన్ అంత్యక్రియలకు హాజరైనట్లు విదేశాంగ శాఖ తెలిపింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తబా ఖమేనీ తన తండ్రి మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావడం లేదని ఆ దేశ అధికారులు వెల్లడించారు. భద్రతాపరమైన ముప్పులు, నిఘా సంబంధిత ప్రమాదాల నేపథ్యంలోనే ఆయన బహిరంగంగా కనిపించడం సురక్షితం కాదని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇక గాజా ప్రాంతంలో మానవతా పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, అత్యవసర మందుల కొరత తీవ్రంగా ఉందని అంతర్జాతీయ సహాయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. బాధిత ప్రజలకు నిరంతరాయంగా మానవతా సహాయం అందేలా అన్ని పక్షాలు సహకరించాలని ఐక్యరాజ్య సమితితో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. సహాయ కార్యక్రమాల కోసం మరింత ఆర్థిక సహకారం అందించాలని ప్రపంచ దేశాలను కోరుతున్నాయి. యూరోపియన్ దేశాలు కూడా మధ్యప్రాచ్య పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గాజాకు తక్షణ మానవతా సహాయం అందించడంతో పాటు దీర్ఘకాలిక రాజకీయ పరిష్కారం కోసం అన్ని పక్షాలు చర్చలు కొనసాగించాలని

0: యూరోపియన్ నాయకులు పిలుపునిస్తున్నారు. మధ్య ప్రాచ్యంలో శాంతి నెలకొనడం ప్రపంచ వాణిజ్యం, ఇంధన భద్రత, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమని వారు స్పష్టం చేశారు. యుక్రెయిన్ రష్యా మధ్య ఘర్షణలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. గురువారం రోజు రష్యా యుక్రెయిన్పై భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్లతో ఆ దేశ రాజధాని కీవ్ నగరంపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 17 మంది పౌరులు మృతి చెందగా 90 మందికి పైగా గాయపడ్డారు. కీవ్ నగరంలోని 30 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులకు పాల్పడింది. ముఖ్యంగా నివాస భవనాలు, పౌర మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడులపై స్పందించిన రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ యుక్రెయిన్ ఇటీవల తమ దేశంలోని పౌర మౌలిక సదుపాయాలపై జరిపిన దీర్ఘశ్రేణి దాడులకు ప్రతిస్పందనగానే ఈ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ ప్రకటించిన 40 రోజుల దాడుల వ్యూహంలో భాగంగా రష్యాలోని కీలక చమురు శుద్ధి కేంద్రాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని రష్యా ఆరోపించింది. రష్యా దాడుల అనంతరం యుక్రెయిన్ అధ్యక్షుడు వొలడిమిర్ జెలెన్స్కీ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రష్యా పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తోందని ఆరోపించిన ఆయన తమ దేశం ఈ దాడులకు తగిన సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు. అదే సమయంలో యుక్రెయిన్ కు మరింత అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలు, ఆయుధాలు, సైనిక సహాయం అందించాలని అమెరికా, నాటో సభ్యదేశాలను, ఐరోపా మిత్రదేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అమెరికాలో జన్మించిన ప్రతి చిన్నారికి కల్పించే జన్మతా పౌరసత్వం విధానాన్ని పరిమితం చేయాలన్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికా గడ్డపై జన్మించిన ప్రతి ఒక్కరికి పౌరసత్వ హక్కు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ జన్మతా పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారు లేదా తాత్కాలిక వీసాలపై నివసిస్తున్న విదేశీయులకు అక్కడ జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం వర్తించకూడదని ఆయన నిర్ణయించారు. ముఖ్యంగా గ్రీన్ కార్డు లేని విదేశీయుల పిల్లలకు పౌరసత్వ హక్కు నిరాకరించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే దీనిపై పలు రాష్ట్రాలు, పౌర హక్కుల సంస్థలు న్యాయస్థానాలను ఆశ్రయించగా ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను విచారించిన దిగువ కోర్టులు ట్రంప్ ఉత్తర్వులను నిలిపివేయగా అమెరికా సుప్రీంకోర్టు కూడా అదే నిర్ణయాన్ని సమర్థించింది. అయితే జన్మతా పౌరసత్వం అంశంపై సుప్రీంకోర్టు తీర్పును కూడా డొనాల్డ్ ట్రంప్ తప్పుపట్టారు. ఈ పౌరసత్వ నిబంధనను ధనిక విదేశీయుల పిల్లల కోసం రూపొందించలేదని ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయంలో అమెరికా సుప్రీంకోర్టు తప్పు చేసిందని, ఈ సమస్య తప్పక పరిష్కారం అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అదేవిధంగా పనామా కాలువపై కూడా డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పనామా కాలువపై చైనా తన ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నాలను అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోదని స్పష్టం చేశారు. ఆ కాలువపై నియంత్రణను అమెరికా గతంలో పనామాకు అప్పగించడం చారిత్రాత్మక తప్పిదమన్నారు.
1: Tremendous amounts of money for years and years. And now China is trying to take over the Panama Canal, and we're not going to let that happen.
0: ఐరోపా వ్యాప్తంగా తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవడంతో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రపంచ మహాసముద్రాలు కూడా చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదైన జూన్ నెలను నమోదు చేశాయి. 2023-24 ఎల్ నినో సంవత్సరాల్లో నమోదైన ఉష్ణోగ్రతల కంటే ఈసారి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదయ్యాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇక గత జూన్లో నమోదైన రికార్డు స్థాయి తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా ఫ్రాన్స్లో మరణాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఆ దేశ ప్రజారోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఫ్రాన్స్ వెల్లడించింది. జూన్ 22 నుంచి 28 వరకు ఒక్క వారంలోనే దాదాపు 9,000 మరణాలు నమోదయ్యాయని, ఇది అంతకుముందు వారంతో పోలిస్తే సుమారు 29% అధికమని తెలిపింది. ప్రైవేట్ నివాసాలు, ఆసుపత్రులు, వృద్ధుల సంరక్షణ కేంద్రాల్లో మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ముఖ్యంగా ప్యారిస్ ప్రాంతంలో అత్యధిక పెరుగుదల నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ప్రైవేట్ నివాసాల్లో మరణాల సంఖ్య వారానికి 91% పెరిగిందని పబ్లిక్ హెల్త్ ఫ్రాన్స్ వెల్లడించింది. వృద్ధుల సంరక్షణ కేంద్రాల్లో మరణాలు 37%, ఆసుపత్రుల్లో దాదాపు 20% పెరిగినట్లు వెల్లడించింది. తీవ్ర వేడి కారణంగా డీహైడ్రేషన్, గుండెపోటు, మూత్రపిండాల సమస్యలు, ఇతర హీట్ వేవ్ సంబంధిత అనారోగ్యాలతో బాధపడుతున్న రోగుల సంఖ్య ఆసుపత్రుల్లో భారీగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. తూర్పు ఐరోపా దేశమైన మోల్దోవా ప్రధానమంత్రి అలెగ్జాండర్ మోంటెనో నిన్న తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఆయన మంత్రివర్గం కూడా రద్దయింది. 2022 2025 నవంబర్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధ్యక్షురాలు మాయా శాండుకు చెందిన యూరప్ అనుకూల పార్టీ ఆఫ్ యాక్షన్ అండ్ సాలిడారిటీ పిఐఎస్ విజయం సాధించిన అనంతరం ఆమె అలెగ్జాండర్ను ప్రధానమంత్రిగా నియమించారు. అయితే తన రాజీనామాకు గల కారణాలను అలెగ్జాండర్ ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు. అధ్యక్షురాలు మాయా శాండు ఆయన రాజీనామాను ఆమోదించారు.

0: త్వరలోనే కొత్త ప్రధానమంత్రిని నియమిస్తామని, అప్పటి వరకు అలెగ్జాండ్రో తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు కొనసాగిస్తారని తెలిపారు. కొత్త ప్రధానమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే ముందు పార్లమెంట్లోని వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు నిర్వహిస్తామని అధ్యక్షురాలు వెల్లడించారు. వెనిజువేలాలో జూన్ 24వ తేదీన సంభవించిన భూకంపాల కారణంగా మృతుల సంఖ్య 2595కు చేరుకోవడంతో ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ 7 రోజుల జాతీయ సంతాపాన్ని ప్రకటించారు. ఈ విపత్తులో 12,000 మందికి పైగా గాయపడగా 189 భవనాలు పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. గత వారం కారాకస్ నగరానికి ఉత్తరాన 7.5, 7.2 తీవ్రతతో 2 శక్తివంతమైన భూకంపాలు సంభవించి విస్తృత స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించాయి. అనేక మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు, గాలింపు కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన స్విఫ్ట్ అబ్జర్వేటరీని కాపాడేందుకు కీలక రక్షణ చర్యలు ప్రారంభమయ్యాయి. క్రమంగా తన కక్షిని కోల్పోతున్న ఈ అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని మరింత ఎత్తైన కక్షిలోకి చేర్చేందుకు ప్రత్యేక వ్యోమ నౌకను నిన్న విజయవంతంగా ప్రయోగించారు. నార్త్రోప్ గ్రుమన్ సంస్థ అభివృద్ది చేసిన లింక్ అంతరిక్ష నౌకను పెగాసస్ రాకెట్ ద్వారా నిన్న మార్షల్ దీవుల నుంచి ప్రయోగించింది. ఈ లింక్ అంతరిక్ష నౌక సుమారు 4 రోజుల్లో స్విఫ్ట్ అబ్జర్వేటరీని చేరుకుని దాని కక్ష్యను సుమారు 240 కిలోమీటర్ల మేర పెంచనుంది. దీంతో గామారే విస్ఫోటనాలు, సూపర్నోవా పేలుళ్లు వంటి అత్యంత శక్తివంతమైన ఖగోళ ఘటనలను స్విఫ్ట్ అబ్జర్వేటరీ మరింత కాలం పరిశీలించే అవకాశం ఉంటుంది. 2004లో ప్రయోగించిన స్విఫ్ట్ అబ్జర్వేటరీ ఇటీవల సౌర తుఫాన్ల ప్రభావంతో వేగంగా ఎత్తు కోల్పోతోంది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ నాటికి భూ వాతావరణంలోకి ప్రవేశించి దగ్ధమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్విఫ్ట్ సేవలను కొనసాగించేందుకు చేపట్టిన ఈ కక్ష్య పెంపు మిషన్ కోసం నాసా $30 మిలియన్ ఖర్చు చేస్తోంది. పాకిస్తాన్లోని ఖైబర్ పంక్తున్త్వా ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక బస్సు లోయలో పడిన ప్రమాదంలో 40 మంది మరణించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిలో 8 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. బలూచిస్తాన్లోని క్వెటా నుంచి పెషావర్ వైపు వెళ్తున్న ఈ బస్సు ఖైబర్ పంక్తున్త్వా ప్రావిన్స్ లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాకు చేరుకున్న తర్వాత ఈ ప్రమాదం జరిగింది. బస్సు బ్రేకులు విఫలం కావడంతో పర్వత ప్రాంతంలోని ఒక మలుపు వద్ద డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలియజేశారు. బాధితులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని షెరాని జిల్లా డిప్యూటీ కమిషనర్ వలీ ఖాన్ ఖాకర్ తెలిపారు. ఇదిలా ఉండగా ఈశాన్య థాయిలాండ్లో జరిగిన మరో ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. తీర్థయాత్రకు బయలుదేరి రహదారి వెంబడి నడుచుకుంటూ వెళ్తున్న సాధువుల మీదకు 11 ఏళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్ దూసుకు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. బ్యాంకాక్ నగరానికి 600 కిలోమీటర్ల దూరంలోని ముక్తహాన్ ప్రావిన్స్ కు చెందిన 35 మంది సాధువుల బృందం రోడ్డుకు ఒక పక్కగా ఒకరు వెనుక ఒకరు వరుసగా నడుచు వెళ్తుండగా ట్రక్ వారి మీదకి దూసుకు వెళ్లింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఎలాంటి రాజీ ఉండదని భారత ఐక్యరాజ్య సమితి వేదికగా మరోసారి స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని, దాని అన్ని రూపాలను నిస్సందేహంగా ఖండించాలని పిలుపునిచ్చింది. ప్రపంచ ఉగ్రవాద నిరోధక వ్యూహం GCTS 9వ సమీక్ష సందర్భంగా జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనయన్ హరీష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని సమర్థించేందుకు ఎలాంటి కారణాలు వెతకకుండా దానిని నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా కృషి చేయాలన్నారు. దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదానికి భారత్ బలవుతోందని, వేలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఎన్నో కుటుంబాలు సమాజాలు తీవ్రంగా నష్టపోయాయని హరీష్ పేర్కొన్నారు.
1: Irrespective of any grievance, political cause or strategic calculation, terrorism in all its forms and manifestations must be condemned unequivocally. India would like to underline 6 key priorities. First, the international community must reject double standards in countering terrorism. Second, countering terror financing and strengthening implementation of FATF standards is vital. Third, misuse of new and emerging technologies by terrorists demands urgent attention. Fourth, the victims of terrorism must get the dignity and rehabilitation that they deserve. Fifth, international cooperation and capacity building efforts must be aligned to the requirements of the benefiting country. And sixth, India condemns all acts motivated by prejudice or phobias directed against ethnicity, nationality, geography, faith, or race.
0: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు రానున్న రోజుల్లో మరింత ఆందోళనకరంగా మారనున్నాయి. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణమండల ప్రాంతంలో కొనసాగుతున్న ఎల్నినో పరిస్థితులు రానున్న రోజుల్లో అత్యంత వేగంగా బలపడనున్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ ప్రభావంతో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు, కరువు, అకాల భారీ వర్షాలు, వరదలు వంటి విపరీతమైన వాతావరణ మార్పులు సంభవించే ప్రమాదం ఉందని వెల్లడించింది. నిన్న విడుదల చేసిన

డబ్ల్యూఎంఓ గ్లోబల్ సీజనల్ క్లైమేట్ అప్డేట్ నివేదికలో జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఎల్నినో మరింత బలమైన దశలోకి ప్రవేశించి తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాలు వింటారు. ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పడిన శృతి లయలు చిత్రం నుంచి ఈ పాట. సంగీతం కేవీ మహదేవన్, సాహిత్యం అన్నమాచార్య కీర్తన. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అమలాపురం నుంచి అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి.

ఇప్పుడు కార్తీక్ పడిన వానాచిత్ర నుంచి ఈ పాట. గీత రచన సిరివెన్నెల. ఈ పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుంచి ఎం ప్రతాప్ గారు.

ఇప్పుడు వి భానుమతి వాణి జయరాం పడిన మంగమ్మ గారి మనవడు ఈ చిత్రానికి గీత రచన సి నారాయణ రెడ్డి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హర్షకుమార్ గారు కంకిపడి నుంచి.

కార్యక్రమం ఇప్పుడు ఘంటసాల పీసుశిల గానం చేసిన మాంగళ్య బలం చిత్ర నుంచి ఈ పాట గీత రచన శ్రీశ్రీ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం గారు.

శ్రోతలు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా కోరుకునే సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఉదిత్ నారాయణ్ చిత్ర పడిన పోస్ట్ మ్యాన్ చిత్రం నుంచి ఈ పాట. సంగీతం వందే మాతరం శ్రీనివాస్, సాహిత్యం సుద్దాల అశోక్ తేజ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఖమ్మం నుంచి శ్రవణ్ గారు.

కార్యక్రమంలో ఇప్పుడు వి రామకృష్ణ పడిన తాత మనవుడు చిత్రించి పాట, సంగీతం రమేష్ నాయుడు, సాహిత్యం సి నారాయణరెడ్డి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు గుంటూరు నుంచి ప్రకాష్ గారు.

0: మనుషులు వాడుకునే నాటకం.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పడిన ధర్మాత్ముడు చిత్రించే పాట, గీత రచన గోపి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ

0: 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.
2: కార్యక్రమంలో ఇప్పుడు ఎంఎం కీరవాణి సునీత పడిన నేనున్నాను అనే చిత్రం నుంచి పాట, గీత రచన చంద్రబోస్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు మహమ్మద్ ఇనయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాత్తుల్లా, కామారెడ్డి జిల్లా నుంచి. అలాగే ఈ పాటను కోరుతున్న మరో శ్రోతలు రేవణపల్లి నుంచి వేణమ్మ, పద్మశాలి, బాలయ్యబాబు. వీరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా ఆనంద్ చిత్రం నుంచి కెఎం రాధాకృష్ణన్, శ్రేయ ఘోషల్ పడిన ఈ పాట, గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి, వీరి కోసం ఈ పాట.

0: మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు విన్నారు.
1: విజయవాడ జనరల్ ఫిజిషియన్స్ డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154074744.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. తూర్పు తీరంలో పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థ షిప్ బిల్డింగ్ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు కేంద్రం పరిశ్రమలతో సమన్వయం చేసుకుంటున్నట్లు రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర పోర్టులు, షిప్పింగ్, అంతర్గత జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ను ఢిల్లీలో ఆయన కార్యాలయంలో మంత్రి కలిశారు. రాష్టంలో చేపడుతున్న మారిటైమ్ అభివృద్ది కార్యక్రమాలపై ఆయనతో చర్చించారు. ఏపీలో మారిటైమ్ ఎకోసిస్టమ్ అభివృద్దికి సహకరించాలని కోరారు. పౌర సరఫరాల సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చేలా గుజరాత్ రాష్టంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పథకాన్ని రాష్టంలోనూ ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబుతో కలిసి ఆయన గుజరాత్లోని గాంధీనగర్, అహ్మదాబాద్ నగరాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో పథకం అమలు తీరును పరిశీలించారు. అనంతరం గుజరాత్ రాష్ట పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న ధరల పతనం సమస్యపై అధ్యయనం చేసేందుకు భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ కమిటీలో ఆ సంస్థకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు, రాష్ట ఉద్యాన విశ్వవిద్యాలయ నిపుణులు, రాష్ట అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ అంశంపై సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు రోగులకు అవసరమైన మందులు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండే విధంగా సమర్థవంతమైన కొత్త విధానాన్ని రూపొందించాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగర్ మండలం మునికూడలి గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను దృష్టి సారించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బొగ్గు రంగంలో దేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 2026లో బొగ్గు దిగుమతులు గతేడాదితో పోలిస్తే 12.95% తగ్గాయని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అదే సమయంలో విద్యుదుత్పత్తి రంగానికి సంబంధించిన బొగ్గు దిగుమతులు 24.89% మేర తగ్గడం ప్రభుత్వ విధానాల విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
6: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

చంద్రబోస్ లిరిక్స్ అందించగా కేకే బండి అద్భుతమైన పాట దేవేశారు అశోక్ మూవీ నుంచి మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు విత్ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే నగేష్ మాట్లాడతాను. స్టూడియో సమయం చూస్తే 11:52 అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం చేయటం? సో సినిమా కబుర్లు అనగానే అసలు విజయవాడలో సినిమా హిట్ అయితే దాదాపు ఆంధ్రప్రదేశ్ కాదండి, తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో కూడా ఆటోమేటిక్గా హిట్ అయిపోతుంది. ఎందుకంటే అంత పబ్లిక్ టాక్ అనేది ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో అలాంటి సినిమా విశేషాలు ఈరోజు తెలుసుకుందాం. దాంట్లో భాగంగానే ఇంతకుముందు హుకుమ్ టైగర్ గా హుకుమ్ అంటూ మనకైతే చక్కగా అసలు చాలా ఒక ర్యాపును మెయింటైన్ చేసినటువంటి ఆ సినిమా మనకి ఇప్పటికీ గుర్తుంది కదండి, అదేనండి జైలర్. ఈ జైలర్ మూవీ అనేది మాఫియా ప్రతీకార నేపథ్యం కుటుంబ కథనాలతో కలిసి మేళవింపుగా రూపొంది వచ్చిన చిత్రంగా వచ్చింది మన ముందుకి. సో అది ఏ రేంజ్ లో అలరించింది నిజంగా ఈ సినిమాలో చాలా మంది కొత్త కొత్త యాక్టర్లు, అంటే మనకు పరిచయం ఉన్నా లేకపోయినా మరి స్టార్డమ్ ఉన్న యాక్టర్లు అందరూ కూడా ఈ సినిమాలో కనిపించడం జరిగింది. మరి రజనీకాంత్ గారు ప్రధాన పాత్రలో చేశారు. సార్ నెక్స్ట్ ఏంటంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ ఏమన్నా చూపిస్తారా అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ప్లాన్ చేశారు. దీనికి సీక్వెల్ గా జైలర్ 2 రెడీ అవుతూ ఉంది. దాదాపు ఇప్పటికే షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా మనం ప్రకటిస్తామని చెప్పి చెప్తున్నారు. మ్యాక్సిమం అక్టోబర్ 15 ఆ టైంలో దసరాకి రిలీజ్ చేసే మూమెంట్ అయితే కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఇంకొక స్పెషల్ అపియరెన్స్ ఏంటంటే కనుక ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకుంటే మన కళ్ళలో కెమెరాలో పడ్డారు ఏంటంటే కనుక హృతిక్ రోషన్ కూడా ఈ సినిమాలో ఒక అతిథి పాత్రలో కనిపిస్తున్నారు. ఈయనే కాకుండా మరి పాత అంటే జైలర్ 1 సినిమాలో మిగతా వాళ్ళు ఎలా అయితే కనిపించారో అలాగే ఇంకా కొత్త కొత్త యాక్టర్స్ కూడా ఈ సినిమాలో స్టార్డమ్ ఉన్న యాక్టర్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. సో చూద్దాం ఎలా ఉండబోతుంది జైలర్. మరి హుకుమ్ అంటారో మరి ఇంకా అంతకంటే ఎక్కువ మరి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో అప్పుడు కూడా మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు మీకోసం సూపర్ సాంగ్ వస్తుంది, మీరు వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: గలగలగలగ జడు తొడిగిన రందసాని నీ కోసమేనే వేసుకొచ్చా గలగల్లలుంగి.
1: ఏ సూపర్ సాంగ్ అయితే చేశారు చంద్రబోస్ రచించగా, మరి జెస్సీ గిఫ్ట్ అండ్ నిరప్పల్ అండ్ చిత్ర గారు పడిన అద్భుతమైన పాట ఛత్రపతి మూవీ నుంచి. మీరు ట్యూన్ చేసుకుంటున్నారు యూత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 11:23 ఎగ్జాక్ట్ గా అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. సినిమా కబుర్లో మనం సినిమా విశేషాలను చాలా తెలుసుకుంటున్నాం. ఎంతో మంచి మంచి పాటలు అయితే మనమైతే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదండి. ఇప్పుడు ఉన్న పాట కూడా దర్శక ధీరుడు గుర్తొచ్చి నేను ఈ పాట పేరు చేయను. అందుకే నేను దర్శక ధీరుడు గురించి కూడా ఒక మాట చెప్పని చెప్పకుండా, అంటే ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ రాజమౌళి, తర్వాత వచ్చేసి ఈ రామ్ చరణ్ తేజ్ రాజమౌళి, ఇలా రకరకాల కాంబినేషన్లో వస్తూ ఇప్పుడు ఛత్రపతి ప్రభాస్ రాజమౌళి ఇలా తీస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ప్రతి సినిమా హీరో కూడా తన కెరియర్లో ఒక్కసారైనా రాజమౌళి గారితో సినిమా తీయాలి, ఆయనకి సినిమా ఇవ్వాలి, ఆ హిట్ అందించాలి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు కూడా ఆయన అదే ఇదిలో ప్రతి కాన్సెప్ట్ ని డిఫరెంట్ గా తీసుకొని రావడం జరుగుతుందన్నమాట. ఇంతకీ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనేది. దర్శక ధీరుడు రాజమౌళి వచ్చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సూపర్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచర్, ఇలా అనేక రకాల అంశాలను జోడిస్తూ ఉన్న ఒక మంచి చిత్రం అయితే వారణాసి అనే టైటిల్తో మనకైతే వచ్చేస్తుంది. అది ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్లో పాల్గొన్న జక్కన్న, అంటే మన రాజమౌళి గారు

ఈ మధ్యనే ఒక కొంచెం ఒక హింట్ ఇవ్వడం జరిగింది అనమాట. అది కూడా ఎలా ఇచ్చారంటే ఆసక్తికర విషయాలను ఆయన పంచుకోవడం జరిగింది. ఏంటంటే కనుక ఆఫ్రికా అడవుల్లో జంతువుల క్రూరత్వం గురించి అయినా, మరి అంటార్కిటికాలోని మంచు పర్వతాల చల్లదనాలైనా సరే, రామాయణంలోని పాత్రలు కానవచ్చు, లేదా ప్రకృతిలో కనిపించే విలయాలు అవ్వచ్చు, మరి ప్రకృతి విలయాలు అవ్వచ్చు, ఇంకా ఫ్యాంటసీతో కూడినటువంటి మరి ప్రేక్షకుల్ని ఆనంద సంబరాల్లో ముంచెత్తేటువంటి అద్భుతమైన విన్యాసాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని చెప్పారన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ మరి కంప్లీట్ చేస్తున్నారు, అంటే షూటింగ్ అంతా అయిపోతుంది అయిపోతుంది అయిపోతుందని చెప్తున్నారు. కానీ ఇంకొక మరి జగన్ గారి మీద కొంచెం మనకి కొంచెం నమ్మకాలు తక్కువ కదా, ఎందుకంటే టైం అంటే వెంటనే ఇస్తారా? ఇస్తారు, కానీ ఆ టైంకి అవజేయడం అవ్వకపోవచ్చు. ఎందుకంటే దాంట్లో చాలా మరి ఎలిమెంట్స్ అని, లేకపోతే వర్క్ అని, స్క్రిప్ట్ వర్క్ అని, ఇంకా రకరకాలన్నీ ఉంటాయి కదండి. సో అంతా కూడా అవ్వాలంటే కనుక ఇంకొక 4-5 నెలలు, 6 నెలలు, 7 నెలలు అన్నట్లుగా చెప్తున్నారు. కానీ మరి చూద్దాం ఏమైద్దో, ఏం జరిగిద్దో అనేది. మరి నేనైతే ఆలోచిస్తున్నాను ఈ సినిమా అయితే వేరే లెవెల్లో ఉండదు. ఆల్రెడీ వచ్చిన ట్రైలర్లో అసలు భూమిని పైనుంచి కింద చూపిస్తున్నారా, కింద నుంచి పైకి చూపిస్తున్నారా, అసలు ఆ సిచ్యువేషన్లో కనపడే క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తున్నాయి, అసలు ఒకటేమో ఎక్కడో దూరంగా చూపించినట్టు ఉంటుంది, ఒకటేమో మనకు తెలిసిన విషయాలే చూపించినట్లుగా అనిపిస్తూ ఉంటుంది, కొన్నేమో సైన్స్కి తగ్గట్టుగా ఎలా తీశారనేది ఆలోచింప చేస్తూ ఉంటుంది ఆ ట్రైలర్ అంతా కూడా. సో అలా ఉన్న సినిమా మరి ఏ విధంగా ప్లాన్ చేశారు, మహేష్ బాబు గారిని ఏ రకంగా వాడేశారు ఆ సినిమాలో అనేది చూద్దాం. మరి ఇంకా అన్నట్లు నాకు వచ్చిన విషయం కూడా గుర్తొచ్చింది, ఈ సినిమాలో మహేష్ బాబు గారికి తండ్రిగా మన ప్రకాష్ రాజ్ గారు కూడా నటించడం జరుగుతుందన్నమాట. సో ఇంకా సినిమా అయితే హైప్ అయితే క్రియేట్ చేస్తుంది, ఎలా ఉంటుందో చూద్దాం. మరి అక్కడి వరకు కూడా మనం ఒక మంచి పాట వినిద్దాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. He's got the temper. He's got the temper. Hey. Other guys got crazy.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

రామజోగి శాస్త్రి లిరిక్స్ అందించగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా కైలాష్ ఖేర్ అండ్ దివ్య కుమార్ వెళ్ళిన అద్భుతమైన పాట భరత్ అని నేను మూవీలో నుంచి విన్నారు. మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 11:42 అవుతుంది. మంచి పాటలు వింటూ సినిమా కవర్లో మనం అయితే సినీ విషయాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. సో నేను చెప్పబోయేది ఇంకా చెప్పాలంటే కనుక ఎప్పుడు అంటే ఆ వెంకటేష్ సినిమాలు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మరి మరలా కూడా చిరంజీవి గారు నటించిన సినిమాలో మాత్రమే కనిపించడం జరిగింది. సో సూపర్ ఎంటర్టైన్ గా ఆ కాంబినేషన్ అలా అది మరి శంకర ప్రసాద్ గారు పండకి వస్తున్నారు సినిమాలో అయితే కొనసాగిందనమాట. మరి నెక్స్ట్ సినిమా ఏంటి వెంకీది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రతి సినిమాలోనూ ప్రతి సీజన్ లోనూ ఆయన సినిమా అనేది ఖచ్చితంగా రావడానికి పరిపాటు అయిపోయిందనమాట. అది మరి దానిలో భాగంగా ఏ సినిమా వస్తుంది అనుకున్నప్పుడు ఆదర్శ కుటుంబం అనే సినిమా అయితే రాబోతుంది. దీన్ని ఈ పేరు వినంగానే దృశ్యం సినిమా లాగానే ఉంటుందేమో అంటారు. ఎందుకంటే ఆ పోస్టర్ లెవెల్ ఆ రేంజ్ లో ఉంది. అంటే వెంకటేష్ గారు అలా ఎక్కడో బ్యాట్ పట్టుకుని కనిపించడం, ఆ పక్కన ఫ్యామిలీతో కనిపించడం ఉంటుంది చూస్తే మళ్ళీ మరొక దృశ్యం లాగా ఉంటుందా అని చెప్పి అనుకున్నప్పుడు మరి దీనికి క్లారిటీ ఇచ్చేశారు. అది దీనికి త్రివిక్రమ్ గారు దర్శకత్వం వహించడంలో కొంచెం కొత్తగా మరి అంచనాలు వేయటం జరుగుతూ ఉందన్నమాట. ఎలా అంటే కనుక మరి ఈ సినిమాలో దాదాపు అంటే ఆదర్శ కుటుంబం దాదాపు పూర్తయిన తెలుస్తూ ఉంది. ఆల్రెడీ పూర్తి చేసేసారు. మరి దీంట్లో మరి వెంకటేష్ గారితో పాటు శ్రీనిధి శెట్టి ఇంకా ఇద్దరు పిల్లలు కూడా నటించడం జరుగుతుంది అనమాట. సో అక్టోబర్ రెండున మన ముందుకు ఈ సినిమా రాబోతుందని చెప్పడం జరిగింది. కుటుంబ కథతోనే ఉంటుంది. బట్ కాకపోతే ఇక్కడ మెయిన్గా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక త్రివిక్రమ్ గారు దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ప్రాసం ఉంటుంది, కామెడీ ఉంటుంది, తారాగణం కూడా కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు వేల కాంబినేషన్లో వచ్చిన సినిమాలు నూనె నచ్చావు కావని లేకపోతే మల్లీశ్వరి కానీ సినిమాలు దాంట్లో అన్నీ కూడా మరి ఇటు కామెడీ అటు ఫ్యామిలీ అన్ని కలిపి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ కాంబినేషన్ బాగా సెట్ అయింది. నూనె వచ్చే మాకు అర్థమై ఉంటుంది ఎంత భారీ హిట్ అయ్యింది దాంట్లో. సో అమ్మ గురించి కవితలు కానీ దేవుడి గురించి కవితలు కానీ ఇంకా కాంబినేషన్లో సునీలు వీళ్ళందరూ చేసే కామెడీ కానీ ఎలా ఉంటుందో మనకు అందరూ తెలుసు. ఇప్పటికీ ఆ సినిమా చూస్తుంటే మరీ ఒక కొత్త ప్రపంచంలో ఉన్నట్లుగానే మనకు అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి సినిమా కావచ్చేమో కానీ సినిమా పేరు మాత్రం ఆదర్శ కుటుంబం. దీనికి ఏదో మొత్తానికి ఒక మంచి కాన్సెప్ట్తోనే వస్తున్నారని చెప్పి అనిపిస్తుంది. సో ఈ కథనాలతో అన్నిటితో కూడా ముడిపడిన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండొచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్కి పెట్టింది పేరు విక్టరీ వెంకటేష్ గారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఆ రేంజ్లోనే ఉండబోతుంది అనమాట. సో ఈ సినిమా మరి

స్పెషల్ స్క్రిప్ట్ ని త్రివిక్రమ్ గారు మరలా అందించడంతో ఇంకా హైప్ అయితే క్రియేట్ అవుతూ ఉందన్నమాట. సో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మరికొద్ది సేపట్లో సినిమా కబుర్లో. ఇప్పుడైతే మీకోసం మరి దృశ్యం మూవీ నుంచి సుప్రసిద్ధ సంగీతం వచ్చేసింది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి అలరిస్తుంది ఇంకా శంకర మహాదేవన్ అండ్ చిత్ర గారి బడిన అదుగుతున్న మాట మల్లీశ్వరి వెంకటేష్ గారు నటించిన సినిమాలు ఉన్నారు. మీరు చూపు చేస్తుంటున్నారు యూత్ భారతి 101 పాయింట్ ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సినిమా కబుర్లు అలా అలా అలా అయిపోతూ ఉన్నాయి కదండి. అండ్ ఈరోజు చాలా మంచి విశేషాలు అయితే తెలుసుకుంటూ ఉన్నాం. సో నేను అంటాను ప్రతి సినిమా కూడా ఒక హిట్ కోరుకుంటుంది. ఆ హిట్ కోరుకోవాలంటే కనుక ఒక సర్టెన్ ఫంక్షన్ లేదా ఒక సర్టెన్ ఒక పండుగ లాంటిది ఉంటే బాగుంటుందని చెప్తుంది. ఎగ్జాక్ట్గా ఇదే ప్లాన్ని మన హీరో అంటే హీరోస్ కానీ అందరూ కూడా మరి దర్శకులు కానీ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. పలానా సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుంది ఆ కలెక్షన్లో, దసరాకు విడుదల చేస్తే బాగుంటుంది.

బాగుంటుందా కలెక్షన్ లో, లేకపోతే జనవరికి లేకపోతే ప్రతి శుక్రవారం రిలీజ్ చేస్తే బాగుంటుందా అని ఎప్పుడు కూడా శుక్రవారం రిలీజ్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే కొంతమంది మరి దసరాకి కొంతమంది లక్ కలిసి వస్తుంది, కొంతమందికి సంక్రాంతికి లక్ కలిసి వస్తుంది. దసరా బరిలో ఉన్నప్పుడు మరి కొంతమంది అయితే పందెం కోళ్ళలాగా మరి ఒక్కొక్క సినిమా రిలీజ్ అవుతుండే ఎవరి సినిమా వాళ్ళకి మంచి మంచి హిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే కనుక ఒకేసారి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు, రెండు లెజెండరీ యాక్టర్స్ ఉన్నటువంటి లెజెండరీ హీరోస్ నటించినటువంటి సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఎలా ఉంటుంది, సో దాని గురించి మాట్లాడుతున్నాను. దసరా అనగానే సినిమాల సౌందర్యం ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. దసరా అనగానే 9 రోజుల పాటు 10 రోజుల పాటు నిజంగానే మళ్ళీ సెలవులు వచ్చేసినాయా అన్నట్లుగా అందరూ కూడా సినిమాల వైపు ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. సో దీనిలో భాగంగానే ఈసారి దసరా బరిలో రజనీకాంత్ గారు అండ్ చిరంజీవి గారు ఉన్నట్లుగా మరి మనకి వినోదాలు పంచుతున్నట్లుగా సమాచారం అయితే వచ్చేస్తుంది అనమాట. సో దీని గురించి ఏం చేయాలంటే కనుక జైలర్ 2 నేను చెప్పాను చూసాను, జైలర్ 2 అనేది రిలీజ్ అవడానికి 15 ప్లాన్ చేసుకుంటే అదే రోజుకి ఒక రోజు ముందు కానీ వెనక్ కానీ సుమారుగా 16వ తారీఖులోనే మరి మరోవైపు మన చిరంజీవి గారు నటిస్తున్నటువంటి విశ్వంభర ఈ సినిమా కూడా వచ్చే అవకాశం దాదాపు 99.999 ఉందని మరి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. మరి ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే సినిమాలు దద్దరగలటమే, సినిమా హాల్లో ఎక్కడ ఏ సినిమా ఆడుతుందో వెతుక్కోవాల్సిందే ఖచ్చితంగా. సో అలాంటి సినిమా కోసం మనం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. మరి విశ్వంభర అండ్ వర్సెస్ జైలర్ 2 ఎలా ఉండబోతుంది అనేది కూడా ట్రై చేయొచ్చు, ఎందుకంటే విశ్వంభర ఎప్పటి నుంచో కూడా ప్రొడక్షన్లో రెడీగా ఉంటుంది అని చెప్తూ వస్తున్నారు. దీని మీద కూడా మంచి గ్లిమ్స్ రావడం జరిగింది, మంచి ప్లాన్ కూడా ఉంది కాబట్టి జైలర్ 2 యాజ్ యూజువల్గా ఎలా ఉంటుందో మనకు తెలుసు. కానీ ఇంకా కొత్త ఎలిమెంట్స్, కొత్త యాక్టర్లు రాబోతున్నారు కాబట్టి జైలర్ 2లో కూడా మరి ఈ రెండు కూడా ఎలా పోటీ పడబోతుంది, ఎందుకంటే ఒక రెండు ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ లెజెండరీ సినిమా హీరోస్ వస్తున్నారంటే కనుక ఎవరికైనా పండగే. సో చూద్దాం ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో ఆ సినిమాలు కూడా మనం కూడా చూసి ఆస్వాదిద్దామట. సో ఎక్కడైతే సినిమా కబుర్లు అయిపోయినాయి, మరి నెక్స్ట్ మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది, మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలోనే దేశ వార్షిక ఎగుమతులు దాదాపు 15% నమోదయ్యాయని, దీంతో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కుప్పంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. గుండెపల్లి మండలం నల్లంగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న నెట్ జీరో మోడల్ గృహాలను పరిశీలిస్తారు. అనంతరం 58,50,000 వ్యయంతో నిర్మించిన స్వర్ణకుప్పం ఆర్చను ప్రారంభిస్తారు. తదుపరి కుప్పం ఏరియా ఆసుపత్రిలో కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో 1,70,00,000 వ్యయంతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ కేంద్రాన్ని ప్రారంభించి మొక్కలు నాటి కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే సంజీవని ప్రదర్శన స్టాల్ను సందర్శిస్తారు. ఆ తర్వాత గుత్తార్లపల్లిలో 4,70,00,000 వ్యయంతో నిర్మించిన అధికారుల గెస్ట్ హౌస్ను ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ ఎల్నినో ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితులను, వాటి ప్రభావాలపై సమీక్షించారు. దేశంలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్న దృష్ట్యా రైతులకు ఏ పంట వేయాలో తగిన సలహాలిచ్చేందుకు రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి తక్కువ నీరు అవసరమున్న ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ తాజా నిబంధనల ప్రకారం ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాల్లో వ్యర్థాల నుంచి తయారు చేసే ఇంధనం 6% సిమెంటు కంపెనీల అవసరాలకు తప్పనిసరిగా వినియోగించాలని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సూచించారు. ప్రతి సిమెంటు కంపెనీ ఎస్బీఎం నిబంధనలు విధిగా పాటించాలని అన్నారు. సిమెంటు కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పట్టాభిరామ్ మాట్లాడారు. పాపికొండల విహారయాత్రకు అధికారులు అనుమతినిచ్చారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో గండిపోసమ్మ ఆలయం నుంచి బయలుదేరేందుకు బోట్లు సిద్దమయ్యాయి. గత నెల 14న పోసమ్మ గుడి నుంచి గోదావరిలో విహారయాత్రకు బయలుదేరిన ఒక పర్యాటక బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేసి తాజాగా అనుమతులిచ్చారు. స్వతంత్ర సమరయోధులు, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి రోజు 1876 ఆగస్టు 2న కృష్ణా జిల్లా బట్ల పెనుమర్లో జన్మించారు. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31 ఏప్రిల్ 1న విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఆ పతాకానికి కొద్దిగా మార్పులు చేశారు. పింగళి వెంకయ్య అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2009లో తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆయన పేరు పెట్టారు. పింగళి వెంకయ్య 1963 జూలై 4వ తేదీన తుది శ్వాస విడిచారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ

0: భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే. రేడియో ఎప్పుడు మీతోనే.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఈ మూవీలో సూపర్ సాంగ్ అయితే వినేశారు. మరి నరేష్ అయ్యర్ అండ్ ప్రశాంత్ని బండి అద్భుతం పాడినారు. మీరు చూసి చూడనారు భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సో మనమైతే ఉన్నాం మీకు తెలుసా అనే ప్రోగ్రామ్. మీకు తెలుసులా అయితే కనుక చాలా చాలా మంచి విషయాలు అయితే ఈరోజు తెలుసుకోవడం జరిగింది. సో తీసుకురావడం కూడా జరిగింది. మేడం నేను తెలుసుకున్నాను కొన్ని విషయాలు. అంటే నాకు డౌట్ వస్తుంది, అంటే మా ప్రేక్షకులకి అంటే నా ఫ్రెండ్స్కి నాకు ఎలా చెప్పాలి అనేది నాకు ఉంటుంది కదా. సో అవన్నీ కూడా చూస్తే నాకు డౌట్ వచ్చింది. ఏ డౌట్ అంటే కనుక మనుషులు ఎంత బరువు ఉన్నారు కదా, మనకంటే ఇంకేమైనా బరువులు ఉంటాయా అంటే ఫస్ట్ నేను అనుకున్నాను యాక్చువల్గా ఏనుగులు ఎక్కువ బరువు ఉంటాయేమో, ఏనుగులు మొత్తం కలిపితే మొత్తం బరువు కలిపితే మానవ జాతి కంటే ఎక్కువ ఉంటుందేమో అని ఆలోచించాను అనమాట. కానీ నేను సెర్చ్ చేసిన తర్వాత కనుక్కున్న తర్వాత విషయం తెలిసింది ఏంటంటే భూమి పైన మనుషుల కంటే కూడా చీమల బరువు ఎక్కువ అని తెలిసిందండి. హాయ్ హాయ్ హాయ్, మీరు కూడా ఆటోమేటిక్గా సంభ్రమాశ్చర్యానికి అయిపోయి ఉంటారు, లోన్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే అదేంటి, చీమ కొంచెమే ఉంటుంది కదా, మనిషి ఎన్ని లక్షల చీమ కలిస్తే కనుక ఒక మనిషి అంత బరువు అవుతాడు అని చెప్పి అనుకోవచ్చు. కానీ నేను అనుకున్నప్పుడు మరి డీప్గా సెర్చ్ చేస్తే ఏమైందంటే ప్రపంచంలోని మొత్తం చీమల బరువును మొత్తాన్ని కలిపి ఏదైనా అనుకుని ఒకే చోట తెప్పిస్తే అది సాధ్యం అయ్యే పని కాదు కాబట్టి. సో వీటి గురించి కూడా సెర్చ్ చేసి గమనించి మరి వీటి బరువు ఎంత ఉంది, అసలు ఒకటైతే ఎంత బరువు ఉంటుంది, రెండైతే ఎంత బరువు ఉంటుంది, కొన్ని లక్షల చీమలు అయితే ఎంత బరువు ఉంటుందని చెక్ చేసేవాళ్ళు, లెక్కలేసేవాళ్ళు, అవి అప్పచెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి ఉండబట్టే మనకి ఇలాంటి కొత్త కొత్త విషయాలు వాళ్ళు సెర్చ్ చేయబట్టే కనుగొనబట్టే మనం తెలుస్తూ ఉన్నాయన్నమాట. సో ఆ విషయాన్ని మీకు ఈరోజు చెప్తున్నాను అనమాట. ప్రపంచంలోని మొత్తం చీమల బరువు మొత్తం అంతా కూడా ఒక చోట తీసుకొచ్చి ఒక చోట కుప్పగా చేరిస్తే, అదే మనుషులు మొత్తాన్ని తీసుకొచ్చి ఒక చోట నిలబెడితే రెండు కూడా దాదాపు సమానం లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లుగా తెలుస్తుంది అన్నమాట. అంటే అంత ఒక చాటుకు వచ్చేస్తారంటే రాని రాదు, కానీ ఒక ఎస్టిమేషన్. సో ఇన్ని చీమలు అయితే ఇన్ని కిలోగ్రామ్స్ ఉంటాయి, ఇన్ని అయితే ఇన్ని కేజీలు ఉంటాయి అని అనుకుని, మరి ఇంత మనుషులు అయితే ఇన్ని టన్నులు ఉంటారు, ఇన్ని కేజీలు ఉంటారు అని చెప్పి అనుకుని ఎస్టిమేషన్ చేయగా వచ్చింది మనుషుల కంటే కూడా చీమలు అన్నీ కూడా ప్రపంచంలో. అంటే మనుషులు ఒకచోట ఒక ఏరియాకి మాత్రమే పరిమితం అవుతుంటారు, కానీ చీమలేని ఏరియా అంటూ మ్యాక్సిమం ఉండనే ఉండదని చెప్పుకోవచ్చు. మరి ఇది విషయం. సో నేను చూడంగానే ఈ విషయం కూడా చాలా చాలా ఆశ్చర్యపోయాను. మీకు కూడా ఆశ్చర్యం అనిపిస్తే కనుక ఎవరితో షేర్ చేయండి. ఓకే, సో నేను కూడా ఇలాంటి విషయాలు మీకు ఇంకా చెప్పాలండి కనుక ఒక పాట లేదు, ఆ పాట తర్వాత మిగతా విషయాలన్నీ మీకోసం ఇది వచ్చేస్తాయి. మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మీరు ట్యూన్ చేస్తుంటారు యూత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 12:21:32 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో మనం అనుకుంటున్నాం, మనం తెలుసుకుంటున్నాం కదండి మీకు తెలుసా అనే ప్రోగ్రాంలో చాలా చాలా మంచి విషయాల గురించి. అంటే ఇవి తెలిస్తే ఇవి నిజంగానే జరిగాయా, ఇలాగే ఉంటాయా, మరి ఇంత ఆశ్చర్యకరంగా ఉన్నా ఇప్పుడే వింటున్నాను అనిపించేలా కొన్ని కొన్ని కొత్త విషయాల గురించి అయితే చెప్తూ ఉన్నా కదండి. సో మీకు చిన్న అసైన్మెంట్ ఏంటంటే, కనుక మీ గుండె శబ్దాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా, మీ నరాల్లో ప్రవహించే రక్త ప్రసరణ కానీ ఎప్పుడైనా ఉన్నారా, లేకపోతే మీ పేగుల్లో అరిచేటువంటి కొన్ని అరుపులు మీరు ఎప్పుడైనా విన్నారా, అంటే అప్పుడప్పుడు విన్నారు కానీ కంటిన్యూస్గా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు ఎప్పుడైనా విన్నారా అంటే వినరు, విని ఉండరు కూడా. సో దాని గురించి ఇది ఎంత ఎందుకు చెప్తున్నావు అని చెప్పి అంటే, కనుక ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్దమైన గది ఒకటి ఉందంట. ప్రపంచంలోనే నిశ్శబ్దమైన గది, నిశ్శబ్దం అంటే అక్కడ గాలి ప్రవహించే ఇది కూడా, అంటే శబ్దం కూడా వినిపిస్తుంది. మామూలుగా వచ్చే హౌరుగాలు అవి గురించి మాట్లాడటంలా, నార్మల్గా వచ్చే గాలి గురించి కూడా మాట్లాడుతుందన్నమాట. ఇది ఎక్కడ ఉంది అసలు విషయం ఏంటి తెలుసుకుందామా? అయితే విషయం ఏంటంటే, కనుక అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఒక ప్రత్యేకమైన గది ఒకటి ఉందంట. అది ఒక వింత నిశ్శబ్దంగా ఉండేటువంటి ఒక గదిగా దాన్ని మార్చడం జరిగింది ఉంటుంది. అసలు ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అంటే, కనుక సపోజ్ మనమే వెళ్ళి ఆ రూమ్లో కూర్చున్నాం అనుకోండి, మనం గుండె కొట్టుకునే శబ్దం క్లియర్గా, మనం మామూలుగా దానికి ఒక శబ్దం పేరు పెట్టే కదా, లబ్ డబ్ లబ్ డబ్ అని చెప్పి గంటకి 72 సార్లు కొట్టుకుంటుందనే విషయాన్ని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదండి. కానీ ఇక్కడ ఆ 72 సార్ని క్లియర్గా వినొచ్చండి. అది కూడా ఎలా వినొచ్చండి, డాల్బీ డిజిటల్లో ఉన్నట్టుగా, మరి ఆ విధంగా ఆ క్లియర్నెస్ అనేది మనకి వినిపిస్తుంది. ఆ కంటి ముందే ఆ శబ్దం నిజంగానే బ్యాండ్ మోగినట్టు మోగుతుందేమో అన్నట్టుగా అనిపిస్తుందంట ఆ గుండె చెప్పడం. ఇదే కదండో ఇంకా నరాల రక్తం ప్రవహించే శబ్దం కూడా క్లియర్గా వినిపిస్తుందంట. సో ఎంత నిశ్శబ్దమైనా మరి గది అయితే అక్కడ ఉండటం జరిగిందనమాట. సో ఎప్పుడైనా కుదిరితే, అంటే మనకు వెళ్ళడానికి అవకాశం ఉండదు కదని, వెళ్తే కనుక అక్కడైతే ప్రపంచంలోనే మొట్టమొదటి మరి నిశ్శబ్దమైన గది అక్కడ ఉందని తెలుసుకోవచ్చు అనమాట. ఇది విషయం. సో మరి నేనైతే మరి మీకు తెలుసా, నెక్స్ట్ ఒక పాట ప్లే చేసిన తర్వాత మీకు వినిపించేసిన తర్వాత మిగతా విషయాన్ని మానేసాను. అప్పటి వరకు కూడా మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార్ సే సమృద్ది అనే స్ఫూర్తి ఊతమిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 23,000 చదరపు మీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఆధునిక ప్రయాణ సదుపాయాలతో ఈ టెర్మినల్ను రూపొందించారు. రాజస్థాన్ రాజరిక వారసత్వ ప్రేరణతో ఈ నిర్మాణం చేపట్టారు. జోధ్పూర్ విమానాశ్రయంలో ఈ కొత్త టెర్మినల్ భవన ప్రారంభోత్సవం ఆ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి కల్పనకు గణనీయంగా దోహదపడుతుంది. విమానయాన రంగానికి ఉతమిస్తూ ప్రాంతీయ అనుసంధానంపై ప్రత్యేకంగా దృష్టి సారించే అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ ఈరోజు జోధ్పూర్లో ప్రారంభించారు. ఈ పథకం దేశ పౌర విమానయాన రంగంలో ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ దర్శకతను సాకారం చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. వచ్చే 10 ఏళ్లలో 28,840 కోట్ల రూపాయల కేటాయింపుతో ఏవియేషన్ ఆధారిత అభివృద్దిని వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బాల్హోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను బల్హోత్రాలోని పచ్ ప్రధా వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ నాగరికత సంబంధాలతో ఏర్పడిన సహకార సంఘాలను ప్రోత్సహించడంలో రైతులు, మహిళలు, సూక్ష్మ చిన్న పరిశ్రమల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంలో, సమాజ బలోపేతంలో సమ్మిళిత వృద్దిని పెంపొందించడంలో సహకారం అనే భావన ఒక శక్తివంతమైన సూత్రంగా నిలుస్తుందని ఉపరాష్టపతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర్యం పూర్వకాలం నుండి దేశ నిర్మాణంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార సే సమృద్ది అనే స్ఫూర్తి ఊతమిస్తుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, సమిష్టి కృషి, స్వావలంబనకు సహకారం పునాది అని అమిత్ షా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సహకార రంగం గణనీయంగా విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. చట్ట విరుద్ద కార్యకలాపాల నివారణ చట్టం యూఏపీఏ కింద పాకిస్తాన్లో ఉన్న 23 మంది వ్యక్తులను ఉగ్రవాదులుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరికి జైష్ ఈ మొహమ్మద్, లష్కర్ ఇతబా ఇతర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్లో చొరబాటు, నియామకాలు, ఆయుధాల సరఫరా, దాడుల ప్రణాళిక వంటి వివిధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకుగాను వీరిని ఉగ్రవాదులుగా నిర్ధారించారు. యూఏపీఏ సవరణ, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారాలను విస్తరించడం ద్వారా భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక చట్టపరమైన వ్యవస్థ మరింత బలోపేతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యాకర్తలోని ప్రామ్నన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్టేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ భారత్ ఆస్టేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా జులై 10-11వ తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. స్వామి వివేకానంద గొప్ప దేశభక్తుడని, తత్వవేత్త అని, ఆధ్యాత్మిక దార్శనికుడని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసం, చైతన్యం, ఆధ్యాత్మికతతో కూడిన వివేకానందుని ఆలోచనలు దేశ ప్రయాణానికి మార్గదర్శకంగా నిలుస్తాయని

ఉపరాష్టపతి అన్నారు. వివేకానందుని ఆదర్శ విలువలు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో నిబద్ధతతో దేశ నిర్మాణానికి తోడ్పడాలనే స్పూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికత, జాతీయ చైతన్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో వివేకానందుడు చేసిన కృషి సాటిలేనిదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వివేకానందుని మేధస్సు, స్పూర్తిదాయకమైన ఆలోచనలు లక్షలాది మంది యువతకు మార్గదర్శకంగా నిలిచి ప్రేరణ అందిస్తాయని మోదీ చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు మధ్యప్రదేశ్లో పర్యటిస్తారు. కాగా ప్రధాన ఎన్నికల అధికారిగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మొదటిసారిగా ఈ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన ఎన్నికల అధికారి ఇండోర్ చేరుకుని అక్కడ బూత్ స్థాయి అధికారుల సదస్సుకు హాజరవుతారు. ఇండోర్, ఉజ్జయిన్, దీవస్, ధార్, కాండువా జిల్లాల నుండి దాదాపు 1500 మంది బూత్ స్థాయి అధికారులతో ఆయన నేరుగా సంభాషిస్తారు. వెనిన్జులాలో భూకంప బాధితులకు సకాలంలో మద్దతు సహాయం అందించినందుకు గాను భారత ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెనిన్జులా విదేశాంగ మంత్రి ఇవాన్ గిల్ కృతజ్ఞతలు తెలియజేశారు. భూకంపం వల్ల ప్రభావితమైన వారికి చికిత్స అందించేందుకు ఆపరేషన్ అమిస్తాల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారత సైనిక క్షేత్రస్థాయి ఆసుపత్రిని గిల్ ఈరోజు సందర్శించారు. ఈ ఆసుపత్రి వెనిన్జులా ప్రజలకు నిరంతరాయంగా ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. ఈ సందర్భంగా వెనిన్జులా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, ఈ క్షేత్రస్థాయి ఆసుపత్రిలో ప్రతిరోజు 400 మందికి పైగా రోగులకు చికిత్స అందుతుందని పేర్కొన్నారు. కాగా గత నెల జూన్ 24వ తేదీన 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం సమయంలో వెనిన్జులా ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ ఆపరేషన్ అమిత్సాద్ను చేపట్టింది. ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పూర్తి వివరాలతో కూడిన తమ ఎన్యూమరేషన్ ఫామ్ను సమర్పించారు. ఢిల్లీలో జరుగుతున్న ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్టపతి భవన్లో జరిగిన ఈ గణన ప్రక్రియకు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల నమోదు అధికారి, బూత్ స్థాయి అధికారి సహకరించారని సోషల్ మీడియా వేదికగా ఉపరాష్టపతి తెలియజేశారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్టీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జల సమృద్ది భారత్ అనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దేశవ్యాప్తంగా రాష్టాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దరఖాస్తులన్నింటినీ www.awards.gov.in అనే ఆన్లైన్ రాష్టీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. పెరూ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన కైకో ఫుజిమొరాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్ పెరూతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని, వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. భారత్ పెరూ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆ దేశ అధ్యక్షుడితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ చెస్టర్ లీ స్ట్రీట్లో వర్షం కారణంగా రద్దయింది. 3వ మ్యాచ్ జులై 7వ తేదీన నాటింగ్హామ్లో జరుగుతుంది. దేశంలోని పలు రాష్టాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈ రోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్టాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2 రోజుల్లో తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కోస్తా కర్ణాటక, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఫీఫా ప్రపంచకప్లో అమెరికాలోని కాన్సస్ సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 ఫైనల్ మ్యాచ్లో కొలంబియా గానాను 1-0 తేడాతో ఓడించి తదుపరి రౌండ్కు చేరుకుంది. ఆట 14వ నిమిషంలో జాన్ అరియస్ గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. రౌండ్ ఆఫ్ 16లో కొలంబియా స్విట్జర్లాండ్తో తలపడనుంది. అంతకుముందు అమెరికాలోని అర్లింగ్టన్లో జరిగిన పెనాల్టీ షూటౌట్లో ఈజిప్ట్ ఆస్టేలియాను 2-2 తేడాతో ఓడించి 16వ రౌండ్కు చేరుకుంది. ఆకాశవాణి వార్తల ముంచి ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సాకార్ సే సమృద్ది అనే స్ఫూర్తి

0: ఉద్యమిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండవ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
3: అయినా నేనే తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
2: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
3: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
2: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: रेडियो विविध भारती FM 101.3।
1: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక FM విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి FM నే వింటాను.

సూపర్ సాంగ్ అయితే తినేశారు. మరి ఘరాన మొగుడు చిత్రం నుంచి మనో గారు అండ్ చిత్ర గారు పడిన వారి బృందం కలిసి పడిన సూపర్ సాంగ్ అయితే మీరు ట్యూన్ చేసుకుంటున్నారు భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మరి చూడే సమయం 12:45 అవుతుంది. మరి తెలుసు కదా అందరికీ చాలా చాలా మంచి విషయాలు అయితే ఈ రోజున అయితే చెప్పబోతున్నాను అన్నమాట, చెప్తూ ఉన్నాను ఆల్రెడీ చాలా విషయాలు తెలుసుకున్నాం. సార్ మీకు తెలిసాలో మరి మంచి విషయాలు అయితే మనం తెలుసుకుంటూ ఉన్నాం, అంటే ఆశ్చర్యపోయే విషయాలు అయితే ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. సో సాధారణంగా మన వేలిముద్రలో ఎవరికి వేలిముద్రలకి సెట్ అవ్వో కలవో మ్యాచ్ అవ్వు అని చెప్పి మనం అనుకుంటాం కదా, కానీ మన బాడీలోనే ఇంకొక పార్ట్ ఉంది, అదేంటి తెలుసా? సేమ్ మ్యాచ్ అవ్వదు, అస్సలు మ్యాచ్ అనే అవ్వదు. సో ఇదేమి అది ఎస్ఎంఎస్ పోలింగ్ అని పెట్టట్లేదు, కానీ మన వేలిముద్రలు వేరొక వేలిముద్రతో మ్యాచ్ అవ్వని విషయం మనందరికీ తెలుసు, దాదాపు 80% మెంబర్స్ తెలుసు. ఇప్పుడు తెలియకపోతే మిగతానికి ఇప్పుడు కూడా ఆటోమేటిక్గా నేను చెప్పిన విషయాన్ని బట్టి అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది. దీంతోపాటు మన కాలు వేలిముద్ర మన మామూలుగా వేలిముద్రలే కాకుండా దీంతోపాటు మన నాలుకపై కూడా ఒక ముద్ర ఉంటుందంట, ఆటోమేటిక్గా ఒక ముద్ర అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. సో అందరికీ నాలుక ఎర్రగానే ఉంటుంది కదా, మరి దీంట్లో ఎలా ఉంటుంది ముద్ర అంటే కనుక దాంట్లో ఆటోమేటిక్గా దాని ప్రింట్ ఇచ్చినప్పుడు

ఎస్ ఆట ఈ మూవీలో చూపించిన సాంగీత విషయాలు చంద్రబోస్ లిరిక్స్ అందించగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా టిప్పు గోపిక పూర్ణిమ పడి అద్భుతమైన పాట విన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 12:51 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నా మీకు తెలుసా, మీకు తెలుసా, నేనైతే చెప్తున్నాను చాలా చాలా మంచి విషయాలు అయితే చెప్తున్నాను. సో మనం ఇవి వింటే నిజంగా ఇలా జరుగుతాయా అన్నట్లుగా ఉండేటువంటి మంచి విషయాలు అయితే మనం అయితే మీకు తెలుసా తెలుసుకుంటూ ఉన్నాం. రెగ్యులర్ గా కూడా అందరూ కూడా ఇలానే చెప్తూ ఉంటారు. సో మంచి విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం, మీకు తెలుసారో. సో కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి. సో ఇంకొక విషయం చెప్పాను కదా, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. సో ఈఫిల్ టవరు మరి పొడవు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఉందంట, ఏంటి దీనికి కావాల్సిన, అంటే దీనికి

చెప్పాల్సిన విషయం ఏంటి, ఎందుకని ఇది పొడవు పెరుగుతుంది అంటే వాళ్ళు ఫిక్స్ చేసిన రాడ్స్ లో కానీ వాటిలో కానీ కొత్తగా ఏమన్నా స్టార్ట్ అయిందా ఇన్నోవేషన్ అనేది? సో అలాంటివి ఏం కాదండి, దానికి కూడా ఒక చిన్న కిటిక ఉంది, అది కూడా ఎప్పుడు పెరుగుతుందంటే వేసవిలో మాత్రమే పెరుగుతూ ఉంటాయంట. ఇప్పుడు మీకు పాయింట్ అనేది బర్న్ అవుతూ తిరుగుతూ ఉంటుంది అనమాట, వేసవిలో పెరుగుతుంది అన్నట్టు కాబట్టి ఏదో విషయం ఉంది అని చెప్పి. సో ఎప్పుడైతే మేము ఎండల వల్ల వేసవిలో మరి థర్మల్ ఎక్స్పాన్షన్ అనే కాన్సెప్ట్తో ఏదైనా ఎక్స్పాన్షన్ అయితే తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది చలికాలంలో వర్షాకాలంలో, విపరీతమైన ఎండలు ఉండటం వల్ల థర్మల్ ఎక్స్పాన్షన్ అనే ఒక కాన్సెప్ట్ లోపల జరగటం వల్ల లోహంతో చేసిన రాడ్స్ అన్నీ కూడా ఈఫిల్ టవర్లో ఉన్నాయి కాబట్టి, సో దాదాపు వేసవి కాలంలోనే అంతా కూడా వేసవి కాలంలోనే దాదాపు 15 సెంటీమీటర్ల వరకు పొడవు పెరిగే అవకాశం ఉంది 15 సెంటీమీటర్లు. ఎందుకంటే అన్ని రాడ్స్తో చేసి ఉంది కాబట్టి అది కొంచెం పెరిగి పెరిగి పెరిగి పెరిగి 15 సెంటీమీటర్కి వెళ్తుంది. ఇన్ కేస్ మన దగ్గర ఉన్న రాడ్స్ కూడా ఏవైనా ఉంటే కనుక అలాంటివి ఏమైనా చెక్ చేస్తే కూడా కొంచెం మిల్లీమీటర్లో కొంచెం గ్యాప్ వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. అయితే ఇది ఎందుకు 15 సెంటీమీటర్లు అంటే రాడ్ గ్యాప్ ఎక్కువగా ఉండటం వల్ల, దానివల్ల మరి ఆ రాడ్స్లో 15 సెంటీమీటర్ల వరకు పొడవు పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎస్పెషల్లీ వేసవకాలంలో మాత్రమే ఈ వింత అనేది అక్కడ చోటు చేసుకోవడం జరుగుతుంది అనమాట, ఇది విషయం. సో దీంట్లో కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. అయితే విషయం ఏంటంటే ఈ విషయం చాలామంది తెలియదు కాబట్టి చెప్పడం జరుగుతుంది అనమాట, ఇది విషయం. మరి ఇప్పటి వరకు కూడా మీకు తెలిసే మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం కదండి. మరి ఇక్కడతో మీకు తెలిసే టాటా గుడ్ బై చేపిస్తూ నెక్స్ట్ మనమైతే ధీరలో కలుసుకుందాం. వింటూ వినిపించండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి. ఇప్పుడే మీకోసం గుర్వా గుర్వా గుర్రమెక్కు గుర్వా అంటూ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎస్పీ బాలు గారు, ఎస్పీ శైలజ గారు పాడిన ఈ పాట మెకానిక్ అల్లుడు చిత్రం నుంచి మీకోసం వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

తల్లి స్టెప్పులేసి రసగొట్టు గురు గురు బోలో చిరు ఓణిగురు పట్టే చిరు ఐ ప్రేమదాసు పోజు పెట్టి రెచ్చిపోన పూల రంగడల్లె కీలు గుర్రం ఎక్కిపోనా చిరు చిరు క్యాగురు స్లోలీ చిరు సంపస్.

చిన్న ఫిగర్రు అరగతే చిన్న పొగర్రు చెమ్మకు చెమ్మ గురువా గురువా గుర్రమికు గురువా ఎంతసేపు ఒకటే.

చెక్క లాంటి పిల్ల చూడు గురువ, దాని రూటు మార్చి రైటు చేసేది అంటా గురువ. ఇంతే కదా, అంతే గురు, ఇంకో చీరు చెప్ప గురు. పట్టు చీర కట్టబెట్టి చెంగు పడ్డు, పిల్ల అంటి పెట్టుకోకపోతే ఒడ్డు పెట్టు. అంతే చీరు వారే గురు, చల్పి ఆరే చీరు.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతీ న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. స్వతంత్ర సమరయోధుడు మాన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ అల్లూరి త్యాగం, ధైర్యం, దేశభక్తి భారత జాతికి చిరస్మరణీయమని ముఖ్యమంత్రి కొనియాడారు. మాన్యంవీరుడి పోరాట పటిమ, విప్లవ కార్యాచరణ అనితర సాధ్యమని మంత్రి లోకేష్ అన్నారు. డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తృప్తి క్యాంటీన్లను ప్రోత్సహిస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలను చేసేందుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగానే తృప్తి క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు ఏలూరులో పర్యటించి పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్ను మంత్రి పరిశీలించారు. అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి, త్యాగం ఆదర్శనీయమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఒంగోలులో ఆయన పులిమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు ఆదర్శప్రాయుడని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. నెల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగం, ధైర్య సాహసాలు చిరస్మరణీయమని అన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్య

సంవత్సరానికి వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 7-8 తేదీల్లో వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాలని అవకాశం కల్పించినట్లు రిజిస్టార్ ఏ మణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని ఆ ప్రకటనలో సూచించారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారత 2026 జాతీయ అవార్డులకు నామినేషన్లను కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆహ్వానించిందని, అర్హులైన వ్యక్తులు సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని దివ్యాంగులు వృద్దులు హిజ్రాల సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు వినూత్న రీతిలో కృషి చేసిన వారు ఈ నెల 31 తేదీలోపు www.awards.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చునని వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మంజూరైన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టేలా దృష్టి సారించాలని సూచించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

గడిగడు మూవీలో నుంచి కార్తిక్ అండ్ హరిణి బండి అద్భుతమైన పాట అన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 2:10 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మరి మనమైతే తెలుసు కదండి, 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా మీకు నచ్చిన ధీర మహిళా మణులకు మంచి అవకాశాలను, మంచి ఆర్థిక విశేషాలను, మరి ఆర్థిక అవసరాలు ఎలా తీర్చుకోవాలి, వాళ్ళ జీవితంలో ఎలా ఎదగాలనే విషయాల గురించి తెలిపే ఒక సూపర్ హిట్ ప్రోగ్రామ్ అయితే నడుస్తూ ఉంది కదండి. మరి నేను కూడా ఈరోజు ధీరాలో మీకోసం, అదే మన మహిళా మణుల కోసం మంచి విషయాలను అయితే ఈరోజు చెప్పడానికి అయితే వచ్చేసానమాట. అయితే విషయం ఏంటంటే, ఈ కాలంలో మహిళలు ఎవరైనా సరే గ్రామ స్థాయి మొదలుకొని మెట్రో సిటీస్లో ఉన్న ప్రతి ఒక్కరి వరకు కూడా, అంటే చిన్న గ్రామ కుగ్రామం నుంచి పెద్దవారు వరకు కూడా, మరి బిజినెస్ మ్యాగ్నెట్లుగా ఎదగడానికి ఏంటంటే వాళ్ళలో ఉన్న జీల్ ఎలా ఎదగాలి అనే వెతికే తత్వం, ఎలా మరి డబ్బు సంపాదించాలి అనే ఆలోచన అనేది పుడితే కానీ ఏమైనా చేయొచ్చు అనమాట. దాని గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను. అండ్ విషయం ఏంటంటే కనుక, ప్రతి మహిళ కూడా ఉపాధి కోసం, ఉపాధి మార్గాల కోసం, డబ్బు ఎలా సంపాదించాలనే వాటి కోసం ఎక్కువ ఎదుగుతూనే ఉన్నారు. అటు ప్రభుత్వ పథకాలతోనే కాదు, ఇటు దానితోనే సంపాదించాలా, కొంతమంది ఎలిజిబిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కొన్ని రేషన్ కార్డుల వల్ల, లేకపోతే ఇంకా ఏదో ఒక పెన్షన్ వల్ల, లేకపోతే ఇంకేదన్నా అంతకుముందు తీసుకున్న లోన్ వల్ల, కొన్ని ప్రభుత్వ పథకాలకి కొంతమంది ఎలిజిబిలిటీ రాకపోవచ్చు, అవకాశం ఇవ్వకపోవచ్చు. కానీ అలా కాకుండానే మీ సొంత తెలివితేటలతో మంచి వ్యూహాలను ఆచరిస్తూ, మార్కెట్ ట్రెండ్స్కి తగ్గట్టుగా మీ మేధస్సును ఉపయోగిస్తూ మంచిగా ఎలా ఎంచుకోవాలనే విషయం గురించి మాట్లాడబోతున్నమాట. దీంట్లో మొదటి భాగంగా అయితే కనుక నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేన్ని ఎంచుకుంటే బాగుంటుంది, దాని వ్యూహం ఎలా ఉంటుంది, అర్థమవుతుందా? దేన్ని ఎంచుకుంటే బాగుంటుంది, దాని వ్యూహం ఎక్కడ సప్లై ఇస్తే బాగుంటుంది, ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది అనే విషయం గురించి మాట్లాడుతుంది. ఫస్ట్గా అయితే కనుక అందరికీ మహిళలు అనగానే వచ్చే మొట్టమొదటి పదం, మొట్టమొదటి విద్య ఏంటంటే కనుక, మరి ఏంటి అంటే ఫుడ్. ఫుడ్ అనగానే వాళ్ళకంటే ఎవరు ఎక్కువగా బాగా చేయలేరు, అంటే మీకంటే ఎవరు కూడా ఎక్కువ చక్కగా మరి బాగా ఎవరు చేయలేరు. వంట కనిపెట్టింది 43 అయినా కానీ మరి వంటలో మెలకువలు కనిపెట్టింది మీరే.

అని అందరూ ఖచ్చితంగా ఒప్పుకుని తిరగాల్సిన నిజం అన్నమాట. అయితే రుచికరమైన వంట కానీ లేకపోతే రుచికరమైన ఆహారం కానీ ఇంకేదైనా డిషెస్ని తయారు చేసే అలవాటు టాలెంట్ ఖచ్చితంగా ప్రతి మహిళలోనే ఉంటుంది. సో నాలో ఇది లేదు అనుకుంటే కనుక పొరపాటే, వెతికితే కనుక ఖచ్చితంగా ఆ టాలెంట్ అనేది బయటపడుతుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫుడ్ బిజినెస్ అండ్ క్లౌడ్ కిచెన్. సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి ఆప్షన్ అనుకోవచ్చు. సో నేను ఎంత చదువు చదివి ఈ బిజినెస్ చేయాలా అంటే మరి మార్కెటింగ్ మేనేజర్స్ కానీ మార్కెటింగ్ కానీ ఎలా జరుగుతుంది, మరి హోటల్ మేనేజ్మెంట్ ఇదంతా కూడా ఎలా జరుగుతుంది, ఒక ప్రొఫెషనల్ లైఫ్లో కొనసాగుతుంది. సో వాళ్ళకంటే మనం తీసిపోతామా? ఖచ్చితంగా కానే కాదు కదా. అందుకని మహిళా మండలి గురించి చెప్పొచ్చేది ఏంటంటే మీ చదువుతో సంబంధం లేదు. మరి మీరు చదివింది బీఎస్సీ కంప్యూటర్స్ అయితే మీరు వేరే దాంట్లో స్థిరపడుతూ ఉన్నారు, వేరే ఉద్యోగం చేస్తున్నారు. మీరు చదివింది డిగ్రీ అయితే, మీరు చదివింది బీటెక్ అయితే ఇంకా వేరే వేరే ప్రొఫెషన్లో జాబ్ ఎందుకు చేస్తున్నారు అనే క్వశ్చన్ని కనుక మీరు ఒకసారి వేసుకుంటే కనుక ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. నేను చెప్పేదానికి మీ మైండ్ మ్యాచ్ అవుతుందన్నమాట. మరి నేను చెప్పేది రుచికరమైన ఆహారాన్ని మీరు తయారు చేస్తే కనుక దీనికి ఎప్పుడూ ట్రెండింగ్ ఉంటుంది, డిమాండ్ అసలు తగ్గనే తగ్గదు. మరి ఇంటిని వంటల మెస్గా కానీ, బ్రేక్ఫాస్ట్ సెంటర్ గా కానీ, మరి స్నాక్స్ పాయింట్గా కానీ, లేదా ఇంకా కుదిరితే చిన్నపాటి క్యాటరింగ్ అంటే మన ఇంట్లో ఒక చిన్న ప్లేస్ని చేసుకొని దాని ద్వారా చేసే అవకాశాలు బోలెడని ఉన్నాయి, లేదా ఒక చోట నుంచి ఇంకోటి చోటకి సప్లై చేయడం కానీ ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట. దీనికి వర్కౌట్ ఎలా అవుతుంది అంటే కనుక, ఎలాంటి ప్లేసెస్లో అవుతుంది అంటే కనుక, మరి ఇది అంటే విషయం చెప్పాము, విషయం ఎలా వర్కౌట్ అవుతుందంటే వర్కౌట్ అవుతుంది. మీరు చేసే ప్రతి వంట కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, స్నాక్స్ కానీ ఏదైనా సరే మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోనే 5 నుంచి 10 కిలోమీటర్ల లోపల అవుతుంది. ఎలా అంటే స్థానికంగా ఉన్న ఆఫీసులు కానీ, హాస్టల్స్ కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ హోమ్ మేడ్ ఫుడ్ సప్లై చేయడం ద్వారా చిన్న చిన్న పెట్టుబడితో రోజువారీ ఆదాయాన్ని అయితే మనం సంపాదించుకునే అవకాశం ఉందన్నమాట. సో ఇది విషయం. సో మరి చుట్టూ ఉన్న ప్లేసులు ఏమన్నాయో సెర్చ్ చేయండి, దాన్ని బట్టి మినిమం టు మినిమం స్టార్ట్ చేయండి ఇప్పుడే. ఇంకొకటి కూడా ఉంది, అది కాసేపులో చెప్పేస్తాం. మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి అనంతరం 1:30 వివిధ్ భారతి ముంబై వారి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే వింటారు. ముందుగా ప్రాంతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి పి నారాయణ తెలిపారు. పాపికొండలు విహారయాత్రను ఈ రోజు నుంచి పునరుద్ధరిస్తూ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిన స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో ఈరోజు పర్యటిస్తున్నారు. కడపల్లెలో వివిధ సమస్యలపై స్థానికులు ఆయనకు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి గుడిపల్లి మండలం నల్లగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నెట్ జీరో మోడల్ గృహాలను పరిశీలించారు. ఆ తర్వాత గ్రామంలోని రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ, ఇండక్షన్ కుక్టాప్ వినియోగం, టెర్రస్ గార్డెనింగ్, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ మధ్యాహ్నం నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఏలూరులో డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్ను మంత్రి ఈరోజు సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్న 8 తృప్తి క్యాంటీన్లకు అదనంగా మరో 8 క్యాంటీన్లను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. డ్వాక్రా మహిళల సాధికారత, స్వయం ఉపాధి, స్థిరమైన ఆదాయ వనరుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రాజెక్టును వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీసుకువచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి అన్నారు. కడపలో ఆయన పాత్రికేయుల సమావేశంలో ఈరోజు మాట్లాడారు. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం క్రెడిట్ చోరీ

0: రికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. 2023 ఫిబ్రవరిలో వైఎస్ జగన్ ఈ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారని అవినాష్ రెడ్డి తెలియజేస్తూ,
1: జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పనుల వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన సహకారం వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల వల్ల ఇవాళ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లగలుగుతున్నానని చెప్పి చాలా స్పష్టంగా ఆయన రీట్వీట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ ప్రయత్నాన్ని మొత్తాన్ని కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ యాజమాన్యము ఆ సంస్థ ఎండీనే పూర్తిగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. మరి ఇది ప్రజలంతా కూడా గమనించారు నిన్నటి రోజున.
0: భారత స్వాతంత్ర సంగ్రామంలో మన్యువీరుడిగా బ్రిటిష్ వారిపై పోరాడిన స్వాతంత్ర సమరయోధులు, గిరిజన హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు. 1897 జూలై 4వ తేదీన విశాఖ జిల్లా పాండ్రంగిలో జన్మించిన సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో విద్యాభ్యాసం చేశారు. గిరిజనుల కోసం ఆయన జరిపిన పోరాటం భారత చరిత్రలో ప్రధాన ఘట్టంగా నిలిచిపోయింది. బ్రిటిష్ పోలీసులు చుట్టుముట్టి కాల్పులు జరిపిన సంఘటనలో 1924 మే 7వ తేదీన అల్లూరి సీతారామరాజు అమరులయ్యారు. ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం అల్లూరి సీతారామరాజు కృషి చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజన హక్కుల కోసం పోరాటం చేసిన అల్లూరి పోరాట స్ఫూర్తి, త్యాగం ఆదర్శనీయమని మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొంటూ,
2: అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా మానేనికి నివాళులర్పించడం జరిగింది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా వారు చేసినటువంటి పోరాటం గిరిజన ప్రాంతాల కోసం, ఆ ప్రజల హక్కుల కోసం ఎన్నైన సేవ చేయటమే కాకుండా స్వాతంత్ర ఉద్యమం కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి. విశాఖపట్నం జిల్లాలోని భీమి నియోజకవర్గంలో ఉన్నటువంటి వారి ఇంటిని కూడా ప్రభుత్వం మాన్యుమెంట్ గా కూడా చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. వారి పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లాని ఏర్పాటు చేయటం, అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా పేరు పెట్టడం అనేది కూడా ప్రభుత్వానికి వారి సేవలకి ఆ విధంగా గుర్తింపుగా మనం స్మరించుకునే విధంగా ఏర్పాటు చేయడం అనేది కూడా శుభపరిణామం.
0: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పశ్చిమ గోదావరి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పాపికొండల విహారయాత్రను ఈరోజు నుంచి పునరుద్దరిస్తూ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో గండిపోచమ్మ ఆలయం నుంచి బయలుదేరేందుకు ఒక ఏపీటీడీసీ బోటు, 15 ప్రైవేటు బోట్లను సిద్ధం చేశారు. గత నెల 14వ తేదీన పోచమ్మ గండి నుంచి గోదావరిలో విహారయాత్రకు బయలుదేరిన ఓ పర్యాటక బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోగా, అప్పటి నుంచి అధికారులు విహారయాత్రలను తాత్కాలికంగా నిలిపివేసి తాజాగా ఈరోజు అనుమతులు మంజూరు చేశారు. మావిగన్ పేరు చెప్తే చంద్రబాబు భయపడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు. అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పగలరా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలకు కార్యాలయాల్లో సకాలంలో పనులు జరగడం లేదని చెప్పారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు 2 టీ20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశంలోని మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 7-8 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు రిజిస్ట్రార్ ఏ మణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు అధికారిక వెబ్సైట్ని సంప్రదించాలని ఆ ప్రకటనలో సూచించారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారిత 2026 జాతీయ అవార్డులకు నామినేషన్లను కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆహ్వానించిందని, అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట దివ్యాంగులు, వృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాలరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు వినూత్న రీతిలో కృషి చేసిన వారు ఈ నెల 31వ తేదీలోపు www.awards.gov.in gov.in.

0: వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పర్యటన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పలు అభివృద్ది పనులను ప్రారంభించనున్నారు. గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, స్వయం సమృద్ది, బస్ షెల్టర్ తదితర అభివృద్ది కార్యక్రమాలను పరిశీలించనున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం నెలకొందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఇది వచ్చే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి పి నారాయణ తెలిపారు. పాపికొండలు విహారయాత్రను ఈరోజు నుంచి పునరుద్దరిస్తూ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిన స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఎస్, భాస్కర్ భట్ రవికుమార్ రచించగా రఘుకుంచ అండ్ స్మితాబ అనే అద్భుతమైన పాట విన్నారు. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం నుంచి మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 2:41.14 అవుతుంది. మంచి పాటలతో పాటు సదరిని అడిగిన క్వశ్చన్ ఆన్సర్లు అయితే వచ్చేస్తున్నాయి. మరి మీకు కూడా ఆన్సర్ తెలుసా? మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాకైతే మెసేజ్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి చెప్పిన తర్వాత ఎవరెవరు ఏమేమి ఆన్సర్ పంపించేసారు చూసేద్దాం. ఇంతకీ కాళ్ళు ఉండి కూడా నడవడేంది ఏంటి? మనం తీసుకెళ్ళినా కూడా అది నడవదు ఖచ్చితంగా, అది ఏంటి తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. కాళ్ళు ఉండి కూడా నడవలేంది, నా నంబర్ తెలుసు కదండి, 0866248888 14 06 2 4 8 8 8 1 4.

ఇంతకీ కాళ్ళు ఉండి కూడా నడవడైంది ఏంటి? మనం తీసుకెళ్ళినా కూడా అది నడవదు ఖచ్చితంగా, అది ఏంటి తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. కాళ్ళు ఉండి కూడా నడవలేంది, నా నంబర్ తెలుసు కదండి, 0866-24888-14 0868-24888-14కి మెసేజ్ చేసేయచ్చు ఇప్పటికైనా ఆన్సర్ తెలిస్తే. మరి ఇప్పుడైతే మన కోసం మరి ఎవరెవరు ఆన్సర్ పంపించేశారో చూసేద్దాం. మరి నేను చదవబోతున్నాను. మరి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమా జైనుద్దీన్ కలిసి మెసేజ్ చేస్తున్నారు, ఆన్సర్ ఏమీ రాలేదు, మరి మరలా వస్తుందేమో చూద్దాం. మరి చిత్తూరు నుంచి పీలేరు మెసేజ్ చేస్తున్నారు, ధీరజ్ పీలేరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. శ్రీ విశాఖపట్నం నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు కొండారెడ్డి గారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా వచ్చేసి బెంగళూరు నుంచి జలసా గ్యాంగ్ అంట, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. వేటపాలెం దగ్గర రామానగరం బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. పెడన జోగనంద్ర కాలనీ అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి ఒరిస్సా నుంచి బెర్హంపూర్ నుంచి హారిక మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. ఇంకా కోదాడ నుంచి కార్తీక్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. గడ్డం అంకయ్య బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ తూచ్ తూచ్ తూచ్. పిఎస్ రంగారావు వెస్ట్ తాంబరం నుంచి చెన్నై నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఇంకా పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేసేశారు. ఓకేనండి, ఇలాగే మనకి ఆన్సర్లు వచ్చేస్తుంటాయి. నిన్న నుంచి శోభారాణి రంగారావు సాగర్ చాందిని అవినాష్ రియాన్ శృత్విక వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం నుంచి మెసేజ్ చేస్తున్నారు ధను, కరెక్ట్గా ఆన్సర్ చేశాడు. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా పులిపాటి వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, మరి బాగున్నానండి బట్ మీ ఆన్సర్ పంపిస్తే ఇంకా బాగుంటాను. రాజోల నుంచి జయన్న మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా విజయవాడ నుంచి కరుణ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ రెండు ఆన్సర్లు పంపించారని అనుకున్న ఆన్సర్లు. మరి ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాబు జైనుద్దీన్ కలిసి ఆన్సర్లు ఇప్పుడు చేశారని కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒకరు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారని. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న తరాలపల్లి నుంచి కాజీపేట మండలం హనుమకొండ జిల్లా నుంచి చెరుపోతుల బుచ్చయ్య వారి కుటుంబ సభ్యులందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారని. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. అనంతపూర్ మస్తాన్ భాషా జాను వీళ్ళందరూ వచ్చి హైదరాబాద్ నుంచి అనంతపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళలో శ్రీవత్స కోనాపూర్ నుంచి గణేష్ రాజు వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా వచ్చేసి మెసేజ్ జిల్లా కామారెడ్డి జిల్లా నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఖమ్మం డిస్టిక్ నుంచి రబ్బవరం విలేజ్ నుంచి అమీదా బేగం రజియా హసీఫా అండ్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా పంపిస్తున్నాను అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మంగిలాల్ హరియా తండా నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. ఇంకా వచ్చేసి సుధా కొత్తగూడెం నుంచి మెసేజ్ చేస్తున్నారు, అనుకుంటున్నా వద్దండి, కరెక్ట్గానే పంపించారు మీరు ఆన్సర్, కరెక్ట్గానే ఆన్సర్ చేశారు. సులోచన కరీంనగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి భార్గవి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇలా మనకి ఎన్నో ఆన్సర్లు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనకైతే ఆన్సర్లు వస్తున్నాయి కాబట్టి ఇంకా నేను అయితే ఆన్సర్ చెప్పేసి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను. మరి నేను నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కాలంటే ముందు క్వశ్చన్కి ఆన్సర్ తెల్లాలి కదండి, చెప్తానండి. సో ఇంతకీ కాళ్ళు ఉండి కూడా నడవలేంది ఏంటి అంటే కనుక బల్ల మంచం ఇంకా మహా అయితే కుర్చీ అన్నారు. కుర్చీ కూడా నాలుగు కాళ్ళు ఉంటాయి, పాతకాలం దానికి కాళ్ళే అనేవాళ్ళు. ఇప్పుడైతే మామూలుగా స్టీల్ కుర్చీలు అవి వచ్చేస్తున్నాయి కాబట్టి, అదే ఇనుప కుర్చీలు అవి వచ్చేస్తున్నాయి కాబట్టి సరిపోతుంది. బల్ల మంచం పాత కుర్చీ అయితే కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఇందుకే కరెక్ట్గా ఆన్సర్ చాలా మంది కూడా పంపించేస్తున్నారు. ఇంకా ఇప్పుడే మరి వచ్చాము, ఇప్పుడే వింటున్నాము అనే వాళ్ళకి నేనైతే క్వశ్చన్ వేస్తున్నాను. మరి రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే కనుక నా నెంబర్కి చేసేయండి, నేను ఆ నెంబర్ చెప్తాను కాసేపులో. ఇంటికి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక తల ఉంటుంది తోక ఉంటుంది కానీ శరీరం ఉండదు, ఏంటది తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. తల ఉంటుంది తోక ఉంటుంది కానీ శరీరం మాత్రం ఉండదు. అబ్బా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, మరి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆలోచించాలి కదా మనం తలని తోకని
ఎక్కడ ఉపయోగిస్తాం. మరి తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. తల ఉంటుంది, తోక కూడా.

ఉంటుంది. మరి కని శరీరం అయితే ఉండదు, దానికి ఎప్పటికీ ఉండదు, ఉండబోదు కూడా. సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ 0866 24 888 14, 0866 24 888 14. ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్లు పంపించేస్తారో చూసేద్దాం. ఇది కొంచెం లాజిక్గా ఆలోచిస్తేనే ఆన్సర్ వస్తుంది, ట్రై చేయండి. అంతవరకు నేను మీకోసం ఒక మంచి పాట అయితే ప్లే చేశాను, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: विविध भारती एफएम 101.3।
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: विविध भारती न्यूज हेडलाइन की स्वागतम, नेनु मणिश्री। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు. కడపలేలో వివిధ సమస్యలపై స్థానికులు ఆయనకు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి గుడిపల్లి మండలం నలగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నెట్ జీరో మోడల్ గృహాలను పరిశీలించారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఏలూరులో డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్ను మంత్రి ఈరోజు సందర్శించారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం అల్లూరి సీతారామరాజు కృషి చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, పశ్చిమ గోదావరి, పర్వతీపురం, మన్యం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయాల్లో కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రాజెక్టు విషయంలో అన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే

జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి అన్నారు. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి వ్యవసాయ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 7-8 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు రిజిస్టార్ ఏమని ఒక ప్రకటనలో తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారిత 2026 జాతీయ అవార్డులకు నామినేషన్లను కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆహ్వానించిందని, అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట దివ్యాంగులు, వృద్దులు, హిజ్రాల సంఘం శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మావిగన్ పేరు చెప్తే చంద్రబాబు భయపడుతున్నారని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఈ రోజు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. 7 వారాల వెంకన్నగా పిలుచుకునే స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు వస్తున్నారు.

0: विविध भारती FM 101.3 లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

ఎస్, బొంబాయి మూవీలో నుంచి వేటూరి సుందరమూర్తి గారు లిరిక్స్ అందించగా రేమో ఫెర్నాండెస్ బండ సూపర్ హిట్ సాంగ్ అయితే వేశారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 3:08:37 మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో నేనైతే మరి సందర్శనలో మిమ్మల్ని సందర్శిస్తున్నాను అని చెప్పి అనుకుంటాను. ఇప్పుడు సూపర్ హిట్ సాంగ్ అయితే ఉన్నాయి కదండి, ఇలాగే సందర్శన చేస్తూ ఉంటాం. సో నేను అడిగే చిట్టిపొడి క్వశ్చన్స్ కి మీరైతే ఆన్సర్లు చేస్తూ ఉన్నారు, ఎంతో హ్యాపీగా ఉంది. అండ్ నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేసిన తర్వాత ఎవరెవరు ఏమేమి ఆన్సర్లు పంపించేసారు చూసేద్దాం. ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో ఏంటి అంటే గనక, తల తోక ఉంటుంది కానీ శరీరం ఉండదు. తల ఉంటుంది, తోక ఉంటుంది, కానీ శరీరం మాత్రం ఉండదు. ఉండదు, ఉండబోదు, ఉండ నేరదు అనమాట ఇది విషయం. ఈ దీనికి ఈ మీ ఆన్సర్లు ఏంటో తెలిసి మెసేజ్ చేయమని చెప్పాను. చాలా మంది కూడా మెసేజ్లు చేస్తున్నారు. ఇందుకీ ఆ ఆన్సర్లు ఏంటో ఏంటో చూసేద్దాం. ఇందుకీ మీకు కూడా ఆన్సర్ తెలుసా, తెలిసి పంపించేయండి అబ్బా, ఎందుకు వెయిట్ చేస్తారు? సో ఓకే, మనకి మెసేజ్ చేసిన వాళ్ళు ఫస్ట్ మెసేజ్ పంపించారు, ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించారు. శాంతి నగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి సీతావట నుంచి మెసేజ్ చేస్తున్నారు, కడప జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. రెండు ఆన్సర్ పంపించారు, ఒక ఆన్సర్ కరెక్ట్ అండి. చిన్న గొల్లపాలెం కృష్ణా జిల్లా నుంచి నవ్య, అక్షయ, విరాట్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. రాజోల నుంచి జయన్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా మెసేజ్ చేసిన వాళ్ళలో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇప్పుడు వచ్చేసి పెడన జోగనదరగాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గడ్డం అంకయ్య బందారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేశారు, ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించేసేసారో. ఓకే, ఒకసారి చూసుకోండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య, వరలక్ష్మి, కృష్ణ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోకం, నేహాన్, శ్రీరామదాస్, కృపాచారి, అనితా సాయి, వర్షిత సాయి, మీకు కూడా అట్లాగే ఉందా? నాకు అట్లాగే ఉంది. ఎట్లా ఉంది? వాటర్ లిస్ట్ ని వరుసగా చదివినట్టుంది కదా, నాకు తెలుసు. అందుకే ఇంత పేర్లు పెట్టద్దని చెప్తున్నాను. 1, 2, 3. సో ఇది విషయం. సో ఎంత పేర్లు పంపిస్తాయి ఎలాగండి, హాయ్ చూసుకోండి. ఓకే అండి, మరి కరెక్ట్గా ఆన్సర్ అయితే పంపించారు. ఇంకా పంపించేసిన వాళ్ళు అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మంగీలాల్ హరియాతండ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించేసేసారండి, తోచండి రాంగ్ ఆన్సర్ అండి. ఓకే, ఇంకా ఎస్ఎం భాష మైదుకూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఖమ్మం డిస్టిక్ రెబ్బవరం విలేజ్ నుంచి అమితాబేగం, రజియా, హసీఫా అండ్ వీళ్ళందరూ కలిసి పంపిస్తున్నారు. వీళ్ళు అనుకుని ఒకే బడిలో చదువుకుంటున్నారు. ఇందాక వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఆన్సర్ ఒకటే వచ్చింది, రాంగ్ ఆన్సరే వచ్చింది.

సరే, ఇంకా ఇది మెసేజ్ చేస్తున్న వాళ్ళు మరి ఇంకా పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ గా మెసేజ్ చేశారని కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకొకళ్ళు అయితే కార్తీక్ కొదాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి భాస్కర్ రెడ్డి ఒడిశా నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా మహమ్మద్ జనీద్దీన్ స్నేహబాల్ జనీద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తంరావు పెద్దమస్తం దగ్గర కలిసి కరెక్ట్గా ఆన్సర్ చేశారు కానీ స్పెల్లింగ్ మిస్టేక్ రాసినట్టున్నారు. సో అదేదో ప్యూరిటీ గురించి ఏదో స్పెల్లింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది, చూడండి. ఓకేనా? రైట్. నన్ను నుంచి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని వీళ్ళు కూడా ఓటర్ లిస్ట్ పెట్టారండి. వీళ్ళకి పంపిన ఆన్సర్ కరెక్టే. ఇట్లా ఇలా లిస్టులు పెడితే మిగతా వాళ్ళ టైం వృధా అయిపోతుంది, గమనించండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామలా కలిసి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. మరి ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళు విజయవాడ నుంచి కరుణ మెసేజ్ చేస్తున్నారు, ఏదో రాశారు బట్ ఆన్సర్ తెలియదు. గెస్ అంటే గెస్ చేయడం కష్టమే అని చెప్పి అన్నట్లుగా మెసేజ్ చేశారు. మరి మీరు గెస్ చేస్తూ ఉండండి, నేను ఆన్సర్ చెప్పేస్తాను. అంత గురించి మస్తాను ఈ ఇమాంబి భాష వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్. ఒక చండిక వాసు, వరలక్ష్మి వాసు, గంటలమ్మపాలెం మచిలీపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు. రెండు ఆన్సర్ పంపించారు, ఒక ఆన్సరే కరెక్ట్ అండి, అనుకోవద్దు. ఒకటి మాత్రం పంపిస్తే బాగుంటుంది. మరి ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు జడన్ అనిల్ కుమార్, మాధవి, పాల్వంచ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎంత చక్కగా వీళ్ళు కూడా రాంగ్ ఆన్సరే పంపించేసేశారు. వెస్ట్ తాంబరం నుంచి, చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, పొద్దుటూరు నుంచి కృష్ణ సంతోషం మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి తారళ్ళపల్లి జరిపోతుల బుచ్చయ్య గారు మెసేజ్ చేస్తున్నారు హనుమకొండ జిల్లా నుంచి, కాజీపేట నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళలో బెరంపూర్ ఒరిస్సా నుంచి హారిక మెసేజ్ చేస్తున్న కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. అక్కరపాక నుంచి రమ మెసేజ్ చేస్తున్నారు, ఎంత చక్కగా, ఎంత కరెక్ట్గా, అంత పర్ఫెక్ట్గా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఒక్కసారి చెక్ చేసుకోండి, నేను ఆన్సర్ చెప్తాను. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ చేస్తున్నారు భాస్కర్ కోడు నుంచి, విలేజ్ నుంచి రాంగ్ ఆన్సర్. మరి ఇంకా ఆన్సర్లు పోలేపల్లి శ్రీనివాసరావు రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. దేవనూరు మజారా చిన్నంపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ అష్టదిగ్గజాలు కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఇంకా వచ్చేసి మీరు కేదర్ వీరేష్ రాజౌళి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసారు. ఇంకా కర్నూలు తల సునీలు లక్కిరెడ్డిపల్లి మండలం అనవయ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. అబ్బాబాబాబాబా, ఎంత చక్కగా పంపించారు, అర డజన్ పంపించారు, అర డజన్లో అర డజన్ రాంగ్ ఆన్సర్ లేండి అన్ని. ఓకేనా? పెడన జోగనందకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, ఒక్కసారి యాప్ని రీసెట్ చేయండి అండి, మీరు రావట్లేదు అన్నారు కదా, ఒక్కసారి యాప్ని రీఫ్రెష్ చేసి మళ్ళీ పెట్టండి, యాప్లో అయితే వస్తుంది, నేను చెక్ చేశాను ఆల్రెడీ, మీరు చెక్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇంకా వచ్చేసి మెసేజ్ వాళ్ళలో కీర్తిరాజ్ కుమార్ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఫణి సత్యశ్రీ తెనాల నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ కాదండి, రాంగ్ ఆన్సర్. ఆత్మ గురించి ఆదిశేషి గారు మెసేజ్ చేస్తున్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఇవన్నీ ఆన్సర్లు, చాలామంది కూడా మంచి మంచి ఆన్సర్లు పంపించేస్తున్నారు. సో ఇంతకీ క్వశ్చన్కి ఆన్సర్, తల ఉంటుంది, తోక ఉంటుంది, కానీ అది గాలిపటము కాదు, కొబ్బరికాయే కాదు, ఇంకా మైనా ఇంకేదో పెట్టారండి, చాలా చాలా పెట్టారు, అడిగిన మెసేజ్ పెట్టారు దాంట్లో. సో అది మాత్రం కానే కాదండి, తల ఉంటుంది, తోక ఉంటుంది, కానీ శరీరం ఉండదు. ఏంటి అంటే కనుక కాయిన్, నాణ్యము, బిళ్ళ, లేకపోతే ఏదైనా అనుకోండి, హెడ్ అండ్ టైల్, తల, తోక. ఓకేనా? రైట్. ఇది ఆన్సర్ కరెక్ట్గా చాలామంది, దాదాపు 90-95% అందరూ కూడా కరెక్ట్గానే ఆన్సర్ చేశారు, ఎందుకంటే మీరు అందరూ కూడా బాగా ఇదిలో ఉన్నారు, ఫామ్లో ఉన్నారు. సో నేనైతే నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోతున్నాను, ఏమాత్రం సమయం వృధా కాకుండా. మరి ఇది కూడా కొంచెం లాజిక్గానే ఆలోచించండి. సో కొంచెం నాకు డౌట్ ఉంది, ఈ డౌట్ని మీరు తీర్చాలన్నమాట. సో ఏనుగు అంత పెద్దదిగా ఉంటుంది కానీ బరువు ఉండదంట, ఏనుగు అంత పెద్దగా ఉంటుంది బరువు ఉండదు, కానీ అన్న బరువు లేకపోయినా కానీ మనమైతే వేరే చోట పెట్టలేంది ఏంటి? మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను. ఏనుగు అంత పెద్దదిగా ఉంటుంది, ఏనుగు కాదు, బరువు కూడా ఉండదంట, అంత బరువు లేకపోయినా కానీ మనం తీసుకెళ్ళి వేరే చోట పెట్టలేమంట, ఏంటంట? తెలుసంట, తెలీదంట, తెలిసే నాకు మెసేజ్.

చేయండి అంట. ఓకే నా నంబర్ మీకు చెప్తానంట, 0866 24 888 14, 0866 24 888 14 మెసేజ్ చేయండి అంట. ఇప్పుడు మీకోసం పాట వేస్తున్నానంట, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: పని కొట్టాడు కొడతాడు.
1: అసలు నిన్న ఎవడరా మాట్లాడమంది?
0: సార్ ఇప్పుడు
2: నోరు మూసి పక్కన లాక్కి వెళ్ళిపోతాడు.
1: నోరు ఇప్పని
3: అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకములో అవిక్రమ పరాక్రముండు కురువంశోద్భవుండు సుయోధనుండు.

0: క్లైమాక్స్ లా ఫైటింగ్ శురు అయింది. భీముడు గద తీసిండు పిచ్చిండు, దుర్యోధనుడు మీ గద తీసిండు పిచ్చిండు, ఎవడి కొడలు అల్లాలు కొట్టుకున్నారు. ఆడుకొచ్చిండు, ఈడుకొచ్చిండు, ఆడుకొట్టిండు, ఈడుకొట్టిండు, తలక మీద కొట్టి కాలు మీద కొట్టిండు, కాలు మీద కొట్టి తలక మీద కొట్టిండు, కొట్టిండు కొట్టిండు. అరే ఎంతైనా భీముడు హీరో కదా భాయ్, దుర్యోధనుడు ఖాళీ విలన్. ఏమైతుంది, భీముని చేతుల కుక్క సావు దచ్చిడు.
1: అయ్యో మళ్ళీ గుర్తు చేశాడు రా.
2: అయితే ఎట్లా,
1: నువ్వు చెప్పు,
2: నువ్వు చెప్పు అబ్దుల్లా, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. అవనే రే శ్రీశైలం మధ్యలో వచ్చాడు కదా, కానీ నువ్వు చెప్పరా సాలి.
0: అరే రే రే రే, చిన్న పోరంకి కథ చెప్ప నీకు వస్తలేదువా? ఏం చదువుకున్నారు మీరు? ఈ స్టోరీ నేను చెప్తా, చెవులు పెట్టి నుండ్రి.

0: గప్పుడు ఏమైందో ఎరికెనా. మాయల పక్కిరిగాడు తన చేతులున్న మంత్రం కట్టెతోటి బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసాడు. గంతి బాలనాగమ్మ మారిపోయింది.
1: ఎలా మారిపోయింది?
0: అదే మారిపోయిందని చెప్పినా కదా.
2: అదే ఎలా మారింది?
0: ఎన్నిసార్లు చెప్తారు భయ్, టాప్టు బాటం టోటల్ మారిపోయింది అంతే.
2: చెప్తావా లేదా?
0: చెప్పా.
2: చెప్తావా లేదా?
0: చెప్పా. చెప్పు. అన్నం పెడతా. చెప్పా.
2: చెప్పు.
0: కొడతారా? అందరూ కొడతారా?
2: డౌటా?
0: డౌట్ ఏం లే, చెప్పినా చెప్పకుండా కొడతారు. మ్యాటర్ అసుంటిది. మీ చేతులలో నేను దావని

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

1900 వేటూరి గారి రచనలో ఎస్పి బాలసుబ్రమణ్యం గారు, చిత్ర గారు, ఎస్పి శైలజ గారు పడిన అద్భుతమైన పాట విన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 3:23 42:42 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మరి సందర్శనలో మనమైతే ఉన్నాం, మంచి పాటలతో పాటు మంచి క్వశ్చన్స్ కూడా, చిట్టి పొట్టి క్వశ్చన్స్ కి ఆన్సర్ కూడా వచ్చేస్తున్నాయి. నేను అడిగిన క్వశ్చన్ కి చాలా మంది కూడా ఆన్సర్ పంపించేస్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్, ఏనిగంత పెద్దదిగా ఉండి బరువు లేనిది ఒకటి ఉంది, అయినా బరువు లేకపోయినా దాన్ని వేరే చోట పెట్టడం అనేది జరగని పని, పెట్టలేని పని, ఏంటో తెలిసే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. చాలా మంది కూడా మెసేజ్ చేస్తున్నారు. సో మీకు కూడా తెలుసా, ఆన్సర్ చేసేయండి, నేను వెయిట్ చేస్తుంటాను మీ ఆన్సర్స్ అవ్వడానికి. సో చాలా మంది కూడా ఆన్సర్ చేశారు. ఆ ఆన్సర్లు ఏంటో ఒక్కోటి చేద్దాం. మరి ఎందుకు ఎవరంటే కనుక, రాజుల నుంచి జయన్ గారు మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, దేవనూరు మజారా చిన్నంపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్, అష్టదిగ్జాలు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకొక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, ఇందాక నుంచి వరుసగా తప్పులు తప్పులు తప్పులు పంపిస్తూనే ఉన్నారు. ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని పంపిస్తారు, సరదాగా తీసుకోండి అండి. సో ఆన్సర్ రాంగ్ అండి, ఒకే ఒకటి గారు కరెక్ట్గా ఆన్సర్ పంపించండి, ట్రై చేయండి. ఇంకా వచ్చేసి అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. చండిక వరలక్ష్మి మచిలీపట్నం గంటమ్మ పాలెం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. చిన్నకొల్లపాలెం కృష్ణా జిల్లా నుంచి నవ్య, అక్షయ, విరాట్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి వెస్ట్ తాంబరం చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అశోక్ శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. హారిక బెరంపూర్ నుంచి, ఒరిస్సా నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఏదో ఆన్సర్ పెట్టారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. హాయ్ ఓకే. పాలెం పోలయ్య ఆళ్లగడ రంజాల జిల్లా నుంచి కరెక్ట్ గా ఆన్సర్ చేశారండి. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కొంచెం దగ్గరగా ఉందండి బట్ రాంగ్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీ వస్త కొనాపు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అనిల్ కుమార్, జన్ అనిల్ కుమార్ చంద్రశేఖర్ నగర్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. చందనపేట మండలం చిత్రియా గ్రామం నుంచి దమ్మోజీ వెంకటాచారి, వరలక్ష్మి గారు, కృష్ణమ్మ గారు వీళ్ళందరూ కలిసి మెసేజ్, దమ్మోజీ వరలక్ష్మి కృష్ణమ్మ గారు మెసేజ్ చేస్తున్నారు. అండ్ చక్కగా సింపుల్ గా క్యూట్ గా మంచి ఆన్సర్లు పంపించారు, అండ్ పేర్లు కూడా తక్కువ పంపించారు, సంతోషం. నన్ను నుంచి శోభారాణి రంగారావు చాందిని అవినాష్ రియస్ వీళ్ళు మాత్రం మారలేదు, ఆన్సర్ కరెక్ట్ అండి, మీ లిస్ట్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంది, చూసుకోండి. రైట్, ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళు నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డి పల్లె గ్రామం ప్రియా శ్రీనివాసరెడ్డి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. వినాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కొంచెం దగ్గరగా ఉంది ఆన్సర్, నేను కరెక్ట్ ఆన్సర్ కాసేపులో చెప్పేశాను. కనకాల గారు పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా మెసేజ్ చేసిన వాళ్ళు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామలా కలిసి మెసేజ్ చేస్తున్నారు, కొంచెం దగ్గరగా ఉంది, ప్రతిబింబం అంటూ పంపించారు, కాదండి. వెల్లూరు నుంచి భూలక్ష్మి జాప భూమేశ్వర్ వాళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభవన్ జైనుద్దీన్ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి పరాశ పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకోళ్ళు ఏదో మెసేజ్ చేస్తున్న వాళ్ళు ఆత్మ గురించి ఆదిశేషి గారు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇవన్నీ ఆన్సర్లు. సో చాలా మంది కూడా ఆన్సర్లు పంపించేస్తున్నారు, ఇద్దరు ముగ్గురు మాత్రమే కొంచెం రాంగ్ ఆన్సర్లు పప్పులో కాలేశారన్నమాట. ఇంతకీ కొంతమంది మేఘం అంటున్నారు, కొంతమంది ప్రతిబింబం అంటున్నారు, నేను అనేది నీడ అంటానన్నమాట. ప్రతిబింబం అంత సైజు ఉండకపోవచ్చు, కనిపించినంత సైజు మొత్తం కనబడదు. మ్యాక్సిమం ఏనుగు నీడైతే మాత్రం పక్కకు మాత్రం బాగా కనబడుతుంది, ఏనుగంతెత్తే ఉంటుందన్నమాట.

ఈ విషయం అంతకంటే ఎత్తే ఉండొచ్చు, కానీ ఆ బరువును ఎక్కడ తీసుకెళ్ళలేని పరిస్థితి అనమాట. ఇంతకీ ఆ పేరు ఏనుగు నీడ, ఆన్సర్ వచ్చేసి ఏనుగు నీడ అనమాట. సో కరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నారు. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి తెలిపోదాం. ఇంకోటి, మన ముందే ఉంటుంది కానీ మనకు కనబడదు. మన ముందే ఉంటుంది కానీ మనకు కనబడింది ఏంటి తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మన ముందే ఉండి మనకు కనబడింది ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయాల్సిన నా నంబర్, నా వాట్సాప్ నెంబర్ 0866 24 888 14, 0866 24 888 14. ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీకోసం ఇది సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే

0: ఓకే, వివిధ భారతి ఉంటుంది కదా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే. రేడియో ఎప్పుడు మీతోనే.
2: FM 101.3.

మోహన్ చంద్ర గారు లేదు సంధించగా బబ్లెహర్ గారి మ్యూజిక్ బబ్లెహర్ గారి మ్యూజిక్ కంపోజర్ గా ఎస్పీ బాలు గారు చిత్ర గారి బడిన రౌడీ ఇన్స్పెక్టర్ మూవీ సూపర్ సాంగ్ అయితే సార్ మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి. ఆ పాట చూసారా ఎంత బాగుందో అసలు. ఆ ప్రతి ఊరు ఏపీలో ఉన్న ప్రతి ఊరిని మెయిన్ మెయిన్ ఊర్లన్నీ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారండి ఈ రైలు పాటలతో. సో సూపర్ హిట్ సాంగ్ అయితే సార్ మనం అయితే మరి సందేశంలో ఉన్నాం, మరి ఇలాంటి మంచి పాటలు మీకోసం అయితే ఇంకా ఇంకా ప్లే చేయాలని, బట్ తమ సమయం అయితే అయిపోతుంది కాబట్టి మరి క్వశ్చన్ ఒకసారి అడిగిన తర్వాత మరొకసారి మరి మనమైతే ఎవరెవరికి ఆన్సర్లు పంపించేసారో వాళ్ళందరి పేరు కూడా చదివేద్దాం. సో ఎందుకు మన ముందే ఉంటుంది కానీ మనకు కనపడదు, వేరే వాళ్ళు కనపడద్దు అంటే వేరే వాళ్ళకి ఎక్కడ కనపడదండి. సో మీ అనుమానం తీరిపోయిందా, వేరే వాళ్ళకి కనపడద్దా అని చెప్పి కొంతమంది డౌట్లు అడుగుతున్నారు. సో వేరే వాళ్ళకు కూడా కనబడదు, మనకి కనబడదు, వేరే వాళ్ళకి కనబడదు, అదేంటో తెలిస్తే మరి అంత అద్భుతమైనది ఏంటో తెలుసుకోవాలని ఉంటే కనుక మరి నేను స్టేట్ ట్యూన్ చేయండి. సో మీకోసం అయితే ఆన్సర్ చేస్తున్నాను, మీకు కూడా ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేసేయచ్చు. తర్వాత మనకి మెసేజ్ చేసిన వాళ్ళలో శాంతినగర్ నుంచి ఒకే ఒక్కరు మెసేజ్ చేస్తున్నారు ఎగ్జాక్ట్గా ఇప్పుడే కరెక్ట్ ఆన్సర్ చేస్తారండి. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్, ఎందుకు కనబడదండి ఎందుకు అడిగిన ఆన్సరా. ఓకే, పెడన జోగనంద్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, కనకారా గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, రామకృష్ణ స్వర్ణ గౌతమి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, కర్నూలు నుంచి రాజేశ్వరి ఉదయ్ వీళ్ళందరూ కలిసి గౌతమి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్ అండి. ఇంకోళ్ళు అయితే మెసేజ్ చేశారు రాజోల్ నుంచి జయన్న గారు మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, దేవనూరు మజారా చిన్నంపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు అష్టదిగ్గజాలు కరెక్ట్ ఆన్సర్ అండి. మరి జాన్సన్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్, కాళ్ళ శ్రీనివాస గారు కోదా నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. మన ముందే ఉంటుంది, అన్ని చోట్ల ఉండదు, మళ్ళీ మన ముందే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరైతే ఏ పంపిస్తున్నారు ఆ అర్థం ఏంటో కూడా చెప్తాం కాసేపట్లో. జడల అనిల్ కుమార్ మాధవి మెసేజ్ చేస్తున్నారు పాల్వాన్స నుంచి రాంగ్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్. సో సో సో రమా అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్, చిన్నగొల్లపాలెం నుంచి కృష్ణా జిల్లా నుంచి నవ్య అక్షయ విరాట్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి ఎన్ అనిల్ కుమార్ చంద్రశేఖర్ నగర్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. ఇంకోళ్ళైతే హారిక బెహాపూర్ నుంచి ఒడిశా నుంచి మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్. కార్తీక్ కోదా నుంచి మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్. అబ్బా రాంగ్ ఆన్సర్ చదవటం కూడా బాగుంది కదా, చూద్దాం. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు రమేష్ దొంతి అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్, ఎం కొండారెడ్డి సిద్ధవట్ట మండలం నుంచి కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్. అబ్బా నున్ను నుంచి శోభారాణి రంగారావు సాగర్ చాందిని అయాంశ్ వీళ్ళందరూ బ్యాచ్ అంతా కలిసి పంపిస్తున్నారు రాంగ్ ఆన్సర్. ఓకే, ఇంకా వచ్చేసి మీ యాంకరింగ్ సూపర్ అండి అని చెప్పి అన్నారు, బట్ ఆన్సర్ కూడా పంపిస్తే బాగుంటుంది కదా. రైట్. ఇంకొచ్చి నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియా గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి కృష్ణ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్. ఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ చేస్తారు. అనంతపురం నుంచి మస్తాన్ బాషా ఇమాంబి మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్. మరి పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల ఫర్ఖ పంపిస్తున్నారు రాంగ్ ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళలో రామళ్ళకోట నుంచి దుబాయ్ బాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. ఆత్మ గురించి ఆదిశేషు గారు మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకొచ్చి ఉమ్మడి నుంచి మహమ్మద్ జైన్

గణేష్ గారు మెసేజ్ చేస్తున్నారు, కోనాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, ఒకటైతే కరెక్ట్ ఆన్సర్ అండి. కేవీ రణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కొంచెం దగ్గరలో ఉన్న ఆన్సర్ అయితే పంపించారు. చూస్తానండి, ఇంత పెద్దగా పంపిస్తే ఎలాగండి ఆన్సర్. ఓకే, దగ్గరగా ఉంది, చూద్దాం. మరి వినికొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ మళ్ళీ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జబర్దస్త్ పాటలు ప్రసంగం చేస్తున్నారు అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేస్తున్నారు. ఓకేనండి, ఇలాగే మెసేజ్ చేస్తున్నాండి. నల్గొండ జిల్లా చందంపేట గ్రామం నుంచి, చందంపేట మండలం చిత్తిరా గ్రామం నుంచి దమోజ్ వెంకటాచార్య వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మళ్ళీ సవరించుకొని వీళ్ళందరూ కూడా మెసేజ్ చేస్తున్నారన్నమాట. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పోరపల్లి శ్రీనివాస్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఇవన్నీ ఆన్సర్లు, చాలా మంది కూడా మంచి మంచి ఆన్సర్లు పంపించేశారు. మరి ఇది విషయం. సో ఇంతకీ క్వశ్చన్కి ఆన్సర్ మన ముందే ఉంటుంది, మన ముందే ఉంటుంది, ఇతరుల ముందు ఉండదు. అబ్బా ఎంత హింట్ ఇచ్చానండి, మామూలు హింట్ కాదు కదా. సో ఇది మన ముందే ఉంటుంది కానీ మనకు కనబడదు. ఎవరు తెలిస్తే మెసేజ్ చేయమని చెప్పాను, మిగతా కూడా కనబడదని చెప్పాను. ఇప్పుడు అర్థం చేసుకుని మన వాళ్ళు మెసేజ్లు చేస్తున్నారు. ఏంటి అంటే కనుక భవిష్యత్తు ఎవరి ముందు వాళ్ళకే ఉంటుంది, వేరే వాళ్ళకి కనబడదు. మీరు ఎవరన్నా భవిష్యత్తు చెప్తానో నమ్మొద్దు దయచేసి. ఓకేనా, ఇది విషయం. చాలా మంది కూడా చేస్తున్నారు కాబట్టి ఆ విషయం చెప్పడం వచ్చేసింది. సో ఇంతకీ వచ్చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ భవిష్యత్ అనమాట. మరి ఇక్కడతో మరి నేనైతే సందర్శనందరికి టాటా గుడ్ బై చెప్పేస్తాను. నెక్స్ట్ మనం మళ్ళీ కలుసుకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఇలాగుద్దు ఇలాగుద్దు, ఉత్తర్ తాట్ కమాయ్ తోడు స్విట్జర్లాండింగ్, అలా ఇలా అలా ఇలా ఆ
1: పర్టికుళ్ళు ఉంటేనే లవ్ అంటారు, నువ్వే ప్రాణం అంటారు, హార్ట్ బీట్ అంటారు, చంపేస్తారు ఫుడ్ బెడ్ కిడ్ అని కలరిస్తారు, పర్సు ఖాళీ అయితే చాలు కను మరుగవుతారు, చిటిచే పో అంటారు, ఓరి దేవుడా లోకం చూడరా,
2: ఓరి దేవుడా
1: షికారంటే నో అంటారు, ఏసీ కారు అంటే లేడీసే సై అంటారు, అబారా అంటారు, మెయింటెనెన్స్ తగ్గిపోతే బ్రదర్ అంటారు, చేతిలో కాటు పెట్టి తన పెళ్లికి రమ్మంటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం, నేను మణిశ్రీ. పాకిస్తాన్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 23 మందిని చట్టవిరుద్ద కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఉగ్రవాదులుగా కేంద్రం ప్రకటించింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ తన సేవలను ఆధునికీకరించే ప్రక్రియలో భాగంగా కీలక మార్పులు చేసింది. సిస్టమ్ అప్గ్రేడ్ తర్వాత సరికొత్త యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మార్పుల వల్ల పీఎఫ్ ఖాతాదారులకు వేగవంతమైన మరింత సురక్షితమైన సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో 2 రోజు పర్యటన కొనసాగించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నలగంపల్లి గ్రామాన్ని సందర్శించారు.

అక్కడి ప్రజలు అవలంబిస్తున్న వినూత్న నెట్ జీరో విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. సౌర విద్యుత్ వినియోగం, వ్యర్థాల నిర్వహణ, నీటి పొదుపు వంటి పద్దతులతో ఆదర్శంగా నిలుస్తున్న ఈ గ్రామంపై ఆయన ప్రశంసలు కురిపించారు. రాష్టంలో తోతాపురి మామిడి సాగు, మార్కెటింగ్, ప్రాసెసింగ్ వంటి అంశాలను పరిశీలించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. గిరిజనుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పొగాకు కొనుగోళ్ల కోసం వేలం నిర్వహించే అన్ని ప్లాట్ఫామ్లు వెంటనే ప్రారంభించాలని, ప్రతి కంపెనీ తప్పనిసరిగా వేలంలో పాల్గొనాలని, కంపెనీలన్నీ ఏకమై మంచి పొగాకు బేళ్లపై సీలింగ్ పెట్టి ధరలు తగ్గించినా అక్రమాలకు పాల్పడినా సహించేది లేదంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. పౌర సరఫరాల సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకువచ్చేలా గుజరాత్ రాష్టంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ పథకాన్ని ఏపీలోనూ ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వారసత్వాస్తుల పంపకాల దస్తావేజు రిజిస్టేషన్ పూర్తి కాగానే ఆటోమేటిక్గా మ్యుటేషన్ జరిగేలా కొత్త విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ నిర్ణయంతో భూ యజమానులు మ్యుటేషన్ కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు తప్పనున్నాయి. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.
4: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
5: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
4: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
5: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
4: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
6: భారతి ఎఫ్ఎం 101.3.

పలుకగా. ఏ సూపర్ సాంగ్ అయితే వేసారు చంద్రబోస్ గారు సంగించగా, ఆ రాజు సునీత వారి బృందం కలిసిపోయిన అద్భుతమైన పాట అయితే లక్ష్మి సినిమాలో నుంచి ఉన్నారు. మీరు చూం చేస్తుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మరి స్టూడియోస్ సమయం 4:09:57 అవుతుంది. మంచి పాట అయితే వినేశారు కదా. నేను ఈ పాట ప్లే చేయగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి పాటలు ప్లే చేయబోతున్నాను అని అనమాట. సో ఈ రోజు 4 గంటలకి వివిధలో మరి నయనతార గురించి మంచి పాటలు అయితే ప్లే చేస్తూ ఉంటారన్నమాట. తను నటించిన ఒక మంచి పాటలు అయితే మీకోసం వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇండస్ట్రీలో ఒక స్టార్డమ్ నిలబెట్టుకున్న ఒకప్పుడు విజయశాంతి గారు, రాధిక గారు, రాధ ఎలా సంపాదించుకున్నారు, ఇప్పుడున్న హీరోయిన్లలో కూడా మరి సమంత గారు కానివ్వండి, నయనతార, ఇలా అందరూ కూడా స్టార్డమ్ సంపాదించుకుంటున్నారు. లేడీ ఓరియంటెడ్ యాక్టర్స్ కూడా బాగా అనుష్క లాంటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, సో వాళ్ళలో మరి బిగ్గెస్ట్ స్టార్గా కూడా నయనతార గారిని చెప్పుకోవచ్చు. నయనతార ఇంకా చాలా చాలా సినిమాలు నటిస్తున్నారు. రీసెంట్గా శివనశంకర వరప్రసాద్ సినిమాలో కూడా నటించడం జరిగింది, ఆలోచించడం జరిగింది, అదే స్టార్డమ్ని ఇవ్వడం జరిగిందనమాట. సో అలాంటి పాటలు మీకోసం అయితే నయనతార పాటలు వచ్చేస్తుంటాయి మీకోసం. నెక్స్ట్ మన కోసం రాబోతున్న పాట మన శంకర వరప్రసాద్, ఈ చిత్రం నుంచి ఒక పాట అయితే వచ్చేస్తుంది. మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. ఇవాళ ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుతున్నానండి. ఇది మనలో అందరికీ యూస్ఫుల్ టాపిక్. అదేంటంటే ఫస్ట్ ఎయిడ్. ఏదైనా డిజాస్టర్ అయినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, చిన్న పెద్ద గాయాలైనప్పుడు ఫస్ట్ ఎయిడ్ ప్రాముఖ్యత గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎయిడ్ అనేది అత్యవసర సమయాల్లో చాలా ముఖ్యం. మరి ఈ ప్రథమ చికిత్స ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి,

ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోండి వెన్నెల ప్రోగ్రాంలో చేతన్తో. ఎమర్జెన్సీ టైంలో ఫస్ట్ ఎయిడ్ ఇలా చేయండి. చాలామందికి ఫస్ట్ ఎయిడ్ ఇంపార్టెన్స్ తెలియదు, అది నేర్చుకోవడానికి కూడా తొందరగా ముందుకు రారు, ఎందుకంటే టైం ఉండదు, ఎక్కడి నుండి మొదలుపెట్టాలో తెలియదు. వారికి కానీ వారి దగ్గర వారికి కానీ యాక్సిడెంట్స్ అవ్వచ్చని వారు అనుకోరు. ఒకవేళ అవసరమైతే ఆ మాత్రం తెలుసులే అనుకుంటారు. కానీ ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోవడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏమిటో చూడండి. ప్రాణాలు సేఫ్, ఎస్. ఎమర్జెన్సీలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎందుకు చేయాలో తెలిసిన వారై ఉంటారు. దీనివల్ల ఒక లైఫ్ సేవ్ అవుతుంది. కంఫర్ట్, ఎస్. సెకండ్ ఇస్ కంఫర్ట్. ఫస్ట్ ఎయిడ్లో ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి విక్టిమ్కి కంఫర్ట్ కలుగజేస్తారు. ఒకరిక్కడ సిచ్యువేషన్ని కంట్రోల్లో చేస్తున్నారు అన్న నమ్మకం పేషెంట్కి కలిగితే వారికి యాంగ్జైటీ తగ్గుతుంది. ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి అవసరాన్ని బట్టి గాయాలకి కావాల్సిన ఇమీడియట్ ట్రీట్మెంట్ అందజేస్తారు. కొన్ని సిచ్యువేషన్స్లో ఫస్ట్ ఎయిడ్ అందకపోతే పేషెంట్ పరిస్థితి చేయి దాటిపోతుంది. ఫస్ట్ ఎయిడ్ ద్వారా పేషెంట్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ వచ్చే వరకు స్టెబిలైజ్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో లేకపోతే ఉన్న వాటిని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. వీరికి పేషెంట్ గురించి ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దానికి వారు ఎమర్జెన్సీ సర్వీసెస్ వారికి అందజేస్తారు. అంటే చైన్ ఆఫ్ సర్వీసెస్లో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్న వారు ఒక వాల్యుబుల్ లింక్ ప్రొవైడ్ చేయగలుగుతారు.

మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ ఉన్న వారికి వారి స్కిల్స్ మీద నమ్మకం ఉంటుంది. అంటే వారు చాలా కాన్ఫిడెంట్గా ఫస్ట్ ఎయిడ్ అడ్మినిస్టర్ చేయగలరు. ఈ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి వారు ట్రైనింగ్ తీసుకొని వారి రియాక్ట్ అయ్యే పద్ధతిలో తేడా తెలుస్తుంది. అది వారి నిత్య జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే యాక్సిడెంట్స్ అనేవి ఎవరికి ఎప్పుడైనా కావచ్చు. అది ఎప్పుడు వేరే వాళ్ళకి, రోడ్డు పైన ఇతరులకి అవుతుందని ఏమీ లేదు కదా. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఉన్నవారు పరిస్థితిని త్వరగా అంచనా వేయగలుగుతారు. చుట్టుపక్కల జరుగుతున్న దానికి అనుగుణంగా వెంటనే వారి ప్లాన్స్ని మార్చుకోగలుగుతారు. ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ వల్ల సేఫ్టీ గురించి ఆలోచన పెరుగుతుంది. యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయో అవగాహన ఉన్నప్పుడు ఎలా వాటిని ప్రివెంట్ చేయాలో బాగా తెలుస్తుంది. దీనివల్ల యాక్సిడెంట్స్ బాగా తగ్గుతాయి. ఫస్ట్ ఎయిడ్స్లో చిన్న చిన్న గాయాలను ట్రీట్ చేయడం, ఎక్కడైనా కోసుకుపోతే అక్కడ ప్లాస్టర్ వేయడం, బ్యాండేజ్ కట్టడం, బ్లీడింగ్ జరుగుతుంటే ఆపడం, సిపిఆర్ చేయడం, వెనుకుని ట్రీట్ చేయడం, వడదెబ్బ తగిలితే ట్రీట్ చేయడం, కాలిన గాయాలకు అవసరమైన ప్రథమ చికిత్సను అందించడం వంటివి నేర్పిస్తారు. అయితే ఇవన్నీ కొన్ని గోల్స్ని రీచ్ అవ్వడానికి నేర్పిస్తారు. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్కి 3 ప్రీమియర్ గోల్స్ ఉంటాయి. వాటిని 3 P's ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అంటారు. ఎందుకంటే ఈ 3 లక్ష్యాలు పి అక్షరంతో మొదలవుతాయి. అవేమిటంటే ప్రిజర్వ్ లైఫ్, ప్రివెంట్ ఫర్దర్ డిటీరియరేషన్, ప్రమోట్ రికవరీ. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో మొట్టమొదటి గోల్ ఫస్ట్ ఎయిడ్ పద్ధతుల ద్వారా ప్రాణాన్ని కాపాడడం. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో మొదట నేర్పించే విషయం, ఒక క్యాజువాలిటీని చూసినప్పుడు వారి ఎయిర్వే ఓపెన్గా ఉందా లేదా చెక్ చేయాలి. స్పృహ కోల్పోయిన వ్యక్తిని చూస్తే అవసరమైతే సిపిఆర్ చేయాలి అని నేర్పిస్తారు. ప్రిజర్వ్ లైఫ్లో మరొకరి ప్రాణం కాపాడమే కాదు, తన ప్రాణం కూడా కాపాడుకోవాలని చెప్తారు. తనను తాను ప్రమాదంలో పడేసుకోకూడదు. ఒక ప్రమాదకరమైన పరిస్థితి చూసినప్పుడు అక్కడున్న రిస్క్ అంచనా వేయాలి. తన ప్రాణాలు పక్కన ఉన్న వారి ప్రాణాలు రిస్క్లో పెట్టి వస్తువులు వీలైతే అక్కడి నుండి రిమూవ్ చేయాలి. సిచ్యువేషన్ మరీ డేంజరస్గా ఉండి దెబ్బతిన్న వ్యక్తికి అక్కడి నుండి కదిపే పరిస్థితి లేకపోయినా లేదా సిచ్యువేషన్ని అప్రోచ్ అయ్యే పరిస్థితి లేకపోయినా కంట్రోల్లో ఉండాలి. ప్రొఫెషనల్ హెల్ప్ కొరకు కాల్ చేయాలి తప్ప తను హ్యాండిల్ చేయాలన్న సిచ్యువేషన్లోకి ఎంటర్ కాకూడదు. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో సెకండ్ ఆబ్జెక్టివ్ ఉన్న పరిస్థితి ఇంకా బ్యాడ్గా తయారవ్వకుండా చూడడం. అంటే బోన్స్ ఫ్రాక్చర్ అయిన వారిని కదపకుండా ఉంచడం, వారికి ఇంకా గాయాలు కాకుండా ఉండే ప్లేస్లో ఉంచడం, గాయానికి కట్టుకట్టడం.

బ్లీడింగ్ ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ పేషెంట్ పరిస్థితిని ఇంకా బ్యాడ్గా కాకుండా కాపాడతాయి. అలాగే పేషెంట్ చుట్టుపక్కల ఏరియాని సేఫ్గా ఉంచడం, పేషెంట్ని సెక్యూర్ పొజిషన్లో ఉంచడం, స్పెషలిస్ట్ హెల్ప్ కోసం కాల్ చేయడం వంటివి కూడా ఇందులోకే వస్తాయి. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ యొక్క ఫైనల్ గోల్ రికవరీకి హెల్ప్ చేయడం. ప్రొఫెషనల్ మెడికల్ హెల్ప్ వచ్చేలోపు చేసే ఫస్ట్ ఎయిడ్ లాంగ్ టర్మ్ రికవరీకి ఎంతో సహకరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాలిన గాయం మీద కూలింగ్ అప్లై చేయడం వల్ల ఆ గాయం త్వరగా హీల్ అవ్వడమే కాక మచ్చపడే ఛాన్స్ని కూడా తగ్గిస్తుంది. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు రకరకాల పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. చిన్న గాయాల దగ్గర నుండి బోన్ ఫ్రాక్చర్స్ వరకు ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తుంది. ప్రొఫెషనల్ హెల్ప్ వచ్చేలోపు ప్రొవైడ్ చేసే అసిస్టెన్స్ ఎంత ఇంపార్టెంటో తెలియపరుస్తారు. ఎమర్జెన్సీ ప్రొఫెషనల్ కేర్ కోసం కాల్ చేయడం కూడా రికవరీ త్వరగా జరుగుతుంది. ఈ ట్రైనింగ్ని చాలా మెడికల్ ఇన్స్టిట్యూట్స్, ఫస్ట్ ఎయిడ్ ఆర్గనైజేషన్స్ నేర్పిస్తాయి. దీనివల్ల ప్రాణాలు కాపాడబడతాయి, సేఫ్టీ గురించి అవగాహన కూడా పెరుగుతుంది. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ వెన్నెల ప్రోగ్రాం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం, గమనించగలరు. సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బాయ్. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

ஆகாஷவாணி கர்னூல் கேந்திரம். మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం సాయంత్రం 5 గంటలు. మరి ఇవాళ్టి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం. ఇప్పుడు విందాం శిశిర శిబిరం నాటిక. రచన శ్రీ ఎం భాస్కర్, నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ.

శిశిర శిబిరం నాటిక. రచన శ్రీ మైనంపాటి భాస్కర్. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ. వినండి శిశిర శిబిరం నాటిక.

0: సార్, మీ జాబ్ వర్క్ పూర్తయింది. ఇవిగో పేపర్స్. బిల్లు 20 రూపాయలు.
1: బిల్లు 1 రూపాయి ఎక్కువే కానీ క్షణంలో పూర్తయిపోయింది వర్కు. తప్పులే ఉండవు కదా?
0: ఒక్క తప్పు ఉంటే మొత్తం డబ్బు వాపసిస్తా.
1: మీ సంగతి నాకు తెలీదా? ఊరికే అడిగా కానీ రేపు ఇంకొన్ని కోర్టు కాగితాలు తెస్తాను, ఇట్లాగే నీట్గా టైప్ చేసి పెట్టాలి.
0: సార్, వర్క్ ఏమన్నా ఉంటే దయచేసి ఇవాళే తెండి. నైట్ అవుట్ చేసి తెల్లారేటప్పటికీ మీకు అప్పగించేస్తాను. రేపటి నుంచి కొన్నాళ్ల పాటు నేను ఊళ్ళో ఉండను, అందుకని.
1: ఎక్కడికి వెళ్తున్నారే?
0: ఉత్తరాదికి, కాశీ ప్రయాగాలతో.

0: పాటు హిమాలయాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ చూసుకుని వస్తాం.
1: ఆహా, పెద్ద ప్రయాణమే పెట్టుకున్నారే. మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నారా?
0: అవునండి, నేను, నా భార్య, మా అబ్బాయి నవీను, కోడలు విలాసిని, మొత్తం 4 శాల్తీలు.
1: మరైతే ఇంకే శుభం.
0: ఎప్పటినుంచో కోరిక, ఇప్పటికి తీరుతుంది. తిరిగి వచ్చాక ఇక ఇన్స్టిట్యూట్ వ్యవహారాలన్నీ మా అబ్బాయే చూసుకుంటాడు. ఇన్నేళ్ల నుంచి రెక్కలు ముక్కలు చేసుకుని వెనకేసిన డబ్బుతో ఒక జిరాక్స్ మిషన్ కూడా కొంటున్నా.
1: ఇంకే కొడుకు కోసం అన్నీ అమర్చి పెడుతున్నారన్నమాటే?
0: అవును సార్, నేను పడ్డ కష్టాలు నా కొడుకు పడకూడదని నా కోరిక.
1: అది లోక సహజమే కదా, కడుపు తీపి. మంచిది మృత్యుంజయరావు గారు, మరి నేను వెళ్ళొస్తా.
0: నమస్కారం అండి.
1: మృత్యుంజయరావు గారు, మృత్యుంజయరావు గారు, ఏమిటి, ఏమైంది? అరే రే, ఏమైంది? బాగానే ఉన్నారు కదండి. ట్యాక్సీ, ట్యాక్సీని పిలవండి. అరే ట్యాక్సీ వచ్చింది, జాగ్రత్త తీసుకెళ్ళండి. జాగ్రత్త అండి, జాగ్రత్త అండి. క్షణాల క్రితం నాతో చక్కగా మాట్లాడాడు పాపం. ఏమైందో ఏమిటో.

0: బాబు నవీన్, ఏమిట్రా ఇదంతా?
1: నాన్నగారికి తగ్గిపోతుంది, కంగారు పడకమ్మా.
0: డాక్టర్ గారు ఏమంటున్నారు?
1: టెస్టులు చేస్తున్నారు. డాక్టర్ వైద్య అంటే అందరి డాక్టర్ లాంటి వాడు కాదమ్మా, చాలా సిన్సియర్, డబ్బు మనిషి కాడు. అనవసరంగా అరడజన మందులు రాసేసి మందుల కంపెనీల వాళ్ళని ఉద్ధరించాలని చూడడు. టానికుల కంటే తాజా పళ్ళు మంచివంటాడు. ఒక జామపండు ఒక్క టానిక్ సీసాతో సమానం అంటాడు. మెడికల్ షాపుల్లో దొరికే హెల్త్ డ్రింక్స్కి బదులు కాస్త గోధుమ నూక చక్కెర కలిపి తింటే శ్రేష్టమంటాడు. చౌకగా వైద్యం చేయడంతో పాటు చాలా రకాల ప్రయోగాలు కూడా చేస్తుంటాడమ్మా.
0: ఏమిటో బాబు, ఇప్పుడు ఆ ప్రయోగాలన్నీ ఈయన మీద చేయడు కదా.
1: నీకు అన్నీ భయాలే. అదిగో డాక్టర్ గారు వస్తున్నారు.
2: మిస్టర్ నవీన్.
1: డాక్టర్,
2: మీరు ఒకసారి రండి. మీ నాన్నగారిని అన్ని రకాలుగా పరీక్ష చేశాను.
1: ఏం ప్రమాదం లేదు కదా డాక్టర్?
2: ప్రమాదం అంటే తక్షణం ఏమీ లేదు, కానీ
1: కానీ
2: మిస్టర్ నవీన్, మీరు ధైర్యంగా ఉండాలి.
1: చెప్పండి డాక్టర్.
2: నవీన్, మీ తండ్రి మృత్యుంజయరావు గారికి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది.
1: మై గాడ్, ఎయిడ్సా? నాన్నగారికా? డాక్టర్, ఈ ఎయిడ్స్ అనేది చెడు తిరుగుళ్ళ వల్ల వస్తుందంటారు, నాన్నగారు అలాంటి మనిషి కారే?
2: చెడు తిరుగుళ్ళ వల్లే ఎక్కువగా ఈ వ్యాధి వస్తుందన్నమాట నిజమే, కానీ వేరే కారణాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి సరిగా స్టెరిలైజ్ చేయని సిరంజిలతో ఇంజెక్షన్ చేయడం వల్ల, ఒక్కోసారి రక్తం ఎక్కించడం వల్ల కూడా వస్తుంది.
1: అయితే ఈ ఎయిడ్స్కి మందు లేదా డాక్టర్?
2: వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప, వచ్చాక ఐఎమ్ సారీ, ప్రస్తుతానికి మందేం లేదు.
1: ప్రస్తుతానికి అంటే?
2: అంటే ఇప్పుడిప్పుడే ఎయిడ్స్ను గురించిన పరిశోధనల్లో కొన్ని ఆశాజనకమైన విశేషాలు బయటపడుతున్నాయి.
1: ప్లీజ్ అవేమిటో చెప్పండి డాక్టర్.
2: హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ ఉన్న మనుషుల్లో ఎయిడ్స్ వ్యాధి విజృంభించడానికి కారణం ఎంపీరియం, ఎం పెనెంట్రాన్స్, ఎం జెనటాలియం అనే మైక్రోప్లాస్మా రకాలు కారణమై ఉండవచ్చు అంటున్నారు ప్రఖ్యాత ఫ్రెంచ్ సైంటిస్ట్ డాక్టర్ లుక్ మొంటెనైర్. అంటే దొంగ ఆచుకి కాస్త దొరికినట్లే కదా. దాంతోపాటు CD8 లింపోసైట్స్ అనే రక్త కణాలు ఎక్కువగా ఉన్న మనుషుల్లో ఆ కణాలు ఏదో గుర్తు తెలియని కెమికల్ను స్రవిస్తాయని, ఆ కెమికల్ హెచ్ఐవి వృద్ధి పొందకుండా ఆపగలదని తెలుస్తుంది. ఎయిడ్స్ని గురించిన పరిశోధనలు

0: ఒక దారిలో పడ్డాయి. నేను కూడా ప్రస్తుతం అదే ప్రయత్నంలో ఉన్నా.
1: అంటే మీరు ఎయిడ్స్ని ట్రీట్ చేయగలమంటారా?
0: చెయ్యొచ్చు, కానీ ఇప్పుడే కాదు, పరిశోధనలు పూర్తి కావాలి, ఆ తర్వాత ప్రయోగాలు జరగాలి. అప్పుడు
1: ఎన్నాళ్ళు పట్టవచ్చు అంటారు?
0: ఎన్నేళ్ళు అని అడగండి, పడితే 10 ఏళ్ళు పట్టవచ్చు, లేదా పొద్దుటికల్లా ప్రయోగాలు విజయవంతం కావచ్చు, చెప్పలేము.
1: కానీ అప్పటిదాకా ఈయన
0: అదే ట్రాజెడీ.
1: డాక్టర్ నిజం చెప్పండి, మా నాన్నగారు ఇంకా ఎంతకాలం బతకవచ్చు?
0: నా ఉద్దేశంలో 1-5 ఏళ్ళు. ఎయిడ్స్ అంటే ఒంట్లో రోగాలు నిరోధించే శక్తిని కోల్పోవడం, అందుకని కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉండాలి ఆయన్ని మీరు.
1: అలాగే డాక్టర్, కానీ ఈ సంగతి మాత్రం మా అమ్మకి నాన్నకి చెప్పకండి ప్లీజ్.
0: ఓకే నవీన్.
2: ఇన్నాళ్ల కోరికో అందరం కలిసి ఉత్తరదేశ యాత్ర చేసి రావాలని.
3: దేనికైనా దేవుడి దయ ఉండాలి, కాలం కలిసి రావాలి.
2: ఇన్నాళ్లకు తోసుకుని వచ్చింది ఆ గడియ.
3: ఏమండి, హాస్పిటల్లో 1 వారం రోజులు ఉండి వచ్చినా మీరు పూర్తిగా కోలుకున్నట్లు లేదు. పోనీ ప్రయాణం కొన్నాళ్ల పాటు ఆగిపెట్టుకుంటేనే?
2: చిన్న చిన్న జ్వరాలకి దగ్గులకి మనం భయపడితే ఎట్లాగోయ్? తీర్థయాత్ర నుంచి తిరిగి వచ్చేసరికి 25 ఏళ్ల కుర్రాడిలా హుషారుగా అయిపోతా చూస్తుండు.
3: సరేలేండి, దూరవారం వెళ్తున్నాం, కాస్త అయిన వాళ్ళ ఇళ్లలో చెప్పి వద్దామా?
2: సరే పద.
3: అమ్మాయి విలాసిని తలుపేసుకోమ్మా.
1: విలాసిని, విలాసిని, ఎక్కడికి వెళ్ళారు అమ్మా నాన్న?
4: బంధువులు ఇళ్లలో చెప్పొద్దామని వెళ్ళారు.
1: పాపం, ఇంకా వాళ్ళకి అసలు సంగతి తెలియదు కదా.
4: అసలు సంగతి సరే, ముందు జరగాల్సిన సంగతి ఏమిటో చూడండి.
1: అంటే?
4: మీ నాన్నగారికి ఎయిడ్స్, అసలే భయంకరమైన వ్యాధి. దానికి తోడు 5 ఏళ్ళు బతకబోతున్నారు ఆయన.
1: ఆయన్ని కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉండాలన్నారు డాక్టర్ వైద్య.
4: 5 ఏళ్ల పాటు ఆయన్ని కంటికి రెప్పలా కనిపెట్టుకుంటే ఆ తర్వాత మన చేతికి వచ్చేది చెప్పే.
1: విలాసిని, ఏమిటా మాటలు?
4: అవునండి, ఆయనకు వచ్చిన రోగం ఎలాగూ తగ్గేది కాదు. పోయే వాళ్ళతో పాటు మనము పోవాలా? ఏమండి, ఆ పశువుల మందని చూసారా?
1: 2 పశువుల చొప్పున కట్టేసి తోలుకెళ్తున్నారు. ఆ వీపుల మీద పెయింట్తో ఆ గుర్తులేమిటి? బక్క చిక్కి ఉన్నాయి గొడ్లు. ఓహో, పాపం కబేళాకు తోలుకెళ్తున్నారనుకుంటా.
4: ఇందులో పాపం ఏముందిలేండి, వయసు అయిపోయింది, జవసత్వాలు ఉడిగిపోయాయి, ఎందుకు పనికిరావు. తిండి దండగని కసాయి వాళ్ళకి అమ్మేసి ఉంటారు, అది లోక సహజం.
1: ఇప్పుడు ఎందుకు చదువుతున్నావు ఇదంతా?
4: అడవుల్లో కూడా అంతేనండి, ఒక జంతువు ఇంకొక జంతువుని వేటాడి తింటుందా? ఆ వేటలో దొరికిపోయేది ఎప్పుడు రోగిష్టి జంతువులో, బలహీన జంతువులో, లేకపోతే దెబ్బ తగిలి పారిపోలేని జంతువులో అన్నమాట. అలాంటివే ఇంకో జంతువు వాతబడి చస్తాయి. ఇది సృష్టి న్యాయం అండి, థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. పనికి మారిన ప్రాణులు బతికుంటే భూమికి భారం కాదంటారా?
1: నీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
4: సృష్టి న్యాయాన్ని బట్టే మనం కూడా పోవాలి. మీ నాన్నగారికి ఎయిడ్స్, తగ్గే వ్యాధి కాదు. అలాంటప్పుడు ఇంకో 5 ఏళ్ల పాటు ఆయన్ని బతకనిచ్చి మనం చావడం ఎందుకు?
1: ఆయన రెక్కలు ముక్కలు చేసుకొని కాస్త సంపాదించుకున్నాడు, దాచుకున్నాడు, దాన్ని ఇప్పుడు ఖర్చు చేద్దాం.
4: ఆయన సంపాదించింది దాచింది అంతా మీకోసం. జిరాక్స్ మిషన్తో సహా అన్నీ కొని మీకు మంచి భవిష్యత్ ఏర్పరచాలని ఆయన కలలు కన్నారు. అవన్నీ పగటి కలలు చేస్తారా?
1: మరేం చేయను, ఇంతకీ నాన్నని చంపేయమనా నీ సలహా?
4: ఇదివరకు కొన్ని కొండ జాతుల వాళ్లల్లో ఒక ఆచారం ఉండేదిటండి, తల్లిదండ్రులు బాగా ముసలివాళ్ళు అయిపోయాక కొడుకు వాళ్ళని వెంటబెట్టుకుని మంచు కొండల్లోకి తీసుకెళ్లేవాట. వాళ్ళకి 3 రోజులకు సరిపడా ఆహారం, పొగాకు అవి ఉంచి వాళ్ళని అక్కడ వదిలేసి వచ్చేవాడు. ఆ తర్వాత 4-5 రోజుల్లో చనిపోయేవాళ్ళు వాళ్ళు. ఆ ముసలాళ్ళ బాధ ఆ విధంగా తప్పేది వాళ్ళకి.
1: అయితే ఇప్పుడు ఏమంటావు?
4: ఏం లేదు, మనం కూడా ఇప్పుడు తీర్థయాత్రలకి హిమాలయాల్లోకి వెళ్తున్నామని గుర్తు చేస్తున్నాను అంతే.

0: అమ్మయ్యా, కాశీప్రయగా చూశాం, బద్రీనాథ్ ఋషికేశ్ చూశాం, వైష్ణోదేవికి వెళ్తున్నాం. ఇదంతా ఏ జన్మలో చేసుకున్న సుకృతము.
1: నానా, చలిగా ఉందా? వేడిగా టీ తాగుతారా?
0: వద్దురా బాబు, ఇప్పుడేగా తాగాం.
1: ఆకలి వేయట్లేదు? బ్రెడ్ ఏమన్నా తెమ్మన్నారా?
0: వద్దొద్దు,
1: పోనీ పళ్ళు, లేకపోతే జిలేబీ తిన్నానా, ఇక్కడ బాగా చేస్తారు.
0: ఏమిట్రా ఆర్భాటం? ఇవాళే నా బతుకి ఆఖరి రోజైనట్లు ఊరుకో.

0: దేవుడి దయవల్ల వెళ్ళిన అన్ని చోట్ల దర్శనం బాగా జరిగింది. అదిగో అక్కడేదో చిన్న ఆలయం ఉంది, అది కూడా చూసుకుని వద్దాం పద. అమ్మని మీ ఆవిడ్ని పిలు.
1: నాన్న, వాళ్ళని ఇక్కడే ఉండని. ఇక్కడికి దగ్గరలోనే ఎవరో యోగి తపస్సు చేసుకుంటున్నట్ట, మనిద్దరం వెళ్ళి చూసొద్దాం.
0: నిజంగానే? అవునులే, హిమాలయాల్లో తపస్సు చేసుకునే వాళ్ళకేం తక్కువ. సరే పద, పుణ్యపురుషుల దర్శనమే మహాభాగ్యం కదా.

0: చాలా నిర్జనంగా ఉంది ఇక్కడ. ఇంతకీ ఎక్కడా యోగి?
1: ఇటే, ఇంకొంచెం ముందుకు వెళ్తే కనపడతారు.
0: ముందుకు సరే, మళ్ళీ అసలు వెనక్కి వెళ్ళగలమా? ఈ మంచులో దోవ ఎలా తెలుస్తుందిరా?
1: బా, నేను బాగా గుర్తు పెట్టుకున్నాలే నాన్న, నువ్వు త్వరగా నడు.
0: గాలి విసిరేస్తుంది మనుషుల్ని. నవీన్, నువ్వు నా దగ్గరే ఉండు, దూరంగా పోకు.
1: నేను ఇక్కడే ఉన్నానాన్న.
0: నవీన్ ఎక్కడ?
1: ఇక్కడే
0: నాన్న. నవీన్
1: ఇక్కడే ఉన్నా.
0: నవీన్
1: ఇటు ఇటు అటు కాదు, ఇటు.
0: నవీన్ నవీన్ నవీన్ నవీన్
1: నాన్న.
0: నవీన్
1: నాన్న.
0: నవీన్
1: నాన్న.
0: నవీన్.

0: అబ్బా, ఇంకా ఎన్నాళ్ళండి ఆ దిగులు మొహం?
1: నాన్నని పరమ కిరాతకంగా ఆ మంచు తుఫానులో వదిలేసి వచ్చాను విలాసిని. అసలే ఆయన చలి భరించలేరు. ఎండాకాలంలో కూడా రగ్గు కప్పుకునే పడుకునేవారు. ఎంత బాధపడుతుంటారో పాపం.
0: ఇంకా బాధ ఏమిటండి, ఆయన ఎప్పుడో స్వర్గస్థులై ఉంటారు.
1: ఆ విషయం తలుచుకుంటేనే ఎలాగో ఉంది. పాపం
0: పాపం కాదు, పుణ్యం. దీన్నే మెర్సీ కిల్లింగ్ అంటారు. చావడం వల్ల బతికిపోవడం అన్నమాట.
1: అయితే మనం చేసింది మంచి పనేనంటావా విలాసిని?
0: అందులో ఏమాత్రం సందేహం లేదు.
2: మృత్యుంజయరావు గారు! అయ్యా మృత్యుంజయరావు గారు!
1: ఎవరండి?
2: నా పేరు భలేరావు, బాలముకుందు భలేరావు, లాయర్ని.
1: లాయరా? ఏం పనండి?
2: మృత్యుంజయరావు గారు ఉన్నారా?
1: ఆయన వెళ్ళిపోయారు.
2: ఎక్కడికి?
1: నాన్నగారు స్వర్గస్థులయ్యారండి.
2: ఇజ్ ఇట్?
1: అందరం కలిసి తీర్థయాత్రలకు వెళ్ళాం. అక్కడ మంచు తుఫానులో చిక్కుకుపోయారు నాన్నగారు.
2: పాపం.
1: ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ మీరు వచ్చిన పని?
2: మీకు లక్ష్మీపతి గారు తెలుసా?
1: లక్ష్మీపతి గారా? తెలీదే.
2: తెలిసి ఉండడానికి అవకాశం కూడా లేదులేండి. ఆయన మీకు చాలా దూర బంధువు.
1: అయితే
2: ఆయన వారసులు ఎవరు లేకుండా చనిపోయాడు పాపం.
1: అలాగా?
2: వెదగ్గా వెదగ్గా ఆయనకు అతి దూరపు వారసుడు మీ తండ్రి అయిన మృత్యుంజయరావు గారే అని తెలిసింది.
1: ఏమిటి?
2: మీ నాన్నగారు కూడా మరణించారు కాబట్టి ఇప్పుడు ఆస్తి అంతా మీకే వస్తుంది.

0: గంగానా అబ్బా, భలే శుభవార్త చెప్పారండి భలేరావు గారు.
1: ఇవిగో డాక్యుమెంట్లు. ఓ నెలలోగా ఆస్తి అంతా మీ పరం అయ్యేటట్టుగా ఏర్పాటు చేస్తాను.
0: మీకు నా కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.
1: భలేవాడివోయ్, కృతజ్ఞతనా ఇంకా ఏమన్నానా? నా డ్యూటీ నేను చేశాను అంతే. వెళ్ళొస్తాను.
2: ఏమండి మిమ్మల్ని ఇట్రండి.
0: వస్తున్నా.
2: అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వచ్చిందండి.
0: విలాసిని, మరి మనకింక దరిద్రం తీరిపోయినట్టే కాబట్టి వెళ్ళి నాన్నని వెతికి తీసుకురానా?
2: అబ్బబ్బబ్బా, నీ చాదస్తం చూస్తే విసుగొచ్చేస్తోంది. మీ నాన్నగారు ఎప్పుడో ప్రాణాలు వదిలేసి ఉంటారు.
0: నీకంత ఖచ్చితంగా ఎలా తెలుసు?
2: ఎలా అంటే, ఆయనే మళ్ళీ మన ఇంట్లో పుట్టబోతున్నారు కాబట్టి.
0: అంటే?
2: అన్నీ వివరంగా చెప్పాలి. మీరు తండ్రి కాబోతున్నారండి.
0: నిజంగానే?
2: ఆహా, అక్షరాల నిజం. ఇంక మీరు వెనక చూపు వదిలేయండి, ముందు చూపు ముఖ్యం. మనకి ముద్దులు మూటగట్టే బాబు పుడతాడు, వాణ్ణి మనం అల్లారు ముద్దుగా పెంచాలి, పెద్ద చేయాలి, పెద్ద పెద్ద చదువులు చెప్పించాలి. ఏమంటారు?
0: ఇంకేమంటాను, సరేనంటాను.

0: అత్తయ్య, అత్తయ్య, బాబుకు వేడి నీళ్ళు పెట్టారా?
1: పెట్టానమ్మా.
0: ఆ చెత్తనే నాకు కూడా వేడి నీళ్ళు.
1: ఉంచుతానమ్మా.
0: నా స్నానం అయ్యేలోగా మీరు ఇంటి పనులు పూర్తి చేసి వంట కానిచ్చేస్తే.
1: ఇవాళ కొత్త కాదు కదమ్మా, అన్నీ నేను చూసుకుంటాలేమ్మా.

0: అమ్మా నేను స్కూల్కి వెళ్ళాలి, బూట్లేవి?
1: మనీష్ రా బాబు, ఇవిగో బూట్లు ఇక్కడ ఉన్నాయి. అయినా ఇంతలోనే ఎంత పొడుగు ఎదిగిపోయావు నాయనా. మొన్న మొన్నటి దాకా బుల్లి బుల్లి బూట్లు వేసుకునేవాడివి, చూడటానికి బొమ్మ బూట్లల్లే ఉండేవి. ఇప్పుడు బూట్లు పెద్దవయ్యాయి, నువ్వు పెద్దవాడివైపోతున్నావు. పదేళ్ళు రాలా.
0: అత్తయ్య నాకు నీళ్లు రెడీనా?
2: పాపం ఇంటి పనులన్నీ అమ్మే చేస్తోంది విలాస్ని, ఆమెను ఎందుకు బాధ పెడతావు?
0: మీ అమ్మే అరిగిపోదు కానీ ఊరుకోండి. తిని కూర్చుంటే తినదరక్క మీ నాన్నకు వచ్చినట్లే నానా రకాల రోగాలు వస్తాయి. పనులు చేస్తే ఒంటికి ఎక్సర్సైజ్.

0: ఎవరు? ఓ, డాక్టర్ వైద్య గారు, మీరా? రండి రండి రండి రండి.
1: 10 ఏళ్ల క్రితం మీ తండ్రి మృత్యుంజయరావు గారికి వైద్యం చేశాను, గుర్తుందా?
0: అయ్యో, మిమ్మల్ని ఎలా మర్చిపోగలను?
1: అప్పుడు చెప్పాను గుర్తుందా, ఏనాటికైనా ఎయిడ్స్కు వీరుగుడు కనిపెడతానని.
0: కనిపెట్టేశారా?
1: వదులుతానా, లక్షణంగా కనిపెట్టాను.
0: ఆ కనిపెట్టేదేదో 10 ఏళ్ల క్రితమే కనిపెట్టి ఉంటే, మా నాన్న బ్రతికుండేవారు కదా.
1: ఇప్పుడు మాత్రం ఏం కొంప ముంచుకుపోయిందని?
0: అంటే?
1: నేను ఇవాళ మీ ఇంటిలిపాదికి ఒక గొప్ప బహుమతినివ్వబోతున్నాను.
0: బహుమత? ఏమిటండి అది?
1: నాతో పాటు ఎవరిని తీసుకొచ్చానో చూడు.
0: నాన్నా, నువ్వా?
2: ఏమండి, మీరా? మాయా, మీరా?
3: అవునర్రా, నేనే.
2: ఏమండి, మీరు నిజంగా మీరేనా?
3: అవును, నేనే నేనే నేనే నేనంటే నేనే.
2: ఏమిటిదంతా పగటి వేషగాళ్ళ పద్ధతిలా ఉందే? చచ్చిన మనిషి తిరిగి ఎలా బతికి వస్తాడు? ఇదేమన్నా సత్యకాలమా, పురాణ యుగమా?
1: పురాణకాలం కాదు కానీ 21వ శతాబ్దం, అందుకే ఇది సాధ్యమైంది.
0: డాక్టర్ గారు, ఏమిటి, ఏం జరిగింది, వివరంగా చెప్పండి.
1: జరిగిందంతా అర్థం కావాలంటే మీకు కొంత వివరంగా చెప్పాలి, ఓపిక వింటారా?
2: ఏమిటిది చెప్పండి.
1: చనిపోయిన మనిషి మళ్ళీ తిరిగి బతికి వస్తాడని, అతని కోసం అతని దేహాన్ని భద్రంగా ఉంచాలనే ఊహ పాతకాలపు ఈజిప్షియన్లలో ఉండేది.
0: చాలా చిత్రమైన విషయాలు చెబుతున్నారు.
1: అంతకంటే

0: విచిత్రమైన అసలు విషయం చెప్తాను. ఒకప్పుడు చావు అనే పదానికి ఉన్న డెఫినేషన్ ఇప్పుడు చెల్లుబాటు కావడం లేదు. కొద్ది సంవత్సరాల క్రితం చావు అంటే గుండె ఆగిపోవడం, నాడి అందకపోవడం, శ్వాస ఆగిపోవడం, ఇవే మరణానికి సూచనలుగా ఉండేవి.
1: మరి ఇప్పుడు?
0: ఇప్పుడు సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. మెదడులోని చివరి జీవకణం చనిపోయేదాకా అది మరణం కింద లెక్క కాదుంటున్నారు ఇప్పటి శాస్త్రజ్ఞులు. ఆ చివరి జీవకణాన్ని రీవైటలైజ్ చేసి దాని సాయంతో కొత్త కణాలను సృష్టించగలిగితే శవానికి మళ్ళీ ప్రాణం పోసినట్లే. ఎయిడ్స్కి విరుగుడు కనిపెట్టడంతో పాటు బతికి ఉన్న ఆ ఒక్క జీవకణం సాయంతో శవాలకు జీవం పోసే పద్ధతిని కూడా పర్ఫెక్ట్ చేశాను, థ్యాంక్స్ టు జెనెటిక్ ఇంజనీరింగ్. నా పరిశోధనలు జయప్రదంగా ముగిశాయి. ప్రయోగాల కోసం హిమాలయాలకు వెళ్ళాను. వెళ్ళాక అక్కడ కనబడింది మీ తండ్రి మృత్యుంజయరావు శరీరం. మనసులో కూరుకుపోయింది. ఆ శరీరాన్ని పట్టుకొచ్చాను, పరిశోధించాను. దానిలో ఇంకా కొన్ని జీవకణాలు సజీవంగానే ఉండడం గమనించాను. వాటిని రీవైటలైజ్ చేశాను. మీ తండ్రికి పునర్జన్మ వచ్చింది. ఆ తర్వాత ఆయనకి యాంటీఏజ్ డ్రగ్స్ ఇచ్చాను. నవీన్, మీ తండ్రి మృత్యుంజయరావు గారు ఇప్పుడు పూర్తి ఆరోగ్యవంతుడు. ఏమండి మృత్యుంజయరావు గారు, మీరు నిజంగా సార్థక నామదేవిలే. కంగ్రాచులేషన్స్. నా పని పూర్తయింది, నేను వెళ్ళొస్తా.
2: మిమ్మల్ని అందరినీ మళ్ళీ జన్మలో చూస్తాను అనుకోలేదర్రా.
3: ఏ జన్మలో నేను చేసుకున్న పుణ్యమో కానీ మీరు మళ్ళీ బ్రతికి వచ్చారు, నాకదే 10,000.
2: నవీన్, అమ్మ విలాసిని, మీరెందుకు అలా కలవరపడిపోతున్నారు? ఏమైంది?
4: ఇదంతా చూస్తుంటే ఏదో అద్భుతం జరుగుతున్నట్టుంది నాన్న.
5: నాకు పరమాద్భుతంగానే ఉంది, కానీ ముసలాళ్ళు బతికి వచ్చారని సంబరపడిపోతే చాలదు. ముందుంది ముసళ్ళ పండగ.
2: ఏమైందమ్మా?
5: మీరు బతికి వచ్చారు సరే, టింగు రంగాన్ని బతికి వస్తే అయిపోయిందా? దీనిలో ఎన్ని లిటిగేషన్లుంటాయి, ఎన్ని తిరకాసులుంటాయి. మన లా ప్రకారం ఒక మనిషి 7 ఏళ్ల పాటు కనపడకుండా పోతే అతను చచ్చిపోయినట్లే లెక్క. అందుకని ఇప్పుడు జనాభా లెక్కల్లో మీరు లేరు. మిమ్మల్ని మళ్ళీ మనిషిగా లా ఒప్పుకుంటుందా? అబ్బో, ఎన్నో గొడవలు.

0: విలాసిని, ఇది నమ్మశక్యం కానంత విచిత్రంగా ఉందోయ్.
1: అలా అనుకుని మురిసిపోకండి. ఆయన బతికి వచ్చాడంటే మనకి చచ్చినంత పని అయిందని గ్రహించరే.
0: అదెట్లా?
1: ఇప్పుడు ముసలాయన ఆస్తి అంతా తనకే రావాలంటాడు. లక్ష్మీపతి గారి డైరెక్ట్ వారసుడు ఆయనే కదా. మరి
0: అడిగితే ఇచ్చేస్తాం, దానిదేముంది?
1: అన్నంత పని చేసి నా కొడుకు నోట్లో దుమ్ము కొడతారా ఏమిటి?
0: మరేం చెయ్యాలి?
1: మీరు గుట్టు చప్పుడు కాకుండా ఊరుకోండి. 4 లా పాయింట్లు లేవదీసి ఆయన్ని బెదరగొట్టేస్తాను. ఆ తర్వాత ఆయన మూల కూర్చుని ముక్కు మూసుకుని కృష్ణారామ అంటూ కాలం గడిపేయాలి, అంతే. ఆస్తి సంగతి అసలు నోరు మెదపద్దు మీరు.
0: సరే, నీ ఇష్టం.
1: అత్తయ్య తలుపు చూడండి.
2: ఎవరు?
3: మృత్యుంజయరావు గారు ఉన్నారండి.
0: ఆయన పోయి చాలా కాలం అయిందండి.
3: పోయారా? మరి అక్కడ ఆ పారిజాతం చెట్టు దగ్గర ఉన్న మనిషి ఎవరు?
0: అతనా? అతను మా తోటమాలండి.
3: తోటమాల? అతనే మీ అమ్మగారికి భర్త కూడా అనుకుంటానే.
0: ఏమిటండి మీరు అంటున్నది?
3: సరే, నాకెందుకు, నేను వెళ్ళొస్తా.
1: అందరితో అట్లాగే గట్టిగా ఉండండి. అత్తయ్య ఎక్కడికి ఆ ప్లేట్లు పలహారాలు?
2: నన్ను మీ మామగారిని ఇక నుంచి సర్వెంట్ క్వార్టర్స్లోనే ఉండమన్నావు కదమ్మా. మీ మామగారికి భోజనం తీసుకెళ్తున్నాను.
1: అవును, మరి రోగిష్టి మనిషిని పిల్లలున్న తోట ఎట్లా ఉంచుతాం? ఇదిగో పింగాణి ప్లేట్లు వద్దు, ఆ జర్మన్ సిల్వర్ గిన్నెలో తీసుకెళ్ళండి అన్నాం.
2: సరేనమ్మా, నీ ఇష్టం.
4: ఏం ముసలమ్మా ఎత్తెత్తి పడేస్తున్నావు? సత్తి గిన్నె చూడు ఎన్ని సొట్టలు పడిందో.
2: మనీష్, నువ్వేనా ఇట్లా మాట్లాడుతుంది? నువ్వు కూడా మారిపోయావట్రా.
4: వీళ్ళందరితో పాటే నేను కూడా బంగారం లాంటి సత్తి గిన్నె, తరతరాల పాటు వాడుకోవాల్సిన సత్తుబొచ్చే, దాన్ని పగలేస్తున్నావా? ఇవాళ మా అమ్మ నాన్న మీకు

0: అమ్మనే పెడుతున్నారు తిండి. మరి నేను రేపు పెద్దయ్యాక మా అమ్మని నాన్నని సర్వెంట్ క్వార్టర్స్లో ఉంచి ఈ గిన్నెలోనే వాళ్ళకి తిండి పెట్టద్దు.
1: ఒరే, ఒళ్ళు తిమ్మిరెక్కిందా? ఏమిట్రా మాటలు? మాకు సత్తు బొచ్చులు తిండి పెడతావా?
2: వీపు పగల కొడతాను వేధావా.
0: మీరు నేర్పించిన విద్య కదా ఇది.
3: అవునండి, ఆ పిల్లాడున్న దాంట్లో తప్పేముంది? ఇవాళ మీరు మీ పెద్దలకు చేస్తున్న సత్కారం రేపు మీ పిల్లాడు మీకు చేస్తారంటున్నాడు. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. మర్చిపోతే ఎలా?
1: చూడబోతే మా వాడి మనసు మీరే విరిచేసినట్లున్నారే.
3: ఆ పుణ్యంలో నాకు కాస్త భాగం లేకపోలేదమ్మా, ఒప్పుకుంటున్నా. ఇదిగో మృత్యుంజయరావు గారు, ఇంకా ఆ తోటమాలి అవతారం చాలించి ఇలా ముందుకు రండి. నేను గుర్తున్నానా?
4: మీరు
3: హిమాలయాల్లో అదే ఆ మంచు తుఫానులో ఆ రోజున?
4: అవును, గుర్తొచ్చింది, ఇప్పుడు గుర్తొచ్చింది.
3: ఆ రోజు మంచు తుఫానులో మీతో పాటు నేను కూడా అనుకోకుండా చిక్కుకుపోయాను. ఆ తర్వాత 10 ఏళ్ళు గడిచాయి. అప్పుడు డాక్టర్ వైద్య అక్కడికి వచ్చారు. ముందు మిమ్మల్ని చూశారు, మిమ్మల్ని మంచులోంచి బయటకు తీసి బ్రతికించారు. అయితే మీ దారి మీరు చూసుకోకుండా నా సంగతి కూడా డాక్టర్ గారికి చెప్పారు. ఆ తర్వాత నన్ను బ్రతికించారు. ఇదిగో ఇప్పుడు మీ ముందు నిలబడి ఉన్నాను. అది చరిత్ర.
2: ఇంతకీ మీరెవరు? ఏం చేస్తుంటారండి మీరు?
3: నేనెవరినా? టింగురంగా అంటూ ఎవరి ఆస్తి మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారో ఆ లక్ష్మీపతి నేనేనయ్యా. నేను వారసులు లేకుండా చనిపోయినప్పుడు బాలముకుంద్ భలేరావు కనిపెట్టాడు. ఈ మృత్యుంజయరావే నాకు వారసుడని. మీరు మీ తల్లిదండ్రులకు ఎంత ద్రోహం చేస్తున్నారో కళ్ళారా చూశాను. ఆ ఆస్తి అనుభవించే యోగ్యత మీకు లేదు.
1: అంటే?
3: నా ఆస్తి నేను తక్షణం స్వాధీనం చేసుకుంటున్నాను.
2: అదెట్లా కుదురుతుంది? మీరు చచ్చిపోయి 7 ఏళ్ళు దాటుతుంది. అసలు చచ్చిపోయిన మనిషి మళ్ళీ బతికి రావడానికి కుదురుతుందా? అందుకు లా ఒప్పుకుంటుందా?
3: ఈ ప్లీడర్ మతలబులన్నీ మా బాలముకుంద్ భలేరావు చూసుకుంటాడు లేవయ్యా. నువ్వు గుళ్ళో లింగాన్ని మింగితే ఆయన గుడినే మింగేసే రకం. నా ఆస్తి మళ్ళీ నాకు రాక తప్పదు.
4: అవును, మీ ఆస్తి మీకే చెందటం న్యాయం.
3: అయినా ఆ ఆస్తి నా కోసం కాదండి, దానితో ఒక ఆశ్రమం పెట్టబోతున్నాను.
4: ఆశ్రమమా?
3: అవును, ఆ ఆశ్రమం పేరు శిశిర శిబిరం. పండుటాకులు శిశిరంలో రాలిపోతాయి. వార్ధక్యంలో మనిషి అదే స్థితిలో ఉంటాడు. వృద్ధాప్యంలో కడుగు పెట్టాక వాళ్ళు జీవసత్వాలు ఉడిగిపోయి నిస్సహాయులుగా ఉంటారు. వాళ్ళు పసిపాపలతో సమానం. వాళ్ళని పసిపాపల్లాగే జాగ్రత్తగా చూసుకోవాలి. జీవితంలో 3/4 కాలం పిల్లల కోసమే శ్రమపడిన మనుషులకు కనీసం చివరి రోజుల్లోనైనా విరామం, విశ్రాంతి, ఆప్యాయత, అభిమానం అవసరం. ఆ ఏర్పాట్లన్నీ ఎదిగి వచ్చిన పిల్లలు చేయాలి. కానీ సరిగ్గా అవే కరువు అయిపోతున్నాయి వయసు మళ్ళిన వాళ్ళకి. అందుకే నా ఆస్తంతా కూడా నేను పెట్టబోయే శిశిర శిబిరానికే అంకితం. ఆ ఆశ్రమం ఆలనాపాలన అంతా ఈ సుగుణమ్మ చూసుకుంటుంది. తన మనవణ్ణి సాకినట్లే వృద్ధులను కూడా చూసుకోగల దయా దాక్షిణ్యం ఆమెలో ఉన్నాయనిపిస్తుంది నాకు. ఇదిగో మృత్యుంజయరావు గారు, ఇక నుంచైనా ఈ పిల్లల జంజాటం వదిలేసి మీరు మా ఆశ్రమానికి వచ్చేయండి.
4: ఇకపై ఇక్కడే ఉండే సహనం నాలో కూడా లేదు లక్ష్మీపతి గారు. ముసలాన్నయ్యానని కన్న తండ్రిని చంపడానికి సైతం వెనకాడని వాళ్ళు నా కొడుకు కోడలు. నేను బ్రతికినందుకు సంతోషించాల్సింది పోయి ఆస్తి పోయిందని దుఃఖించేవాళ్ళు నా కొడుకు కోడలు. లక్ష్మీపతి గారు, ఇక నుండి మనలాంటి వాళ్ళందరి కేర్ ఆఫ్ అడ్రస్ శిశిర శిబిరమై పదండి. పద సుగుణ.
5: శిశిర శిబిరం నాటిక విన్నారు. ఇందులో మృత్యుంజయరావు, శ్రీ ఏ శ్రీధర్రావు, నవీన్, శ్రీ కేవిఎస్ కుమార్, విలాసిని శ్రీమతి ఎం వేణుమాధవి, సుగుణమ్మ శ్రీమతి ఎంఎస్ శకుంతల సుబ్రహ్మణ్యం, డాక్టర్ వైద్య శ్రీయుతులు కె

0: రామేశ్వరరావు, లక్ష్మీపతి, ఈ రాజశేఖర్ రెడ్డి, కస్టమర్ ఏ బాలకృష్ణ, బాలముకుంద్ భలేరావు, క్రమధాటి వెంకటేశ్వర శర్మ, ఇంకా మనీష్, చిరంజీవి, పిఆర్ సందీప్ పాల్గొన్నారు. సాంకేతిక సహకారం శ్రీ ఐ మోహన్ సుధాకర రావు, శ్రీ గణపతి. రచన శ్రీ మైనంపాటి భాస్కర్. నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ.
1: మీరింతవరకు శిశిర శిబిరం నాటికి విన్నారు. రచన శ్రీ ఎం భాస్కర్, నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ.

ఆగస్ట్ ఇవని కర్నూల్ కేంద్రం సంధ్యారాగం. ఒంటరిగా కురిస్తే చిన్న చినుకు, అది కలిసికట్టుగా సాగితే ఒక మహానదే. మరి ఒక్కడిగా నడిస్తే అది కేవలం ఒక్క అడుగు. అదే తోడు సహకారంతో నడిస్తే అద్భుతమైన ప్రగతి ప్రయాణం సాధ్యమవుతుంది. సహకారం అనేది సమాజంలో మనుషుల మధ్య బంధాలను బలపరిచే ఒక గొప్ప గుణం. ఒకరికొకరు తోడుగా నిలవటం, కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయటం మనుషులందరినీ ఏకం చేస్తుంది, ఒకే త్రాటి మీద నడిపిస్తుంది. మరి ఇవాళ ప్రపంచ సహకార దినోత్సవం సందర్భంగా సహకారం గురించి కొన్ని మాటలు పాటలు ఇవాళ సంధ్యారాగంలో వినిద్దామా?

మనం సమాజం నుండి ఎంతో తీసుకుంటున్నాం, కానీ తిరిగి సమాజానికి ఏమి ఇస్తున్నాం అనే ప్రశ్నను ఈ పాట మన ముందు ఉంచుతుంది. పుట్టిన ఊరికి, పెరిగిన సమాజానికి ఏదో ఒకటి తిరిగి ఇచ్చేయాలి అనే గొప్ప సందేశాన్ని ఈ పాటిస్తుంది. రామ జోగేష్ శాస్త్రి గారు అందించిన లిరిక్స్ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపుతాయి. కన్న ఊరు కష్టాల్లో ఉంటే కంటి నిండా నిద్రొస్తుందా? మన వారి కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన కలుగుతుంది. మనుషుల్లోని స్వార్థాన్ని వీడి తోటివారికి సహాయం చేయాలి అనే చైతన్యాన్ని ఈ పాట రగిలిస్తుంది. ఇక సహకారం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా సమాజాల మధ్య దూరాన్ని తగ్గించి ఒక బలమైన బంధాన్ని నిర్మించే వంతెన. ఈ సందర్భంలో నాకు RRR చిత్రంలోని దోస్తి పాట గుర్తొస్తుంది. ఈ సాంగ్ కేవలం ఇద్దరు వ్యక్తుల స్నేహం మాత్రమే కాదండి, రెండు వేరువేరు శక్తులు, అగ్ని నీరు లాంటి భిన్నమైన మనస్తత్వాలు దేశం కోసం, ఒక లక్ష్యం కోసం కలిస్తే ఎంతటి మహాశక్తిగా మారుతుందో చూపించే ఒక ప్రతీకాత్మక ఐకమత్య గీతం. వినిద్దామా మరి?

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సహకారం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఎదుటివారి ఎదుగుదలలో మనవంతు సహకారం అందించడమే నిజమైన మానవత్వానికి నిదర్శనం. మనం ఒకరికి సహాయం చేసినప్పుడు లేదా సహకరించినప్పుడు లభించే తృప్తి, ఆనందం మరెక్కడా దొరకదు కదండి. ఏ దేశమైనా, ఏ సమాజమైనా ముందుకు వెళ్లాలంటే వ్యక్తుల మధ్య ఎలాంటి తారతమ్యాలు ఉండకూడదు. కుల మతాలకు అతీతంగా పరస్పర సహకారం చాలా అవసరం. కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికి మన చేతనైన సహాయం చేయటం, కలిసి పనిచేసేటప్పుడు తోటివారి

వారికి సహకరించడం వల్ల జీవితంలో శాంతి సంతోషాలు వెల్లివిరుస్తాయి కాదంటారా?

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి స్క్రీన్పై ఈ పాటను విజువలైజేషన్ చేసిన విధానం అమోఘం. ఈ పాట కేవలం ఒక హీరో ఎలివేషన్ సాంగ్ మాత్రమే కాదు, మాహిష్మతి ప్రజల ఆరాధన. కన్నతల్లి శివగామి కాళ్ళు మొక్కి బాహుబలి ఆశీర్వాదం తీసుకునే దృశ్యాలు, ప్రజల కష్టాలను తీర్చే నాయకుడిగా ఆయన కనిపించే విధానం చూసే ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఒక తెలియని ఉద్వేగాన్ని, మనసులో స్ఫూర్తిని నింపుతాయి. సాహోరే బాహుబలి పాట విడుదలైన ఇన్నేళ్ళైనా కూడా ఇప్పటికీ ఎక్కడ విన్నా అదే ఉప్పు, అదే ఎనర్జీ ఇస్తుంది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన గీతాల్లో ఇది ఎప్పటికీ అగ్రస్థానంలో ఉంటుంది. స్వార్థాన్ని వీడి నా కోసం అనే భావన నుండి మన కోసం అనే ఆలోచన వైపు నడవటమే సహకారం. ఐకమత్యమే మహాబలం అనే నానుడికి సహకారమే మూలస్తంభం. సమాజం లేదా ఒక వ్యవస్థ ఉన్నతంగా ఎదగడానికి సహకారం అనేది ఒక ఇంధనం లాంటిది. దీనికి కుటుంబ వ్యవస్థ పునాదిగా భావించవచ్చు. కుటుంబ సభ్యులు ఒకరికొకరు సహకరించుకుంటేనే ఇల్లు ఆనంద నిలయంగా మారుతుంది, తద్వారా సమసమాజ స్థాపన సాధ్యమవుతుంది. ఏమంటారు?

భారతీయుడు చిత్రంలోని ఈ పాట విడుదలై 30 ఏళ్ళు కావస్తున్న ఇప్పటికీ ఈ పాట రేడియోల్లోనూ టీవీల్లోనూ వస్తుంటే ఛానల్స్ మార్చకుండా వినేవాళ్ళు చాలామంది. ప్రేమలోని స్వచ్ఛతను, అనురాగాన్ని ఇంతకంటే అందంగా బహుశా ఏ పాటలోనూ చూపించలేరేమో. అన్నంతగా ఈ పాట జనాల్లో రిజిస్టర్ అయిపోయింది. పచ్చని చిలుకలు పాట కేవలం ఒక సినిమా పాట కాదు, అది ఒక అందమైన అనుభూతి. ఎస్పి గారి గానం, రెహమాన్ గారి సంగీతం, భువనచంద్ర గారి సాహిత్యం మనందరికీ అందించిన ఒక మధురమైన కానుక. మీరు విన్న ఈ గీతం మరి ఇది ఇవాల్టి సంధ్యారాగం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట ప్రసారంలో కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 6:20 రేపటి ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:25 అభిరుచి ఉంటుంది. 7:00 కుటుంబ సంక్షేమ గీతం వింటారు. ఇక 7:05 యథావిధిగా తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో సన్నజీవాల్లో తొలకరి వర్షాలకు వచ్చే వ్యాధులు నివారణ ఈ అంశం గురించి కర్నూలు పశు వ్యాధి నిర్ధారణ కేంద్రం పశు వైద్యులు డాక్టర్ ఐ కార్తీక లక్ష్మి గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం జానపద గీతాలు ప్రకటనలు ఉంటాయి. ఇక 7:45 మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పురోగతిలో మహిళ పాత్ర ఈ అంశం గురించి శ్రీమతి గంధం అరుణ గారి ప్రసంగం వింటారు. ఇక 8:00 హలో కర్నూలు ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరి సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: ఇక 8:40 లలిత గీతం వింటారు. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 9:30 గజల్స్ కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గజల్స్ వింటారు. 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో యజ్ఞం చిత్రం నుంచి పాటలుంటాయి. 10:30 అలనాటి మధుర గీతాలు వింటారు. 11:00

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరింతవరకు ఈ పూట కార్నూల్ FM ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి 6:10 ప్రాంతీయ వార్త ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

0: Less premium, more bonus, most suitable for your loved ones. RPLI, nothing better than this.
1: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమలో 100 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి పి నారాయణ సమీక్ష నిర్వహించారు. రాష్టంలో మైనార్టీ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభావంతో రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమలో 100 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇందులో ప్రైవేటు రంగం వాటా 60,000 కోట్ల రూపాయలు కాగా ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నట్టు చెప్పారు. కొప్పం నియోజకవర్గంలో 2వ రోజు పర్యటించిన ముఖ్యమంత్రి 117 కోట్ల రూపాయలతో బస్ స్టేషన్, డిపో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ జొన్నగిరిలో గోల్డ్ ఫీల్డ్స్ ను ప్రారంభించామని, కుప్పంలో కూడా బంగారు గనులు ఉన్నాయని, వాటిని అందుబాటులోకి తెచ్చే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎంఎస్ఎంఈల అభివృద్దికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. యువత వ్యాపారవేత్తలుగా ఎదగాలని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
3: ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలి, ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలి. నిన్న ఒక్కరోజే 30 ప్రాజెక్టులు 9,322 కోట్ల రూపాయలు పెట్టుబడికి ప్రారంభాలు చేశాం. ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. చదువుకున్న పిల్లలు మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. ఇది జరుగుతుంది.
2: అనంతరం కంగుందిలో డీకేటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కొప్పం నియోజకవర్గాన్ని టూరిజం హబ్ గా మారుస్తామన్నారు. రైతులందరూ సేంద్రీయ సాగువైపు మళ్లాలని, గో ఆధారిత సేద్యం చేయాలని కోరారు. స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం

0: బ్రిటిష్ పాలకులకు ఎదిరించి అపూర్వ సాహసాన్ని ప్రదర్శించిన మహనీయుడు అల్లూరి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆయన త్యాగం, ధైర్యం, దేశభక్తి యావత్ జాతికి చిరస్మరణీయమన్నారు. అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. దేశాన్ని బలోపేతం చేయాలంటే సేవాభావంతో ముందుకు సాగాలని, సమాజం కోసం నిలబడటమే నిజమైన దేశభక్తి అని అల్లూరి సీతారామరాజు జీవితం మనకు నేర్పుతుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ రాజమహేంద్రవరంలో అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోదావరి మహాపుష్కరాల కోసం ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వెల్లడించారు. ఇందులో రాజమహేంద్రవరం నగరంలోనే మౌలిక వసతుల కల్పన, అభివృద్ది పనుల కోసం 580 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులతో తొలి దశ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. అలాగే నగరంలో మురుగునీటి శుద్ది కేంద్రాలను త్వరితగతిన నిర్మించి మురుగునీరు గోదావరి నదిలో కలవకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ,
1: పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి రాజమండ్రి సిటీలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన ఫెసిలిటీస్ గురించి, డ్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, రివర్ ఫ్రంట్ కావచ్చు, వీటన్నిటి మీద డిస్కషన్ జరిగింది. అయితే బడ్జెట్ కి సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కింద దాదాపు 580 కోట్లు వర్క్ చేసుకునేటట్టుగా వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది.
0: మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను రాష్ట వ్యాప్తంగా ఘనంగా ఈరోజు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, ప్రజల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి కేవలం 27 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 16-17వ తేదీల్లో కోనసీమ క్వైర్ కాన్క్లేవ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ కాన్క్లేవ్కు 4 రాష్ట్రాల నుంచి క్వైర్ అనుబంధ పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు, అధికారులు రానున్నారు. ఈ నేపథ్యంలో అమలాపురం కలెక్టరేట్లో కాన్క్లేవ్కు సంబంధించి ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. కోనసీమలో 120,000 ఎకరాల్లో కొబ్బరి సాగవుతోందని, దీనికి అనుబంధంగా ఉపాధి కల్పించేందుకు క్వైర్ పరిశ్రమలకు సంబంధించి జాతీయ స్థాయి కాన్క్లేవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రైతులు, యువతతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముందే మాస్టర్ ప్లాన్ రహదారుల అభివృద్ది, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా రవాణా ఏర్పాట్లను పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. 2041 మాస్టర్ ప్లాన్ పరిధిలోని రహదారుల అభివృద్దిపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గుర్తించిన మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ది పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ నెల 10వ తేదీ నాటికి పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. రాష్టంలో మైనార్టీ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని రాష్ట న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలో మంత్రి ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, మైనార్టీ సంక్షేమ శాఖ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన విజయవాడలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, ఉపాధి కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. హోటళ్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీతానగరం మండలంలో ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును క్షేత్రస్థాయిలో ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం అందిస్తున్న డిజిటల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈసీఐ నెట్ మొబైల్ యాప్లోని బుక్ ఏ కాల్ విత్ బీఎల్ఓ సదుపాయం లేదా voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. కాల్ బుక్ చేసిన 48 గంటల్లోపు సంబంధిత బీఎల్ఓ స్వయంగా ఓటరును సంప్రదించి అవసరమైన సమాచారాన్ని అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ఓటరు నమోదు, పేరు, వయస్సు, చిరునామా వివరాల్లో మార్పులు, సవరణలు చేసుకోవచ్చని

0: చెప్పారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 T20ల సిరీస్లో భాగంగా ఈరోజు 2వ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. మాంచెస్టర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. తొలి T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. వాతావరణం. రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం రాగల 2 రోజుల్లో మరింత బలపడనుందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తూ 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్త కరుణసాగర్ తెలిపారు. అదేవిధంగా పిడుగులు పడే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ,
1: వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలైనటువంటి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతూ ఉంది. ఇది రాబో 2-3 రోజులు మనం గమనించినట్లయితే ఉత్తర ఒడిశా మరియు ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించడానికి అవకాశం ఉంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఏలూరు, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మండలం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమలో 100 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి పి నారాయణ సమీక్ష నిర్వహించారు. రాష్టంలో మైనార్టీ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభావంతో రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ప్రసారం చేయనున్న రేపటి కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ముందుగా రేపు ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం ఉంటుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సురేష్, శ్రీదేవి, పద్మ ఆలపించిన భక్తి గీతాలు ఉంటాయి. క్రైస్తవ భక్తి గీతాల భాగంగా వాణి జయరాం ఆలపించిన భక్తి గీతాలు వింటారు. ఇక 6:30 సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీ ఎస్ ప్రకాశం గారి సూక్తులు వింటారు. 6:35 పొలం పనులు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక కాంతిరేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం పర్యావరణ పరిరక్షణ, మానవాళికి రక్షణ ఈ అంశం గురించి శ్రీమతి సి గౌరీశ్వరి గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం చరిత్రలో ఆ రోజు ప్రాధాన్యత సంతరించుకున్న అంశాల గురించి వివరాలు తెలుసుకుంటారు. ఇక రేపు ఉదయం 8 గంటలకు హిందీలో, 8:15 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి, 8:35 శ్రోతలు ఉత్తరాల్లో కోరిన సినీ గీతాల కార్యక్రమం అభిరుచి, 9:30 చిత్రాంజలి తెలుగు సినీ గీతాలు వింటారు. ఇక 10:00 వార్తావాహిని ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి, అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇక 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు రిలే వింటారు. మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు. ఇక 2 గంటలకు

0: నేషనల్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 2:30 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ఉంటాయి. 3:00 ఆకాశవాణి సమన్వయ నాటకం హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 4:00 సాయంత్రం 5:00 వరకు వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి.
1: मेरा झूठा है जापानी ये पतलू में इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
0: ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 5:00 దోపిడి నాటిక ప్రసారం అవుతుంది. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 ప్రసార వివరాలుంటాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 ప్రసార వివరాలుంటాయి. అనంతరం అభిరుచి. ఇక రేపు సాయంత్రం 6:30 లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఐసీసీ విమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 నుండి క్రికెట్ మ్యాచ్ ఢిల్లీ కేంద్రం నుండి కొనసాగుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. ఇక 8:40 తిరిగి క్రికెట్ మ్యాచ్ కొనసాగుతుంది. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 9:15 నుండి రాత్రి 10:45 వరకు లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 10:45 అలనాటి మధుర గీతాలుంటాయి. రేపు రాత్రి 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECIN యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మీరింతవరకు రేపు కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి కార్యక్రమంలో ముందుగా ఘంటసాల వి రామకృష్ణ బృందం ఆలపించిన గీతం, పి ఆదినారాయణరావు సంగీత నిర్వహణలో, అల్లూరి సీతారామరాజు చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కర్నూలు జిల్లా చిత్తారు వీధి నుండి మద్దయ్య, సాలమ్మ, చంద్రశేఖర్, లక్ష్మి, గురునందన్, మోక్షిత, పావిక, రవిచంద్ర, దివ్య, శ్రీహరి, గీత, యశ్విత్ అలాగే వింటున్న ఎఫ్ఎం శ్రోతలందరి కోసం అంటూ కోరారు. ఇంకా రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చెట్టి వీరందరి కోసం కూడా ఈ పాట వినేద్దామా.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: శ్రోతలు అభిరుచి వింటున్నారు మీ కర్నూలు ఎఫ్ఎం నుండి. తర్వాత దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత నిర్వహణలో ఆలపించిన గీతం F2 సంక్రాంతి అల్లులు చిత్రం కోసం శ్రీమణి సాహిత్యం పాటను వినిపించమంటూ కర్నూలు మద్దూరు నగర్ నుండి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, శారద, విజయ, ఉమామహేశ్వరి, శాంతి, విజయకృష్ణ, వాసవి, వైష్ణవి, బాలాజీ, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిఘ్న, విజయ్, వినోద్, చంద్రిక, చార్విక్, విష్ణుప్రసాద్ వారి కుటుంబ సభ్యులు, అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయిప్రకాష్, విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకి, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోసం ఈ పాట.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: శ్రోతలు అభిరుచి వింటున్నారు కర్నూల్ ఎఫ్ఎం నుండి. తర్వాత మనసర్మ సంగీత సారథ్యంలో నరసింహుడు చిత్రం కోసం టిప్పు, సునీత, కౌసల్య కలిసి ఆలపించిన ఈ గీతాన్ని వినిపించమంటూ వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు, అలాగే తెలంగాణ జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, కిషోర్, హరిప్రియ, భాను, వర్షిణి, అశ్విత వారి బంధుమిత్రులు అంటూ కోరారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

అభిరుచిలో, తర్వాత మిస్టర్ చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి రమ్య బెహరపడిన పాట, మిక్కిజి మేయర్ సంగీత నిర్వహణలో వినిపించమంటూ కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, శివకోటి శేఖర్, వెంకటేశం, ఈశ్వర్, కృష్ణగౌడ్ వారి మిత్రులు, అలాగే కర్నూల్ శ్రీరామ్నగర్ నుండి షేక్ మొహిద్దీన్ సాహెబ్, ఫాతిమాబీ, షేక్ షావలి, అబ్దుల్ రెహమాన్, బాబా ఫరుక్దీన్, మాసుంబి మహబూబ్ బాషా, వీరందరి కోరిక మేరకు ఈ పాట.

తర్వాత గుడుంబ శంకర్ చిత్రం కోసం మల్లికార్జున్ ర్యాప్ ప్రేమ్జి ఆలపించిన గీతం మణిశర్మ సంగీత సారథ్యంలో పాటను వినిపించమంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర వీరందరి కోసం పాట.

మీరు విన్న ఈ పాటతో ఇవాల్టి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు కుటుంబ సంక్షేమ గీతం వింటారు. ముందుగా ప్రకటన.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.

శ్రోతలు కుటుంబ సంక్షేమ గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు తదితర అంశాలు భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదపడ్డాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసులను ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈవేళ ప్రారంభమవుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇది రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిచ్చింది. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బలోత్రా జిల్లాలోని పాచిపాద్రా వద్ద దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ఆయన దేశానికి అంకితం చేశారు. రిఫైనరీలో అత్యాధునిక కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. జైపూర్ మెట్రో ఫేజ్ 2కి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఎటువంటి అభివృద్ధి జరగని ఖాళీగా ఉన్న స్వచ్ఛమైన భూమిపైన మొదటి నుండి నిర్మించే చమురు, గ్యాస్ లేదా ఖనిజాల పారిశ్రామిక ప్రాసెసింగ్ ప్లాంట్ను గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ అంటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు 21వ శతాబ్దంలోనే అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని ప్రేరేపించాయని, అయితే భారత్ సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, సమర్థవంతమైన దౌత్యం, జాతీయ వనరుల వివేకవంతమైన నిర్వహణ ద్వారా ఈ సవాలును విజయవంతంగా అధిగమించిందని అన్నారు. అనేక దేశాలు ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతుండగా భారత్ సంక్షోభాన్ని ఖచ్చితంగా అంచనా వేసి సమర్థవంతమైన వ్యూహాన్ని రూపొందించి దేశ ఇంధన భద్రతను కాపాడేందుకు తన దౌత్య శక్తిని ఉపయోగించిందని ఆయన చెప్పారు. గతంలో 25 నుంచి 26 దేశాల నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే భారతదేశం ప్రస్తుతం తన ఇంధన వనరులను దాదాపు 40 దేశాలకు విస్తరించిందని చెప్పారు. భారత్ తన రిఫైనింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుందని, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రిఫైనింగ్ దేశంగా అవతరించిందని కూడా ప్రధానమంత్రి గుర్తు చేశారు.
1: आज इस रिफाइनरी को देश को समर्पित किया गया है. ये रिफाइनरी यहाँ हजारों लोगों के रोजगार का माध्यम बनेगी. मैं राजस्थान के युवाओं को इस रिफाइनरी की विशेष तौर पर बधाई देता हूँ. आज का दिन साक्षी है कि बीजेपी सरकारें परियोजनाओं को सिर्फ शिलान्यास करके नहीं छोड़ती है, बल्कि हम उन परियोजनाओं को पूरा करने के लिए भी दिन रात एक कर देते
0: हैं. पचपद्रा रिफाइनरी भारत अभिवृद्धि చెందిన స్వయం సమృద్ధ దేశంగా మారే ప్రయాణంలో ఒక మైలురాయి లాంటి ప్రాజెక్ట్ అని ప్రధానమంత్రి అన్నారు. ఈ రిఫైనరీ వేలాది మందికి ఉపాధి అవకాశాలు సృష్టిస్తుందని, పశ్చిమ రాజస్థాన్లో పారిశ్రామిక అభివృద్ధికి పెద్ద ఊపునిస్తుందని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలను నెలకొన్నప్పటికీ దేశీయంగా వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరగకుండా ప్రభుత్వం నిరోధించిందని కూడా ప్రధానమంత్రి చెప్పారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియా సెమీకండక్టర్ మిషన్కు భారీ ఊపునిస్తూ గుజరాత్లోని సనంద్లో సిజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి

0: ఈ హైటెక్ ప్లాంట్ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి కూడా సహాయపడుతుంది.
1: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमीकंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कमर्शियल प्रोडक्शन शुरू हो रहा है.
0: ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, దేశంలో 3వ సెమీకండక్టర్ చిప్ తయారీ కేంద్రం ప్రారంభమైందని, వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి ప్రారంభించడం ఒక పెద్ద మైలురాయని పేర్కొన్నారు. ఆధునికీకరించిన ఉడాన్ పథకం ప్రారంభం కావడం భారత ప్రాంతీయ అనుసంధాన ప్రయాణంలో తదుపరి అధ్యాయాన్ని సూచిస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్టులో రామ్మోహన్ నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 28,840 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ప్రారంభించిన ఈ పథకం టియర్ 2, టియర్ 3 నగరాల్లో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ పథకం 100 కంటే ఎక్కువ కొత్త విమానాశ్రయాలు, 200 హెలిప్యాడ్ల అభివృద్ధిని సులభతరం చేస్తుందని, దీనివల్ల లక్షలాది మంది ప్రజలకు అందుబాటు ధరలో విమాన ప్రయాణం కల సాకారమవుతుందని, ఎదుగుతున్న భారత్ ఆకాంక్షలను అనుసంధానిస్తుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో కాలేయ వ్యాధుల వ్యాప్తిని, టైప్2 డయాబెటీస్ తీవ్రతను అరికట్టేందుకు ముందస్తు ఆరోగ్య సంరక్షణ, విస్తృత ప్రజా చైతన్యంతో కూడిన ఒక జాతీయ స్థాయి మిషన్ మోడ్ స్పందన అవసరమని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో లివర్ అండ్ మెటబాలిక్ డిసీజెస్ నెట్వర్క్ 3వ వార్షికోత్సవ సభను ఉద్దేశించి డాక్టర్ సింగ్ మాట్లాడుతూ, ఈ వ్యాధులు ఇప్పుడు మునుపటి కంటే చాలా చిన్న వయసులోనే కనిపిస్తున్నాయని, దీనివల్ల ఈ సవాలు కేవలం ఒక వైద్యపరమైన సమస్యగానే కాకుండా అంతకు మించి మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ మెటబాలిక్ ప్రొఫైల్ గురించి ప్రస్తావిస్తూ, దేశంలో ప్రజలు జన్యపరమైన లక్షణాల వల్ల పొట్ట భాగంలో కొవ్వు పెరుకుపోవడం, ప్రత్యేకమైన భారతీయ ఫెనోటైప్ లక్షణాల కారణంగా మన దేశం జనాభా మధుమేహం, ఫ్యాటీ లివర్, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని మంత్రి చెప్పారు. శాస్త్రీయ సంస్థల మధ్య మరింత సమన్వయం ఉండాలనంటూ, దేశంలో విస్తరిస్తున్న బయోటెక్నాలజీ పర్యావరణ వ్యవస్థ, జీనోమ్ మిషన్, పెద్ద ఎత్తున జరుగుతున్న జీన్ సీక్వెన్సింగ్ కార్యక్రమాలు భారత్లో ప్రత్యేకమైన వ్యాధుల సరళిని అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాయని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు చెప్పారు. ఈ సమావేశాలు జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపైన అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలపై దృష్టి సారిస్తాయని కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని రాత్రికి రాత్రే ప్రవేశపెట్టలేదని, ఒక క్రమబద్ధమైన దశల వారీ శాస్త్రీయమైన ప్రక్రియ ద్వారా దీన్ని అమలు చేశామని పారిశ్రామిక నిపుణులు తెలియజేశారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ మాజీ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ వర్తికా శుక్లా, ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని నిర్మాణాత్మక చర్చలు, స్టేక్ హోల్డర్ సంప్రదింపుల కోసం 2018లోనే బహిరంగంగా అందుబాటులో ఉంచామని తెలియజేశారు.
2: The ethanol blending program, particularly in 2018, it was in a structured manner put out for discussion and deliberation by all stakeholders. It is supported by scientific evidence, extensive testing by the automotive manufacturers and the agencies who support them, namely the Automotive Research Association of India. And also it is in line with the global best practices which is followed to green the fossil fuels to lower the carbon emissions.
0: అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ మిషన్లో భారత్ అందిస్తున్న సుదీర్ఘ సహకారానికి ఒక ముఖ్యమైన గుర్తింపు లభించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని పర్మనెంట్ ఆపరేటింగ్ బేస్ సఖేలో జరిగిన అధికారిక మెడల్ పెరేడ్ కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ కింద సేవలందిస్తున్న 651 మంది భారతీయ సైనిక సిబ్బందికి ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ నేషన్స్ మెడల్ బహుకరించారు. యునైటెడ్ నేషన్స్ శాంతి భద్రతల మిషన్ కింద భారత బలగాలు ప్రదర్శించిన వృత్తిపరమైన నిబద్ధత

ఆపరేషనల్ ఎక్సలెన్స్ మొదలైన వాటి గుర్తింపుగా ఈ పథకాలు ఇచ్చారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ నుంచి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఈ రాత్రి టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగే తొలి మ్యాచ్లో కెనడా మొరాక్కోతో భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 తలపడుతుంది. రౌండ్ ఆఫ్ 16లో మరొక మ్యాచ్లో ఫిలడెల్ఫియాలో పారాగ్వే ఫ్రాన్స్ జట్లు తెల్లవారుసమున 2:30 తలపడతాయి. విశేషాలు మరొకసారి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదం చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసులు ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈరోజు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. కిసాన్ వాణి.

0: కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ.
1: ఇవాల్టి కార్యక్రమంలో సన్నజీవాల్లో తొలగరి వర్షాలకు వచ్చే వ్యాధులు నివారణ ఈ అంశం గురించి కర్నూలు పశువైద్య నిర్ధారణ కేంద్రం పశువైద్యులు డాక్టర్ ఐ కార్తీకలక్ష్మి గారి ప్రసంగం వింటారు. ముందుగా ప్రకటనలు.
2: కిసాన్ భాయ్యో ఘాట్ బాంధ్ లో

0: दिलो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉयल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
1: अरे अरे अरे, क्या कर रहा है? इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बीजू का।
2: पुतला बोल रहे?
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब?
1: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहाँ,
2: पर हम तो सभी डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
4: ఇప్పుడు వినండి, సన్న జీవాల్లో తొలకరి వర్షాలకు వచ్చే వ్యాధులు నివారణ ఈ అంశం గురించి కర్నూలు పశువ్యాధి నిర్ధారణ కేంద్రం పశు వైద్యులు డాక్టర్ ఐ కార్తీక లక్ష్మి గారి ప్రసంగం. రేడియో శ్రోతలకు నమస్కారం. నా పేరు డాక్టర్ కార్తీక లక్ష్మి. నేను పశువ్యాధి నిర్ధారణ కేంద్రం కర్నూలులో పనిచేస్తున్నాను. ఇవాళ మనం సన్న జీవాల్లో తొలకరి వర్షాలు వచ్చిన వెంటనే సాధారణంగా సంక్రమించే వ్యాధులు, వాటి నివారణ చర్యల గురించి

మాట్లాడు. ముఖ్యంగా ఈ మధ్యలో మేము ఎక్కువగా గమనించింది ఆంథరాక్స్ అనేటువంటి వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది. దాంతోపాటు ఈటి మరియు పరాన్నజీవుల సమస్యలు ఇప్పుడు సనజీవాల్లో ఎక్కువగా సంక్రమిస్తాయి. మొదటగా మనము పరాన్నజీవుల గురించి మాట్లాడతాం. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యే ముందు ఎక్కువగా అంత పరాన్నజీవులతో ఈ సన్నజీవాలకు ఎక్కువగా విరోచనాలు వెళ్ళటం, అటు తిన్నది కూడా వాటికి పట్టుకుంటూ ఉండటం, ఈ విధంగా మనం గమనిస్తుంటాం. వీటిని మనం నివారించుకోవడానికి దానికి సరిపడా నట్టల మందుల్ని వాడాలి. నట్టల మందులు వినియోగించే కన్నా దాని ముందు మనము ఒక్కసారి వాటి యొక్క పెండ ఏదైతే ఉందో దాన్ని దగ్గర ఉన్నటువంటి పశు వైద్యాధికారి ద్వారా మీ యొక్క కాన్స్టిట్యూన్సీలో, మనకు కాన్స్టిట్యూన్స్ యానిమల్ డిసీజ్ డయాగ్నాస్టిక్ ల్యాబొరేటరీ అనేది గత 3 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయబడింది, మీరు అక్కడికి శాంపిల్స్ చేరవేస్తే అక్కడ వారు ఆ పెండను పరీక్షించి ఏది దీనికి సరైనటువంటి మందు మీకు ఆ డాక్టర్ ద్వారా తెలియజేస్తారు. మీరు ఏదైతే నట్టల మందు వాడతారో దానికన్నా ముందు ఈ పేడ పరీక్ష చేయించుకోవటం అనేది మీకు దాంట్లో ఏ విధమైన మందు వాడాలి దాని ద్వారా అది నివారణ చేసేదానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఈటి ఎంటరోటాక్సిమియా. ఎంటరోటాక్సిమియా అనేటువంటి వ్యాధిని చిటుక వ్యాధి అని అంటాం. చిటుక వ్యాధి అని దీనికి పేరు రావటానికి కారణం మనం చూస్తుండగానే అవి అలా కుప్పకూలిపోతాయి. మనం ఇప్పుడు పచ్చిక బయళ్ళు ఎప్పుడైతే వస్తాయో ఈ సన్నజీవాలు ఆకలి మీద అది తినేటువంటి క్వాంటిటీ కన్నా కూడా ఎక్కువగా అవి తీసుకుంటాయి. అవి ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ప్రేగుల్లో క్లాస్ట్రిడియం అనేటువంటి ఒక బ్యాక్టీరియా ప్రబలి దాని ద్వారా దానికి ఎంటరోటాక్సిమియా అంటే దాని ద్వారా రిలీజ్ అయినటువంటి టాక్సిన్స్ ద్వారా ఇమ్మీడియట్గా వెంటనే మనకు జీవం చచ్చిపోతుంది. దీని నుంచి మనం నివారణ చేసుకునే దానికన్నా కావాలంటే మనం ముందు ఈ సన్నజీవాల్లో ఎంటరోటాక్సిమియాకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ను మనము వేయించుకోవాలి. దీని తర్వాత మన కర్నూలులో ఎక్కువగా ఆంథ్రాక్స్ అనేటువంటి వ్యాధి కూడా మనం చూస్తున్నాము. ఎక్కువ శాతం మనకు కొలిమిగుండ్ల ఆ ప్రాంతంలో 2014 నుంచి కూడా ఇది ఎండమిక్ అయి ఉంది. ఎండమిక్ అనగా ఆ యొక్క ప్రాంతంలో 1-2 సార్లు వస్తుంది. మనం ఇది ఇప్పుడు ఆదోని ప్రాంతంలో కూడా మనకు ఈ విధమైనటువంటి వ్యాధి ఎక్కువ చాలా చోట్ల కందనాతి, మేకడోన, చింతకుంట, కృష్ణదుడ్డి ఈ ప్రాంతాల్లో మనకి వ్యాధి ఎక్కువగా కనిపించింది గత నెలలో. ఈ వ్యాధి గురించి మనం కొద్ది ఎక్కువగా మాట్లాడుకోవాలి, ఎందుకనగా దీంట్లో ఇది ఒక విచిత్రంగా దీని యొక్క సంక్రమించే పద్ధతి, దాని ద్వారా మనకు ఈ వ్యాధి మనకు కొద్ది కూడా సమయం వ్యవధి ఇవ్వదు. మనం చూస్తుండగానే ఒక 6-7 జీవాలు మన కళ్ళ ముందరనే పడిపోయి చనిపోతాయి. వాటి యొక్క నాసికం నుంచి మలం నుంచి రక్తం అనేది మనం చూడొచ్చు. ఎందుకు ఇలా? ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. ఆ బ్యాక్టీరియా ఎందుకు అంత మిగతా వాటితో పోలిసే ప్రమాదకరం అంటే ఆ బ్యాక్టీరియా నుంచి ఒక స్పోర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ స్పోర్ అనగా ఏంటి? మనకి ఎప్పుడైతే మన పరిసర ప్రాంతాల్లో అది మనకు ఇబ్బందిగా ఉంటుందో ఆ బ్యాక్టీరియాకు, అప్పుడు అది ఒక స్పోర్ విధమైనటువంటి రూపాంతరం చెందుతుంది. ఈ బాసిల్లస్ ఆంథ్రాక్స్ అనేటువంటి వ్యాధికి సంబంధించిన ఆ స్పోర్ అనేది వాతావరణంలో దాదాపు 60 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ 60 సంవత్సరాలు అది ఉన్నటువంటి నేలలో కానీ, అది ఒకవేళ నదుల దగ్గరలో కానీ నీరు ఉన్నటువంటి ప్రాంతంలో కానీ వాళ్ళు కలేబరాలని పరివేసినట్టయితే అక్కడ కానీ దాదాపు 60 సంవత్సరాలు సజీవంగా ఉంటుంది. అంటే ఒక్కసారి ఈ వ్యాధి అనేది వస్తే ఆ వ్యాధికి సంబంధించిన క్రిములు ఒక్కసారి నేలలో పడితే ఆ పడ్డటువంటి క్రిములు ఒక స్పోర్గా రూపాంతరం చెంది అది ఒక దాదాపు 60 సంవత్సరాల వరకు ఆ ప్రాంతాన్ని ఆ వ్యాధి పట్టిపెడుస్తుంది. దీనికి మనం చేయవలసింది ఏమిటి అంటే దీనికి నివారణ చర్యలు ఏమిటి? ముఖ్యంగా దీనికి కేవలం మనం టీకాలు వేయించుకున్నప్పుడు మాత్రమే ఈ వ్యాధిని అరికట్టించగలం. దీనికి రింగ్ వ్యాక్సినేషన్ అనేటువంటి ఒక పద్ధతి ఉంది. అంటే మనకు ఎక్కడైతే ఈ వ్యాధి ప్రబలుతుందో అక్కడ నుంచి 5 లేదా 8 కిలోమీటర్ల వ్యవధిలో ఉండేటువంటి ప్రాంతాల మొత్తంలో ఉండేటువంటి సన్నజీవాలన్నిటికీ, అంటే మన మేకలకు గొర్రెలకు

ఈ ఆంథరాక్స్ అనేటువంటి టీకాలు మన అవైలబిలిటీలో ఉంటే మన గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేస్తారు. మనము పశు వైద్యాధికారి దగ్గరికి వెళ్తే మీకు ఆ వ్యాధి టీకాలు లభిస్తాయి. అది ప్రతి 9 నెలలకు ఒకసారి, అలా 5 సార్లు మనం వేయించుకోవాలి. ఇది కాకుండా ఈ వ్యాధి రిపీటెడ్గా మనకు అంటే పరిపరి మన ప్రాంతంలో రాకూడదు అంటే డాక్టర్లకు ఈ రైతులు ఎంతగానో సహకరించాలి ఈ వ్యాధిని అరికట్టడంలో. ఏ విధంగా అంటే ఎప్పుడైతే మనకు జీవం ఇలా నాసికం నుంచి మలం నుంచి రక్తం అనేది చెందించి ఆ క్షణంలో చనిపోతుందో వెంటనే మీరు ఆ కళేబరాలని దాదాపు 6 అడుగుల లోపలికి తవ్వి అందులో పెట్టి దాన్ని పూడ్చి దానిపైన సున్నము మరి ఫార్మలిన్ అవన్నీ కూడా వేసి లోపలికి పూడ్చిపెట్టాలి. ఎందుకు ఇంత చేయాలి అంటే ఒకవేళ అది మనం పైన పూడ్చినట్టయితే లేదా దిబ్బల దగ్గర పడేసినట్టయితే లేదా నీటి వసతి కలిగిన ప్రాంతాల్లో పడేసినట్లయితే అక్కడ ఆ కుక్కలు ఏవైతే ఉంటాయో లేదా వీటిపైన వీటిని తిని బ్రతికే జీవాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క మాంసాలని ఒక్కొక్క దగ్గర పడేస్తాయి. ఆ పడేసినప్పుడు అందులో నుంచి ఆ బ్యాక్టీరియా ఒక స్పోర్గా రూపాంతరం చెంది అది ఆ వాతావరణంలో దాదాపు 60 సంవత్సరాలు సజీవంగా ఉంటుంది. అంటే ఒక్కసారి మనం ఒక్క కళేబరాన్ని తప్పిదంగా మనం దాన్ని పారవేస్తే ఆ ప్రాంతాన్ని అది మళ్ళీ 60 సంవత్సరాల వరకు ఆ వ్యాధి పట్టిపెడుస్తుంది. అలా జరగకూడదు అంటే ఆ కళేబరంతో పాటు ఆ నాసికం నుంచి వచ్చినటువంటి మలం నుంచి వచ్చినటువంటి రక్తాన్ని కూడా ఫార్మలిన్ ఆ ఇసుకను కూడా ఏదైతే మనం కళేబరాలని పూరుస్తామో అందులోనే వేసి దానిపైన సున్నాన్ని చల్లి మళ్ళీ దానిపైన ఫార్మలిన్ అంతా వేసి దాన్ని మనం జాగ్రత్తగా పడేసేయాలి. ఈ జాగ్రత్తగా పడేయకపోతే మనకు వచ్చే నష్టం మళ్ళీ ఇంకొక సంవత్సరంలో అక్కడ ఎప్పుడైతే గడ్డి మొలుస్తుందో ఆ గడ్డితో పాటు ఆ స్పోర్స్ ఏవైతే ఉంటాయో ఆ జీవాలు వాటిని తినడం జరుగుతుంది. మళ్ళీ ఈ విధమైనటువంటి రోగం అనేది వచ్చి వెంటనే చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే రైతులు ఈ విధమైనటువంటి వ్యాధిని వాళ్ళ మందలో గమనిస్తారో వాళ్ళు వెంటనే వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యాధికారిని సంప్రదించాలి. వాళ్ళ పశు వైద్యాధికారి ఆదేశాల మేరకు వాళ్ళు ఆ కళేబరాలని పూడ్చిపెట్టడము, పూడ్చిపెట్టి ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఎక్కడైతే రక్త మరకలు ఉన్నాయో వాటన్నిటిని నీట్గా శుభ్రం చేయటము, తర్వాత మందకు మొత్తం టీకాలు వేయించుకోవటము, మందని ఇంకొక ప్రాంతానికి తరలించడము, ఇలా చేసుకుంటే అలానే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 8 కిలోమీటర్ల రేడియస్లో కూడా ఈ విధంగా అటువంటి చర్యలు తీసుకోగలిగితే అప్పుడు రైతులు ఈ యొక్క వ్యాధి నుంచి సన్నజీవాలు ఇబ్బంది పడకుండా చూసుకోగలుగుతారు. ఈ వ్యాధిని మన కర్నూలు ప్రాంతంలో సన్నజీవాల మటుకే వస్తుంది. అదే విశాఖపట్నం ఆ ప్రాంతాలకు వెళ్తే అటవీ ప్రాంతంలో పెద్ద జీవాల్లో కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. మన దగ్గర మన నేలకు సంబంధించినటువంటి పిహెచ్ వాటి ఆధారితంగా కొన్ని ప్రాంతాల్లో ఇది వస్తుంది, కొన్ని ప్రాంతాల్లో ఇది. ఇంకొన్నిసార్లు ఎలా వచ్చే అవకాశం ఉంది అంటే ఈ మట్టిలో ఉండేటువంటి స్పోర్ట్సే కాకుండా ఒక దగ్గర ఈ విధమైనటువంటి వ్యాధి వచ్చి ఉంటుంది, వీరు సంతలో వెళ్ళి ఆ మందును కొనుగోలు చేసుకుంటారు, ఆ మందుని తీసుకొచ్చి మళ్ళీ ఈ మందులో కలుపుతారు. ఆ విధంగా మూమెంట్ వచ్చినప్పుడు కూడా అవి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళినప్పుడు కూడా ఆ కొత్త మందు ద్వారా కూడా ఈ వ్యాధి అనేది ప్రబలే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధిలో మనకు టీకా తప్పించి మరి ఏ విధమైనటువంటి చర్య మనకు అందుబాటులో లేదు, అంటే ట్రీట్మెంట్కి ఇది మనకు అవకాశాన్ని ఇవ్వదు. ఒక 5 నిమిషాల అది వ్యాధి సోకిన 24 గంటల్లో జీవం చనిపోతుంది, మనకి ఏ విధమైనటువంటి లక్షణం కూడా చూపించదు. ఇవాళ మనం ముఖ్యంగా ఆంథ్రాక్స్ గురించి తెలుసుకున్నాము. ముఖ్యంగా చెప్పేది ఏమిటి అంటే ఎవరైతే గొర్రెల కాపర్లు ఉంటారో ఈ వ్యాధి గురించి కొంత అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండి డాక్టర్ గారి సలహా మేరకు వాటికి టీకాలు వేయించుకొని ఆ ప్రాంతం నుంచి వేరొక ప్రాంతంకి మరలించి మీ జీవాల్ని ఈ వ్యాధి నుంచి కాపాడుకోవాలి, లేదంటే ఇది తీవ్రమైనటువంటి నష్టాలని కలగజేస్తుంది. దాంతోపాటు ఈటీ నివారించుకోవడానికి ఈటీకి సంబంధించినటువంటి టీకాలు మరియు ఈ పరాన్నజీవుల నుంచి బయటపడటానికి నట్టల నివారణ చర్యలు, ఈ జాగ్రత్తలు తీసుకుంటూ వాటికి సరైనటువంటి పౌష్టిక విలువలు కలిగినటువంటి మేతను ఇవ్వగలిగితే ఆ సన్న జీవాల్లో మనము వాటి యొక్క మరణాలను అరికట్టవచ్చు. దాని ద్వారా రైతుల యొక్క దిగుబడి

0: పెరిగే అవకాశం ఉంటుంది. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
1: మీరు ఇంతవరకు సన్నజీవాల్లో తొలకరి వర్షాలకు వచ్చే వ్యాధులు నివారణ ఈ అంశం గురించి కర్నూలు పశువ్యాధి నిర్ధారణ కేంద్రం పశువైద్యులు డాక్టర్ ఐ కార్తీక లక్ష్మి గారి ప్రసంగం విన్నారు.

0: రైతు సోదరులకు ముఖ్య గమనిక. కేంద్ర ప్రభుత్వం 2024-25 ఖరీఫ్ కాలానికి గాను వ్యవసాయ ఉత్పత్తులపై ప్రకటించిన కనీస మద్దతు ధరలు ఈ విధంగా ఉన్నాయి.
1: ఒడ్లు సాధారణ రకం 2,300 రూపాయలు, ఒడ్లు గ్రేడియ రకం 2,320 రూపాయలు, జొన్న
0: హైబ్రిడ్
1: 3,371 రూపాయి, జొన్న మాల్దండి రకం 3,421 రూపాయి, సజ్జలు 2,625 రూపాయలు, రాగులు 4,290 రూపాయలు, మొక్కజొన్న 2,225 రూపాయలు, కందులు 7,550 రూపాయలు, పెసలు 8,682 రూపాయలు, మినుములు 7,400 రూపాయలు, వేరుశెనగ 6,783 రూపాయలు, పొద్దుతిరుగుడు విత్తనాలు 7,280 రూపాయలు, సోయాబీన్ 4,892 రూపాయలు, నువ్వులు 9,267 రూపాయలు, నల్ల నువ్వులు 8,717 రూపాయలు, పత్తి మధ్య రకం 7,121 రూపాయి, పత్తి మేలు రకం 7,521 రూపాయి.
0: గమనిక విన్నారు.

0: ఇప్పుడు సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ వింటారు.
1: ఏరా చిన్నోడా, పొద్దుగానే పొలంలో ఏం చేస్తున్నావు?
2: ఏం లేపేదా, భూమికి సత్వ కోసం రసాయన మందులు పెడుతున్నావు పేదా. పోయినసారి పురుగు మందులు తెగుళ్ళు ఎక్కువ వచ్చిందే, ఇంకా రసాయన మందులు కొడితే పెద్దగా దిగుబడి రాలే. ఈసారి భూమికన్నా రసాయన మందులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నట్లా అనుకుంటుండ పెడుతున్నా. అందుకే
1: అదేందిరా చిన్నోడా, భూమి సత్వరానికి రసాయనిక మందులు పెడుతున్నావా? ఇదేం ఇడ్డూరం రా. ఈ కాలం పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు చూడు, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారో మరి ఏం చేస్తున్నారో నాకు అర్థమే కాదురా. నా పిల్లలు కూడా నా మాట యా పొద్దునే వినకుండున్నారు. మేము మీ నాయన చేసేటప్పుడు వ్యవసాయము అసలు యా రోజు కూడా పట్టణానికి పోయి రసాయనిక మందులు తెచ్చింది లేదు. యా రోజు కూడా మేము పుట్టుక నుంచి భూమిలోనే పుట్టినాము, మళ్ళా భూమిలోనే కలిసిపోతాము, మళ్ళా భూమిలోనే రసాయనిక మందులు వేయకూడదని ఆ రోజే తీర్మానం చేసుకుంటే మేము చిన్నగున్నప్పుడే. మీకంటే చదువుల సందేహాలు వచ్చు కాబట్టి రసాయనిక మందులు ఇవన్నీ తెచ్చి చేసుకుంటున్నారు. కానీ మాకు ఆ రోజుల్లో ఏం చదువులు వచ్చు, ఏమి వచ్చు. ఇప్పుడు అప్పుడు బస్సులు లేవు, ఏమి లేవు. పట్టణానికి పోదామంటే బస్సు కూడా మన ఊరికి ఒక పూట వస్తే రోజుల్లో ఒక పూట వచ్చి పోయేది అంతే. ఇంకా ఇప్పుడైతే ఆటోలంట, మోటార్ సైకిళ్ళంట.

0: ఇవన్నీ ఇంటింటికి. ఇప్పుడు నా మన్మనులు కూడా బండ్లు వాడుతున్నారు, చిన్న పొటగాళ్ళు బండ్లు వాడుతున్నారు. అర్థం కాకుండా ఉంది ఏమవుతుందో ఏమో, నాకైతే భయం అవుతుంటుంది. బండ్లు వేసుకొని పోతుంటారు, భయం అవుతుంటుంది నాకు. అయితే ఈ రసాయనిక మందులు వాడకూడదు రా చిన్నోడా, ఇవి వాడడం వల్ల భూసారం చాలా తగ్గిపోతుంది. ఇది తెలియదు పిల్లలకి. భూసారం తగ్గిపోవడమే కాకుండా పంట నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ పంట నాణ్యత తగ్గిపోయిన పంట తిన్నప్పుడు మనము దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. రోగాలు ఎక్కువైతాయి, దవాఖానాలకు పోవాల్సి వస్తుంది. నేను నా కొడుకులకు కూడా చెప్పినా ఈ రసాయనిక మందులు ఇవన్నీ ఏదండి అంటే, ఏ వాడు చెప్పా, ఈడు చెప్పా, ఇళ్ళే చెప్పా, మళ్ళీ చెప్పా అని చెప్తారు. చెప్తే కానీ నేను అయితే తిడతా, తిట్టి ఇంకా నేనే పొలం కాడికి పోయి నేనే ఉంటాలే, మీరు చేయొద్దనరా, మీరు ఇంట్లో ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నా. అయితే సాంప్రదాయ పద్ధతుల్లో పంటల్ని పండించుకోవడం చాలా ఉత్తమము. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు అంటే కూడా తెలియదు రా చిన్నోడా మనల్లకి. మనము ఈ దిబ్బెరు ఉంటుందిలే, మనం మన ఇంట్లో పశువులు ఉంటుందిలే, ఈ పశువుల పేడ తర్వాత మన ఇంట్లో ఉన్న చెత్త చెదారము దిబ్బలో వేస్తాం కదా. రోజు ఈ దిబ్బలో వేసినాక ఈ దిబ్బెరువు, ఈ దిబ్బెరువు ఏమవుతుంది అంటే మగ్గి మగ్గి మగ్గి మంచి ఎరువుగా తయారవుతుంది. మంచి ఎరువుగా తయారైనప్పుడు వేసైపోయినాక మనము ఖరీఫ్ స్టార్ట్ అయ్యే ముందు అప్పుడు పొలంలో వేసి కలే దున్ని అప్పుడు పంటలు నేసుకునేటోళ్ళం. అప్పుడు భూసారము పెరిగేది. భూసారం ఎంత పెరిగేదంటే మనం అధిక దిగుబడుల కోసం ఈరోజు హైబ్రిడ్ ఇత్తనాలు అయ్యి అని అంటారు కదా, అంతకన్నా ఎక్కువ పంట వచ్చేది ఆ రోజుల్లో. ఇంతేకాకుండా ఈ వానపాముల ఎరువు కూడా వేసేటోళ్ళం అప్పుడు. ఇప్పుడే దాన్ని ఈ వానపాముల ఎరువుని కూడా అమ్ముతున్నారంట. ఇది ఏమంటారు దాన్ని, వర్మీ కంపోస్ట్ ఏమో అంటున్నారంట, అదే అమ్ముతున్నారు. దాన్ని కూడా మేము ఆ రోజుల్లో మేమే ఈ వానపాముల ఎరువు తయారు చేసుకొని ఈ పొలంలో వేసుకునేటోళ్ళము, కలే దున్నుకునేటోళ్ళము, తర్వాత పంట వచ్చేటప్పుడు వేసుకునేటోళ్ళము. దీనివల్ల భూమి సత్వ పెరిగేది. ఇంకా ఈ పురుగుల మందులు తర్వాత పురుగులు పంట అన్నాక పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు ఆశించడం వల్ల మనకు పంట నష్టపోతుంది అని మనం అనుకుంటా ఉంటుంది. అయితే ముఖ్యంగా పురుగుల్ని నివారించడానికే అంతర పంటలు వేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటారా అంటే ఎర్ర పంటలు కూడా వేయాల, ఇంకొకటి వచ్చేసి రక్షక పంటలు వేయాల. ఈ మూడు రకాల పంటలు మన ప్రధాన పంటలో, అంటే ప్రధాన పంట, మధ్యలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, చుట్టూ రక్షక పంటలు. ఇట్లా వేస్తే మన పొలాన్ని మనం కాపాడుకుంటాం, మన పంటని మనం కాపాడుకుంటాం, ఇక ఈ పురుగులు తెగుళ్ళ నుంచి మనము చాలా వరకు మన పంటని మనం కాపాడుకొని మంచి నాణ్యతమైన పంటని మనం తీసుకొని రావచ్చు. ఈ నాణ్యతమైన పంటని మనం తింటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది. మనకేం కావాలా, డబ్బు కావాలనా, ఆరోగ్యం కావాలా కదా, అంతే కదా, ఆరోగ్యమే కదా కావాల్సింది. డబ్బు కావాలనా బెనికి,
1: ఆరోగ్యమే మనకి, ఆరోగ్యమే మహాభాగ్యం.
0: మరి ఇంకా ఆరోగ్యం కన్నా ఏం మించింది ఏముంది? మరి ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇప్పుడు చెప్పి ఏం చేయాలా?
1: ఈ రసాయన ఎరువులు వదిలేసి మనకు పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయము, అదే సేంద్రియ వ్యవసాయము, తర్వాత దిబ్బెరువులు, మనకి గ్రామంలో అందుబాటులో ఉండే ఎరువుల్ని వాడుకొని మంచి భూమికి సత్వ పెంచుకోవాలంటావు.
0: కరెక్ట్ చెప్తే రాసినోడా, పంట అన్నాక పురుగు వస్తుంది కదా, ఈ పురుగు మందుల్ని ఆశించేదానికి నివారణ మార్గం కూడా చెప్తే కదా, అది కూడా ఒకసారి చెప్పు మళ్ళా.
1: అంటే పురుగు మందులు కొట్టకుండా ఎర్ర పంటలు వేసుకోవాలని చెప్తివి, అంతర పంటలు, తర్వాత రక్షక పంట. అంటే పురుగులు చేనులో పడకముందే మనకి రక్షక పంట చుట్టూ వేసింటాం కాబట్టి దాని మీద పడితేనే మనం గుర్తించవచ్చు అని కూడా చెప్పినావు. కరెక్టే పెద్ద, అది చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను.
0: ఇప్పుడు బాగా అర్థమైంది కదా చిన్నోడా, ముందుగా మనము సత్వ పెంచుకోవాలంటే ఈ దిబ్బెరువు, వర్మీ కంపోస్టు ఇట్లాంటివి వేసుకొని కలేదున్నుకోవాలా, రసాయనిక మందుల జోలికి పోరాదు, ఇక పురుగులు తెగులు ఆశించక మునిపే మనం వేసే ప్రధాన పంటలో అంతర పంట, తర్వాత ఎర్ర పంట, తర్వాత రక్షక పంటలు, ఇట్లాంటి పంటలు వేసుకుంటే మనకి ఈ పురుగుల తెగుళ్ళ బెడద కూడా తప్పుతుంది. దానివల్ల ఆరోగ్యమైన పంట, నాణ్యతమైన పంట, అధిక దిగుబడి గల పంట లభిస్తుంది.
1: సరే పిదయ, మరి ఈ కాలంలో చేసినటువంటి సాంప్రదాయ వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పినావు పిదయ. మేము కూడా రాబోయే తరాల వాళ్ళకు కూడా ఇది చెప్పి ఖచ్చితంగా సాంప్రదాయ వ్యవసాయాన్ని పాటించాలని చెప్తాం పిదయ. నేను కూడా చేస్తా పిదయ.
0: శుభా

0: రాశ్రాసినోడా, భూమిని ప్రేమించుకుందాం, సాంప్రదాయ పద్ధతుల్లో సాగు చేద్దాం, రాబో తరాలకు బంగారమైన భూమిని ఆరోగ్యాన్ని ఇద్దాం.
1: సాంప్రదాయ వ్యవసాయం సంభాషణ విన్నారు.
2: భూమి గుండ్రంగా ఉంది అనే నానుడి నేడు నిజమవుతుంది. మన పూర్వీకులు పాటించిన సాంప్రదాయ వ్యవసాయాన్ని మళ్లీ మనం పాటిద్దాం. నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
3: సాంప్రదాయ వ్యవసాయం సాటిలేని జీవన ప్రమాణానికి భరోసాప్రాయం.
1: ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: నేటి మహిళ ప్రభ స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ పురోగతిలో మహిళ పాత్ర ఈ అంశం గురించి శ్రీమతి గంధం అరుణ గారి ప్రసంగం వింటారు.
1: నస్త్రీ రత్నం సమం రత్నం అంటే స్త్రీతో సమానమైన ఆభరణం లేదు అని అర్థం. సమస్త జగత్తుకు ఆధారం శక్తి, ఆ ఆదిశక్తే పరాశక్తిగా వెలసిల్లింది. ఆడవారు అబల కాదు సబల అని ఎందరో మహిళామూర్తులు నిరూపించారు. ఆదిమ కాలం నుంచి ఆధునిక కాలం వరకు సామాజిక అభివృద్ధిలో మహిళ పాత్ర ఎంతో ఉంది. వేటలో, ఆహార సేకరణలో, పశుపోషణలో, వ్యవసాయంలో పాలు పంచుకునింది. లోపాముద్ర, యమి, ఘోష, అవపాత మొదలగు ఋషికలుగా పిలవబడ్డవారు వేదాలలో ఋక్కులకు భాష్యం వ్రాశారు. మైత్రేయి, గార్కి, వాచగ్నవి మొదలగువారు వేద పండితులై చర్చలలో పాల్గొన్నారు. రామాయణంలో కైకేయి దశరథునికి యుద్ధంలో సహాయం చేసిందని, అందుకే వరాలు కోరిందని తెలుస్తుంది. నరకాసుర వధలో సత్యభామ పాత్ర కీలకం. మౌర్యుల కాలంలో అంగరక్షకులుగా మహిళలు ఉండేవారని మెగస్తని, ఇండిక, కౌటిల్యుని అర్థశాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన శాతవాహనుల కాలంలో గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్ఠి పుత్ర పులోమావి వారి తల్లులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. కాకతీయ చరిత్రను ఇనుమడింపచేసిన రుద్రమదేవి శౌర్యానికి ప్రతీకగా నిలిచింది. ఇలా ఎందరో మహా మహిళామణులు విరాజిల్లుతున్నారు. అయితే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా దినోత్సవ నేపథ్యాన్ని ఏ రకంగా ఉందో మనం చూద్దాం. సుమారు 100 సంవత్సరాల క్రితం 1908 సంవత్సరంలో తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం 15,000 మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909 సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. 1910లో సోషలిస్ట్ ఇంటర్నేషనల్ యొక్క కోపెన్హాగన్ సమావేశంలో దీనికి అంతర్జాతీయ హోదా ఇవ్వబడింది. ఆ సమయంలో మహిళలకు ఓటు హక్కు కల్పించటం దీని ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే అప్పుడు చాలా దేశాల్లో మహిళలకు ఓటు హక్కు లేదు. అంతేకాదు 1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ఆహారం, శాంతి డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. 4 రోజుల తర్వాత అప్పటి రష్యారాజు నికోలస్ సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు హక్కును మంజూరు చేసింది. కఠినమైన పని పరిస్థితులు, ఎక్కువ పని గంటలు, తక్కువ వేతనాలకు వ్యతిరేకంగా ఈ నిరసన సాగింది. ఆ మహిళల జ్ఞాపకార్థంగా 1919 ఫిబ్రవరి 28న అమెరికాలో తొలిసారిగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ నేపథ్యంలోనే యూరప్ మహిళలు 8 మార్చి శాంతి కార్యకర్తలకు మద్దతుగా ర్యాలీలు చేపట్టారు. ఈ ఉద్యమాల ఫలితంగానే 1975లో ఐక్యరాజ్యసమితి 8 మార్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. మహిళల శ్రమను గుర్తించాలి,

ఇంటి పని, గృహ నిర్వహణ, పెద్దల పిల్లల సంరక్షణ, నీళ్లు, వంట చెరుకు తీసుకురావటం మొదలైన పనుల్లో మహిళలు రోజూ మొత్తం శ్రమిస్తుంటారు. భారతదేశంలో మహిళలు తమ ఇల్లు, పిల్లలు, పెద్దల కోసం చేస్తున్న జీతభత్యం లేని శ్రమ విలువ దేశ స్థూల జాతీయోత్పత్తిలో 3.1% అని ఐఎల్ఓ తన నివేదికలో పేర్కొనింది. గ్రామీణ ప్రాంతంలోని రైతు, వ్యవసాయ గ్రామీణ కార్మిక కుటుంబాల్లోని స్త్రీలు వీటితో పాటు పశువుల పెంపకం, వ్యవసాయ పనులు కూడా చేస్తారు. తాగునీరు, వంట చెరుకు, పిల్లలు, వృద్ధుల సంరక్షణ కేంద్రాలు, ఆరోగ్య వసతులు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో లేకపోవటంతో ఈ మొత్తం బాధ్యతా పనులు ఆడవారి మీదే పడుతున్నాయి. ఇన్ని బాధ్యతలు మోయవలసి రావటంతో వారి సమయం, శక్తి మొత్తం ఈ వేతనం లేని శ్రమకే వెచ్చిస్తున్నారు. వీటన్నింటితో పాటు పని ప్రదేశాల్లో శ్రామిక మహిళలు వేతనాలు, సర్వీసు కండిషన్లు, గౌరవం, పదోన్నతుల విషయంలో తీవ్ర వివక్షకు, అవమానాలకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 57 మిలియన్ల మంది సరియైన ఆరోగ్య సంరక్షణ వసతులు లేక ఉద్యోగాలు వదిలేస్తుంటే ఆ ఖాళీలను వేతనం లేని కార్మికులతో నింపుతున్నారు. పీల్చి పిప్పి చేస్తున్న ఈ పనిభారం కారణంగా అత్యధిక మంది మహిళలు తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగాలను వదిలేస్తున్నారు. G20 దేశాల సదస్సు విడుదల చేసిన ప్రకటనలో మహిళల న్యాయకత్వంలో ప్రపంచ దేశాల అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చింది. ఏ దేశ అభివృద్ధిలోనైనా స్త్రీ పురుషుల శ్రమ ఫలితంగా జరిగే ఉత్పత్తి వలన ఆ దేశంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. స్త్రీలు ఇంటికే పరిమితమైతే వారి శ్రమశక్తి ఉత్పత్తిలో భాగం కాదు, ఫలితంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. అందువల్లనే ఆధునిక సామాజిక, రాజకీయ, ఆర్థిక నిపుణులు స్త్రీలు ఉత్పత్తిలో భాగమవటం అవసరమని భావిస్తున్నారు. స్త్రీలు ఉత్పత్తి రంగంలో ఎంతమంది భాగస్వాములయ్యారు అన్న అంశం ఆధారంగానే ఆర్థికాభివృద్ధిని అంచనా వేస్తున్నారు. మన దేశంలో స్త్రీలు ఉపాధి పెరిగినట్లయితే 2025 నాటికి మన దేశ జాతీయ ఆదాయం 58,019,000 కోట్ల రూపాయలకు పెరుగుతుందని అంచనా. మన దేశంలో మహిళల ఉపాధి క్రమంగా తగ్గుతున్నది. 2018 నాటికి 21.9% మహిళలు భద్రత కలిగిన ఉపాధిలో ఉన్నారు. 2023 నాటికి ఈ మహిళల సంఖ్య 15.9%కి పడిపోయిందని కార్మిక సర్వే తెలియజేస్తుంది. 90% మంది మహిళలు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వాస్తవంగా పనిచేసే మహిళలు గణనీయంగా పెరుగుతున్నారు, కాని వారంతా భద్రతా నిలకడ లేని పనులు చేయవలసి వస్తుంది. 2018-19 నాటికి 55.3% మంది మహిళలు వ్యవసాయ రంగంలో పనిచేస్తుండగా 2022-23 నాటికి 64.3% పెరిగింది. కార్మిక శక్తులలో మహిళల శాతం పెరుగుతుంది. అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ చేసిన సర్వే నివేదిక ప్రకారం కుటుంబ ఆదాయాలు పడిపోవడంతో మహిళలు బలవంతంగా, అనివార్యంగా ఏదో ఒక పని చేయాల్సి వస్తుంది. ఇందులో అత్యధికులు స్వయం ఉపాధి పనులు చేసుకుంటున్నారు. 2018తో పోలిస్తే 22 నాటికి స్వయం ఉపాధి పనులు 14-65% పెరిగింది. తట్టా బుట్టా నెత్తిన పెట్టుకొని అమ్ముకునే పని, పట్టణ ప్రాంతాలకు వెళ్లి పెద్ద ఎత్తున ఇళ్లల్లో పనులు చేయటం వంటివి గణనీయంగా పెరిగాయి. ఫలితంగా కార్మిక శక్తిలో మహిళల సంఖ్య పెరుగుతూ ఉంది, అయితే వారి ఆదాయం గణనీయంగా తగ్గుతుంది. ఇంతకుముందు 2019లో 100 రూపాయలు సంపాదించే మహిళలు 2020-23 నాటికి 85 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారు. ఫలితంగా స్త్రీ పురుషుల మధ్య వేతన వ్యత్యాసం కొనసాగుతూ ఉంది. స్త్రీల సంపాదన పురుషుల సంపాదనలో 76% మాత్రమే, కొన్ని పథకాలలో 80% మంది మహిళలు లబ్ధులు పొందుతున్నారు, కానీ చాలా స్వల్ప మొత్తాల్లో మాత్రమే వారికి రుణాలు అందుతున్నాయి. వారికి ఏ రకమైన మార్కెటింగ్ సదుపాయాలు లేక నామమాత్రమైన ఆదాయాలతో దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. భద్రత లేని ఉపాధి, తక్కువ వేతనాల వలన స్త్రీ సాధికారత కాగితాలకే పరిమితమైంది. ఐక్యరాజ్యసమితి 2030

0: నాటికి మహిళలు స్థిరమైన అభివృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల మన దేశంలో 375,000 మందికి ప్రపంచ సంస్థ ఒకటి వి బాక్స్ నిర్వహించిన పరీక్షల్లో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఉద్యోగ నైపుణ్యం కలిగిన వారని తేలింది. కానీ మహిళలకు వారి నైపుణ్యానికి తగిన ఉద్యోగం, వేతనం, భద్రత కల్పించలేకపోతున్నది. మహిళలు మెరుగైన ఉద్యోగాలు పొందాలంటే ఉన్నత విద్యావంతులు కావాలి. ఉన్నత విద్యలో తీవ్ర అంతరాలు కొనసాగుతున్నాయి. డిప్లొమా కోర్సుల్లో పురుషులు 65%, స్త్రీలు 49% మాత్రమే, టెక్నికల్ కోర్సుల్లో అమ్మాయిలు 20% మాత్రమే ఉన్నారు. సమానత, సమాన అవకాశాలు అనేవి ఆధునిక భావాలు. పారిశ్రామిక విప్లవం వచ్చాకే మహిళలు కుటుంబ చట్రం నుండి బయటకు రాగలిగారు. స్వతంత్రంగా వృత్తుల ఎంపిక ప్రారంభమైంది. పారిశ్రామిక కార్మికులుగా లక్షలాది మహిళలు ఉత్పత్తిలో భాగమయ్యారు. మహిళలు మార్కెట్లోకి రావటంతో పరిశ్రమలకు లేబర్ సరఫరా పెరిగింది. తద్వారా వేతనాలు తగ్గించి యజమానులకు ఎక్కువ లాభాలు పొందగలిగారు. మరోవైపు స్త్రీలు పురుషులతో పాటు సమానమైన వేతనాల కోసం కనీస హక్కుల పోరాటం ప్రారంభమైంది. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16 స్త్రీ పురుషుల సమానత్వాన్ని విస్పష్టంగా పేర్కొన్నది. సమానత్వ సాధనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక లింగ సమానతలో 156 దేశాల్లో మన దేశం 140వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాలు, విద్యాస్థితి, ఆరోగ్యము, రాజకీయ ప్రాతినిధ్యము, మనుగడ తదితర అంశాల ఆధారంగా లింగ సమానతకు లెక్కిస్తారు. ఆర్థిక సమానత సాధించడానికి ఇంకా కొంతకాలం పడుతుందని అంచనా. ఉన్నత ఉద్యోగాలు పొందడానికి ఉన్నత విద్య ఉండాలి. కానీ మహిళలు ఉన్నత విద్యలో వెనుకబడి ఉన్నారు. రాజకీయ రంగంలో స్త్రీలు కనీసం 1/3 ఉంటే అవసరమైన చట్టాలు చేయటంలో సక్రమంగా ఉంటుందన్న అంచనాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలి. మహిళలకు ఆర్థికంగా, రాజకీయంగా భాగస్వామ్యం చేసి ఒక నమ్మకం కలిగించగలగాలి. దీంతో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మెరుగుపడతారు. తద్వారా ప్రపంచాభివృద్ధి సాధ్యమవుతుంది. మహిళలు మనకు చెందిన వారని, ముఖ్యమైన వారిగా భావించాలి. అప్పుడు వారు బలమైన శక్తివంతులుగా ఖచ్చితంగా భావిస్తారు.
1: మీరింతవరకు ప్రపంచ పురోగతిలో మహిళ పాత్ర అంశం గురించి శ్రీమతి గంధం అరుణ గారి ప్రసంగం విన్నారు. ప్రపంచ పురోగతిలో భాగంగా మహిళ కుటుంబ వ్యవస్థకు మూల స్తంభంగా మారి ఆర్థిక రంగంలో తన అడుగుజాడలను బలోపేతం చేసుకుని విద్య, విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో అగ్రతాంబూలం అందుకుని రాజకీయ మరియు నాయకత్వ బాధ్యతలను అతి సునాయాసంగా నిర్వహిస్తోంది తనదైన శైలిలో.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. హలో కర్నూలు ఎఫ్ఎం. ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో కర్నూలు ఎఫ్ఎం. హలో కర్నూలు ఎఫ్ఎం అండి, గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు చెప్పండి. ఏ సినిమా నుంచి వింటారండి పాట? శ్రీరాములయ్య. అందులో ఏదండి? అందులో విప్పపూల అనే ఒక సాంగ్ ఉందండి, గడియ గడియ ఒక సాంగ్ ఉంది, భూమికి పచ్చని రంగేసినట్టు. ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, మరి వినిద్దామా? ఓకే అండి, చెప్పండి. ఓకే అండి, మీకోసం మాకోసం అందరికోసం పాట. ఓకే అండి, గుడ్ నైట్.

0: हेलो कर्नूल एफएम। हेलो హలో కర్నూల్ ఎఫ్ఎం అండి. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. మీ పేరు?
1: నా పేరు విజయ్ మేడం.
0: ఎక్కడి నుంచి అండి?
1: కర్నూల్ గాయత్రి స్ట్రీట్ నుంచి.
0: గాయత్రి స్ట్రీట్ నుంచి. చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారని పాట?
1: ఇది సడన్గా గుర్తు రావడం లేదు. ఏదన్నా మంచి పాట ఏంటి మేడం? అది
0: సినిమా పేరైనా చెప్పండి, ఏదైనా పాట అయినా చెప్పండి.
1: ఓం శ్రీ వాణి అని పాట ఉంది.
0: సినిమా పేరు చెప్పండి. ఇన్ని సినిమాలు ఉన్నాయి కదా. అది కాకుండా ఇంకోటి అడగండి. ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, మరి వినేద్దాం. ఓకే అండి, వెల్కమ్.

0: హలో, కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: జోలమ్మ గద్వాల జిల్లా మానపురం చిన్నపోతల నాగరాజు మేడం.
0: నాగరాజ్ గారు బాగున్నారండి? చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారు పాట?
1: కలెక్టర్ గారు ముద్దుల మామయ్య.
0: ఏది?
1: ముద్దుల మామయ్య.
0: ముద్దుల మామయ్య
1: పిల్లల గురించి పాట ఉంది.
0: వింటుంటారా అండి రేడియో రెగ్యులర్గా?
1: పిల్లల గురించి
0: ఉందండి
1: ఆ పాట మేడం.
0: మామయ్య అన్న పిలుపు, మామయ్య అన్న పిలుపు సాంగ్ వచ్చేస్తుందండి. చెప్పండి
1: మేడం.
0: చెప్పండి.
1: పోతున్న సోదరు నాగరాజు, సునంద, శ్వేత, చిన్నారి, బతన్న, అశ్వకుమార్.
0: ఓకే అండి, మీ అందరి కోసం పాట వచ్చేస్తుంది మరి.
1: గుడ్ నైట్ మేడం.
0: గుడ్ నైట్ అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం
1: మేడం, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి?
1: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపిలిపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం.
0: చెప్పండి. నారాయణ రెడ్డి గారు?
1: నరేంద్రారెడ్డి మేడం.
0: నరేంద్రారెడ్డి గారు, చెప్పండి, ఏ సినిమా నుంచి ఉంటారండి పాట?
1: బాగున్నారు మేడం.
0: బాగున్నానండి. మీరు?
1: బాగున్నాను.

0: మేడం. నాకు రాజకోట రహస్యం సినిమాలో కరుణించవా వరుణ దేవ అనే పాట కావాలి మేడం. మాకైతే వస్తాను లేవు మేడం.
1: ఓకే అండి, మీకోసం మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినిద్దామా?
0: ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలండి.

0: హలో, కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరండి.
1: గుడివాడ మేడం, సాగర్ కృష్ణ.
0: కృష్ణ గారు చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారు?
1: మొన్న రెండు రోజులు ఫోన్ కలగలేదు మేడం.
0: మీరు ట్రై చేశారండి?
1: చేసాం మేడం, అది ఏదో సరి చూసుకోండి ఉంటుంది నెంబరు.
0: నెంబర్స్ అయితే ఇవే అండి, మీరు ట్రై చేస్తుండండి అంతే. ఇంకా నెట్వర్క్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా వాతావరణాన్ని బట్టి.
1: లేదు మేడం, నెట్వర్క్ అయితే బాగానే ఉంది, కానీ చెప్తుంది నెంబర్ సరి చూసుకోండి ఇది కాదు అని.
0: ఓకే అండి, నెంబర్స్ అయితే ఇవి మరి చెప్పండి. ఏ సినిమా నుంచి వింటారు పాట?
1: మేడం ఒకటి రెండు, అప్పుడప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు ఒక రెండు మూడు మాట్లాడింది మేడం ఇట్లా అనిపించబట్టి నంబర్ కానీ మారుస్తున్నారు కానీ.
0: లేదండి, ఉంటే చెప్తాం కదా. చెప్పండి పాట చెప్పండి. ఓకే అండి, మీకోసం మీరు కోరిన పాట వచ్చేస్తుంది.
1: వినేద్దాం
0: అందరికోసం. ఓకే అండి.

కఠినమైనది ధర్మం, కన్ను లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం. కఠినమైనది ధర్మం, కన్ను లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం. న్యాయమూర్తిగా నేనున్నప్పుడు న్యాయస్థానం.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా నంబర్లు ఒకసారి గమనించండి, 259611, మరొక నంబర్ 259612, ఎస్టీడీ కోడ్ 0858, ఎస్టీడీ కోడ్తో జత చేసి మీరు నెంబర్ డయల్ చేయండి, గమనించగలరు. హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి.
1: మీ పేరు? జయన్న మేడం.
0: జయన్న గారు
1: రాజోల్ నుండి.
0: రాజోల్ నుండి చెప్పండి.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: సువర్ణ కదా మేడం?
0: అవునండి. చెప్పండి, ఏ సినిమా నుంచి
1: మేడం? 5 సంవత్సరాలు ఏమైనా చేశారు?
0: అవునండి. ఇంత గ్యాప్ తీసుకున్నారు?
1: కొత్త వాళ్ళ కోసం మేడం, అట్లా చేయడం లేదు మేడం.
0: ధన్యవాదాలండి. సరే, మరి ఏ సినిమా నుంచి పాట వింటారు ఈరోజు?
1: మాకు స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుండి మేడం. అందులో పాటలు చెప్తారా మేడం?
0: అందులో కాస్త నిన్ను నన్ను, ఒకరికి ఒకరై, ఎక్కడో పుట్టి, పడ్డానండి ప్రేమలో, మరి
1: ఇవన్నీ.
0: ఓకే అండి, పాట మీకోసం వచ్చేస్తుంది
1: మేడం. కోరుతున్నావారు మేడం
0: చెప్పండి.
1: రాజోల్ నుండి జయన్న, మేనాథు, శ్రీనిధి, దేవాన్.
0: ఓకే అండి, మీ అందరి కోసం పాట.
1: థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్ అండి.

0: హలో
1: హలో
0: కర్నూల్
1: మేడం,
0: ఎఫ్ఎం, కర్నూల్
1: మేడం
0: చెప్పండి, త్వరగా
1: నాకు
0: చెప్పాలి.
1: మంచిది అన్నమయ్యల పాట మేడం, వెంకటేశ్వర స్వామిది
0: అన్నమయ్య. అందులో
1: మేడం
0: ఏదైనా పర్లేదా? పాట ఏదైనా పర్లేదా?
1: ఏదైనా పర్లేదు మేడం, నీకోసం, వ్యాపారాల ప్రజల కోసం.
0: ఓకే అండి, మీకోసం, మీ అందరి కోసం పాట వచ్చేస్తుంది.
1: డోను అందరినీ కోసం.
0: ఓకే అండి, మీ అందరి కోసం పాట వచ్చేస్తుంది మరి.
1: నమస్తే మేడం.
0: ఓకే అండి, వెల్కమ్.

మీరు వింటున్న ఈ పాటతో ఇవాల్టి హలో కర్నూల్ ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా అధిగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా 2వ T20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. రానున్న 4 రోజుల్లో గుజరాత్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాలు పూర్తిగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. రాజస్థాన్లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మొదట జోధ్పూర్ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం బాలోత్రా జిల్లా పంచుపద్రాలో దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను జాతికి అంకితం చేశారు. ఇదే వేదిక నుంచి జైపూర్ మెట్రో ఫేజ్ 2 నిర్మాణానికి ప్రధాని దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, పశ్చిమాసియాలో జరిగిన ఘర్షణలు 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని తెచ్చాయని, కానీ భారత వ్యూహాత్మక నిర్ణయాలు, సమర్థవంతమైన దౌత్యం, జాతీయ వనరుల సక్రమ వినియోగంతో సంక్షోభాన్ని అధిగమించిందని తెలిపారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా దేశీయంగా వంట గ్యాస్, పెట్రోల్ ధరలు పెరగకుండా ప్రభుత్వం కట్టడి చేసిందని ప్రధాని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ధరల ప్రభావం ప్రజలపై పడకుండా ఏప్రిల్, జూన్ మధ్యకాలంలో చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలపై ఎదుర్కొన్న దాదాపు 75,000 కోట్ల రూపాయల భారీ నష్టాన్ని ప్రభుత్వమే భరించిందని వివరిస్తూ,
1: జో హాలాత్ థే ఉన్మే ఘరేలు గ్యాస్ సిలిండర్ కి కీమత్ 2,000 రూపాయ తక్ జా సక్తి లేకిన్ హమారే యహాన్ అభీ భీ ఘరేలు ఎల్పీజీ సిలిండర్ 950 రూపాయ సే భీ కమ్ మే దియా జా రహా గరీబో కో తో ఉజ్వలా సిలిండర్ 650 కే భీ భీతర్ పడ రహా అప్రైల్ సే జూన్ కే బీచ్ హీ డీజల్ పెట్రోల్ మే 75,000 కరోడ్ రూపాయ సే జ్యాదా కా ఘాటా కంపెనీయో కో ఉఠానా పడా ఔర్ ఇస్ ఘాటే కో పూరా కర్నే కీ జిమ్మేదారీ సర్కారీ ఖజానే సే ఉఠాయీ గయీ.
0: గుజరాత్ లోని సానంద్ లో ఏర్పాటు చేసిన సీజీ సెమీ ఔట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఓసాట్ ప్లాంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. దేశీయ సాంకేతిక తయారీ రంగంలో అత్యంత కీలకమైన ఈ ప్రతిష్టాత్మక కేంద్రాన్ని 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో నిర్మించారు. ఈ ప్లాంట్ ఏటా దాదాపు 500 కోట్ల సెమీ కండక్టర్ చిప్లను ఉత్పత్తి చేయనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ దేశంగా నిలిచిన భారత్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ విప్లవంలో తదుపరి దశకు చేరుకుందని స్పష్టం చేశారు. సానందలోని సీజీ సెమీ ఓసాట్ ప్లాంటు దేశీయ చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా సాంకేతిక స్వయం సమృద్దిని పెంచుతూ అంతర్జాతీయ సెమీ కండక్టర్ సరఫరా వ్యవస్థలో భారత్ను అగ్రస్థానానికి చేరుస్తుందని పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు వెల్లడించారు. జూలై 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలను నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన విడుదల చేసిన కేంద్ర మంత్రి, దేశానికి సంబంధించిన పలు కీలక ప్రాధాన్యత కలిగిన అంశాలపై

0: పై ఈ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు నిర్ణయాలు జరుగుతాయని తెలిపారు. రాబోయే సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పక్షాలు సహకరించాలని కిరణ్ రిజిజు కోరారు. ధరల స్థిరీకరణ కోసం సేకరించే ఉల్లి మద్దతు ధరను ప్రభుత్వం 13% మేర పెంచింది. ఇప్పటి వరకు క్వింటాలకు 1875 రూపాయలుగా ఉన్న కొనుగోలు ధరను 2125 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. పెంచిన కొనుగోలు ధర వల్ల ఉల్లి సాగు చేసే రైతులకు మెరుగైన లాభాలు అందుతాయని, అలాగే బఫర్ స్టాక్ సేకరణ వేగవంతమవుతుందని ఆ శాఖ పేర్కొంది. భారత్ ఇజ్రాయెల్ దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం ఈ రోజు నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. గత ఏడాది సెప్టెంబరులో ఢిల్లీ వేదికగా ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను పటిష్టం చేయడానికి, పెట్టుబడులకు సురక్షితమైన పారదర్శకమైన వాతావరణాన్ని కల్పించడానికి ఈ ఒప్పందం ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2029 చివరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గుజరాత్లో పలు రైల్వే ప్రాజెక్టుల ప్రగతిపై అహ్మదాబాద్లో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి గుజరాత్ పరిధిలోని పనులు ఇప్పటికే 80% పూర్తయ్యాయని వెల్లడించారు. హైస్పీడ్ రైలు నెట్వర్క్ను విడతల వారీగా అందుబాటులోకి తెస్తామని రైల్వే మంత్రి పేర్కొంటూ,
1: आप सब जानते हैं बुलेट ट्रेन का काम बहुत तेजी से चल रहा है. अगले साल 2027 में बुलेट ट्रेन का पहला सेक्शन इनॉग्रेशन करेंगे सूरत से बिलिमोरा का, और उसके बाद में वापी से सूरत, और उसके बाद में वापी से अहमदाबाद, और फिर अहमदाबाद से ठाणे, और फिर अहमदाबाद से मुंबई. बहुत तेजी से काम चल रहा है और अब ये प्रोजेक्ट करीब करीब 80% कम्प्लीट हो गया है. तो देश के लिए बहुत एक जो कई वर्षों से एक उम्मीद थी वो पूरी होगी.
0: తయారీ సాంకేతిక రంగాల్లో దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందని, దేశ రక్షణ రంగ ఎగుమతులు రికార్డు స్థాయిలో 38,000 కోట్ల రూపాయలకు చేరాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం 686 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు నేడు 57 రెట్లు పెరిగాయని అన్నారు. మేక్ ఇన్ ఇండియా రక్షణ ఉత్పత్తులపై అంతర్జాతీయంగా ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ వార్షిక రక్షణ రంగ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 178,000 కోట్ల రూపాయలకు పైగా చేరిందని తెలిపారు. స్వామీ వివేకానంద వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు వారు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక సందేశాలను పంచుకున్నారు. భారతదేశ సాంస్కృతిక చైతన్యాన్ని స్వామి వివేకానంద పునరుజ్జీవింపజేశారని, కాలాతీతమైన భారతీయ జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని ఉపరాష్టపతి పేర్కొన్నారు. దేశీయ బొమ్మల పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, విదేశాల నుంచి బొమ్మల దిగుమతులు భారీగా తగ్గాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఢిల్లీలో 17వ టాయ్ బిజ్ ఇంటర్నేషనల్ B2B ఎక్స్పోను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అత్యధిక శాతం మేడ్ ఇన్ ఇండియా బొమ్మలే విక్రయమవుతున్నాయని స్పష్టం చేశారు. ఉగ్రవాద నిరోధక చట్టం UAPA కింద పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న 23 మంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉగ్రవాదులుగా ప్రకటించింది. వీరంతా జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్టు ఆ శాఖ స్పష్టం చేసింది. వీరు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ల నుంచి భారత్కు వ్యతిరేకంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దేశంలో విమానయాన రంగాన్ని సామాన్యుడికి మరింత చేరువ చేస్తూ ప్రాంతీయ అనుసంధానతను పెంచేందుకు సవరించిన ఉడాన్ పథకం దోహదపడుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 28,840 కోట్ల రూపాయలకు పైగా భారీ వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈరోజు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక సందేశాన్ని పోస్టు చేశారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 T20 సిరీస్ లో

0: భాగంగా రెండో క్రికెట్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ 17 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. రాబోయే 4 రోజుల్లో గుజరాత్, హర్యానా, పంజాబ్, పాకిస్తాన్ అంతటా నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా అధిగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం లలిత గీతం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
2: జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆత్మలను పలికించేదే అసలైన భాష. ఆత్మలను పలికించేదే

మీరింతవరకు డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించి ఆలపించిన తెలుగు గజల్స్ విన్నారు. ఇంతటితో ఈనాటి గజల్స్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్రగానం ఇవాల్టి కార్యక్రమంలో ఈ తరం ఫిల్మ్స్ వారి యజ్ఞ

చిత్రం నుంచి పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు మణి శర్మ. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రేయ ఘోషల్, ఎస్పి చరణ్, గోపికా పూర్ణిమ, వర్ధిని హరిహరన్, స్వర్ణలత బృందం. వినండి ఈతరం ఫిల్మ్స్ వారి యజ్ఞం చిత్రం నుంచి పాటలు.

మీరింతవరకు ఈ తరం ఫిల్మ్స్ వారి యజ్ఞం చిత్రం నుంచి పాటలు విన్నారు. చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు మణి శర్మ, గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రేయ ఘోషల్, ఎస్పి చరణ్, గోపిక పూర్ణిమ, వర్ధిని, హరిహరన్, స్వర్ణలత, బృందం. మరి ఇంతటితో ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమం ముగిస్తున్నాం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, అలనాటి మధుర గీతాలు.

ఇప్పుడు వినండి కృష్ణ లీలలు చిత్రం కోసం పి లీల ఆలపించిన గీతం ఎస్ దక్షిణమూర్తి సంగీత సారథ్యంలో.

శభాష్ రాజా చిత్రం కోసం ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో స్వర్ణలతతో కలిసి ఆలపించిన గీతం. పి సుశీలతో కలిసి ఆలపించిన గీతం వినండి.

అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఈ పాట చిలక గోరింక చిత్రం కోసం ఎస్ రాజేశ్వరరావు సంగీత నిర్వహణలో ఘంటసాల ఆలపించిన ఈ గీతం.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి అలనాటి మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశ వైనికర్ణుల కేంద్రం సమయం 11 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.